ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 18వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 47 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 భావన కార్యక్రమంలో ఆశ ఎం దత్తాత్రేయ శర్మగారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో అన్నపూర్ణాష్టకం గంగా స్తోత్రం, 6:35 పొలం పనులు కార్యక్రమంలో జీవాల మేత కొరకు పశుగ్రాసాల సాగు పద్ధతి గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె సుష్మాగారు అందించే వివరాలు. 7:00 కరీంనగర్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ హెచ్ సంపత్ కుమార్. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య గారి కవితా పఠనం, అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఈ అంశం గురించి డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమాలు ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో, 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సెమెంగూడి ఆర్ శ్రీనివాసరావు అయ్యర్ గారి గాత్రం, 9:00 వార్తల ముఖ్యాంశాలనంతరం చిత్రసీమ, 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో చెల్లం లక్షణ గారి గాత్రం, వాద్యసహకారం శ్రీపి కౌండిన్య వయలిన్, శ్రీపి జయభాస్కర్ మృదంగం, 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి వృందావన నాల్కల్కర్ గారి గజల్స్, వాద్యసహకారం శ్రీ ఆసిఫ్ అలీ హార్మోనియం, శ్రీ ఏ కామేశ్వర శర్మ ఫ్లూట్, శ్రీ వేణుగోపాల్ గౌడ్ తబలా. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళల్లో మూత్రాశయ

సమస్యలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ స్రవంతి గాదిరాజు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో ఆడబిడ్డ ఇంద్రావతి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ సింగారపు రాజ్కుమార్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో పోషక ఎరువులు అందించడం ఎలా, ఈ అంశం గురించి సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయికుమార్ గారు అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో పంటలపై ఎలినినో ప్రభావం గురించి పెద్దపల్లి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం హెడ్ శాస్త్రవేత్త శ్రీ ఓదుల సంపత్కుమార్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:03 లలిత సంగీతం కార్యక్రమంలో సి రమణ గారు ఆలపించిన గీతాలు. 9:15 స్పాట్లైట్. 9:30 మనీ టాక్ మంథన్. ఈ 2 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఈరోజు రాత్రి 10:00 తులసి జలంధర హరికథా కాలక్షేపం. కథకులు శ్రీ ఎమ్మణి వెంకటేశ్వర్లు భాగవతార్. వాద సహకారం శ్రీ కొత్తకోట శంకర్ వయోలిన్, శ్రీ ఎస్ వన్నూరు స్వామి మృదంగం. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: using a real-time intelligence sharing system with state police forces to counter Shehzad Bhatti network-linked disruptions. The network was involved in several terrorist activities. Shehzad Bhatti Network, a Pakistan-based ISI-backed terror syndicate linked to grenade, IED and petrol bomb attacks and targeted killings across India. Indian Army Chief General Dhiraj Seth has been conferred the rank of Honorary General of Nepal Army by President Ramchandra Podel during an investiture ceremony at Sheetal Nivas in Kathmandu yesterday. Nepal Vice President Ram Sahai Prasad Yadav, Foreign Minister Shisir Khanal, India's Ambassador to Nepal Naveen Srivastav and high officials of Nepal Army and the Nepal government were present during the ceremony. General Seth reached Himalayan Nation on Sunday on an official visit at the invitation of his Nepalese Army counterpart, General Ashok Raj Sigdel. The Indian Meteorological Department has issued a red colour warning for very heavy rainfall to extremely heavy rainfall over Jharkhand today. The weather agency forecast heavy to very heavy rainfall over Bihar, Chhattisgarh, East Madhya Pradesh, Himachal Pradesh, Odisha and West Uttar Pradesh today. In badminton, India's Ayush Shetty stunned world number one and defending champion Shi Yuqi of China in the first round of the men's singles at the BWF Badminton World Championships in New Delhi. PV Sindhu and the women's doubles pair of Teresa Jolly and Gayatri Gopichand also advanced to the second round as Indian shuttlers made a winning start to their campaign. In men's cricket, India will look to press home their advantage against Sri Lanka on the fourth day of the first test in Goa after taking a commanding lead of 178 runs at the end of day three. Indian bowlers bowled out the hosts for 284 in the first innings. Manav Sutar was the pick of the Indian bowlers, claiming four wickets, while Ravindra Jadeja took three. For Sri Lanka, Sonal Dinushi scored his maiden test century, while Niroshan Dikwela contributed 80 runs. Indian women's hockey team will face South Africa in their second Pool D match at the AFIH Women's World Cup 2026 in Amstelveen, Netherlands today. India began their campaign with a 2-2 draw against Olympic silver medalists China. And that is the end of this news bulletin.
1: Akashavani Hyderabad Kendram ippudu samayam 6 gantala 10 nimshalu bhavana karyakramamlo Asha ఎం దత్తాత్రేయ శర్మ గారి లఘు ప్రసంగం వింటారు.
2: లోకంలో ఎవరికైనా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఉంటుంది. అలా చేరుకునే ప్రయత్నానికి మూలం ఆశ. ఆశలు ఉంటాయి అందరికీ, అవి నెరవేరేవి కొందరికే అంటాడు సినీ కవి. నిజమే, సరైన ప్రయత్నం లేనిదే ఏ ఆశ నెరవేరదు. ప్రతి మనిషి లేదా ప్రతి జీవి శ్వాసించేది ఆశతోనే. మరుక్షణం కోసం బతకాలంటే ఈ క్షణం శ్వాసించాల్సిందే కదా. ఆశా బలవతి రాజాన్ శల్యో జేష్యతి పాండవాన్. ఆశ ఎంత బలవంతమైనదంటే శల్యుడు కూడా పాండవులను జయించగలడు అని దుర్యోధనాదులు నమ్మేంత గొప్పది. ఆశ శత్రువులను మిత్రులుగా, మిత్రులను శత్రువులుగా చేయగల సామర్థ్యం కలది అని పురాణ కథలెన్నో నిరూపిస్తాయి. వాస్తవ జీవితంలోనూ ఆశాపాశాలు అల్లుకుని, అంతులేని వ్యామోహ వల్లరులలో చిక్కుకుని అలమటించేవారినిందర్నూ చూస్తూనే ఉంటాం. ఆశా దుఃఖస్య కారణం అన్న నీతివాక్యాన్ని పరిశీలిస్తే సమస్త దుఃఖాలకు మూల కారణం ఆశ అన్నది స్పష్టమవుతుంది. ఆశలు ఆశయాలు అవినాభావ సంబంధం గలవి. ఏ ఆశయాన్నైనా సాధించాలంటే ఆశ ఉండాల్సిందే. ఆశ బలీయమైతే కోరికలీరికలెత్తుతాయి. అందుకే కోరికల్ని గుర్రాలతో పోలుస్తారు పెద్దలు. అదేవిధంగా సంసారమనే సాగరంలో ఆశలు అలల్లాగా ఒకదాని వెంట ఒకటి తరుముకుంటూనే వస్తుంటాయి. ఒక నిర్దిష్టమైన గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని ఎంచుకోవడమే ఆరోగ్యకర లక్షణమన్నది పెద్దల మాట. తీరం చేర్చని తీరని ఆశల వెంట పరుగులు పెట్టడం అంటే ఎండమావుల్లో నీళ్లకై పరుగులు పెట్టడమే అవుతుంది. ఆశ అన్న మాటకు దిక్కు అనే అర్థం కూడా ఉంది. దిక్కులు ఎలా సుదీర్ఘాలో అనంతాలో, ఆశలు కూడా అనంతాలు అగమ్యగోచరాలే. తల్లి కడుపులో ఎదిగే పిండానికి త్వరగా బయటకు రావాలనే ఆశ, పుట్టిన శిశువుకు ఎదగాలనే ఆశ, ఎదిగాక చదవాలని

0: ఉద్యోగించాలని, వివాహ జీవితం గడపాలని, సాంసారిక సుఖాలతో అంతులేని ఐశ్వర్యాలతో గడపాలని, ఇలా ఇలా చివరికి కాటికి కాళ్లు జాపుకొని కూర్చునే పండు ముసలికైనా ఇంకొన్నాళ్లు బతకాలనే ఆశ ఉరుస్తూనే ఉంటుంది. ధనధాన్యాలు, భోగభాగ్యాలు, జీవిత అవసరార్థం సంపాదించుకోవాలని ఆశపడడంలో తప్పులేదు, కానీ తరతరాలు తిన్నా తరగని సిరుల గనిని సమకూర్చుకోవాలనుకోవడం దురాశే అవుతుంది. మృత్యు ఎప్పుడో వచ్చి కబళిస్తుంది, వెళ్లేప్పుడు ఈ సిరి సంపదలు, భోగభాగ్యాలేవి వెంటరావని తెలిసినా పేరాశల పెనుమాయజాలం ఊబిలో కూరుకుపోవడం వింతలలోకెల్లా వింతైన వాస్తవం. సూర్యుడు ఉదయించాలనుకోవడం ఆశ, ఉదయించిన సూర్యుడు అస్తమించకుండా ఉండాలనుకోవడం దురాశ అంటారు ప్రజాకవి కాళోజీ నాగొడవలో. పామునోట్లో చిక్కిన కప్ప తాను మరణిస్తున్నాననే ఇంకిత జ్ఞానాన్ని కోల్పోయి తన ముందు నుండి ఎగురుతూ పోతున్న కీటకాన్ని అమాంతం నాలుకతో మింగేస్తుంది. అది ఆశంటే. నీళ్లలోని చేప నిరిమాంసమాశకు గాలమందు చిక్కి కూలినట్లు ఆశ పుట్టి మనుజుడారీతి చెడిపోవు అంటాడు వేమన్న. అందుకే ఆశలకు ఆశయాలకు సమతుల్యత సాధించగలిగితేనే కోరికలను సులువుగా నెరవేర్చుకోవచ్చు, లేకపోతే అలవియాని ఆశలతో జీవితం చిందరవందరగా మారక తప్పదు. ఆశించినవన్నీ లభించకపోవచ్చు, లభించిన దానితోనే సంతృప్తి చెందడం, సదాశయాల సాధనకు పూనుకోవడమే జన్మ సాఫల్యానికి కారణమవుతుంది. అలజడి లేపే ఆశల సుడిగుండాలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. దురాశ దుఃఖానికి కారణమవుతుంది, నిరాశ నిర్లిప్తతను కలిగిస్తుంది.
1: ఆశ ఎం దత్తాత్రేయ శర్మ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో అన్నపూర్ణాష్టకం గంగా స్తోత్రం వింటారు.

ఇంతవరకు అన్నపూర్ణాష్టకం, గంగా స్తోత్రం విన్నారు. భక్తి రంజనే కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు.

0: పొలం పనులు వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
0: ఈనాటి కార్యక్రమంలో జీవాల మేత కొరకు పశుగ్రాసాల సాగు పద్ధతి గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె సుష్మా గారు అందించే వివరాలను వింటారు.
2: మనము ఇవాళ డిస్కస్ చేసుకునే టాపిక్ జీవాల మేత కొరకు ప్రత్యేకంగా పశుగ్రాసాల సాగు వివరాలు. గొర్రెలు మేకలకు మేలిక రకం పశుగ్రాసాలను సాగు చేసి మేపినట్టయితే వాటిలో ఉండే విటమిన్ ఏ, డిఈ, కాల్షియం, భాస్వరం మొదలగు ఖనిజ లవణాలు, పోషక పదార్థాలు అంది జీవాల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది ఆరోగ్యంగా ఉంటాయి. వ్యాధులు త్వరగా సోకవు, సకాలంలో పొర్లుతాయి మరియు ఎక్కువసార్లు ఈని పిల్లలు పొందడం ద్వారా మంద వేగంగా అభివృద్ధి చెందుతుంది. జీవాలు కూడా పిల్లలకు పుష్కలంగా పాలు ఇవ్వగలుగుతాయి. కాబట్టి జీవాలలో మేపులో భాగంగా తక్కువ ఖర్చుతో పశుగ్రాసాలనే సాగు చేసి అందించడం అవసరం. పచ్చిక బయలు రోజురోజుకి తరిగిపోతున్నాయి కాబట్టి ఏడాదిలో కేవలం 4 నుంచి 5 నెలల మాత్రమే జీవాలకు గడ్డి లభ్యమవుతుంది. మరి ఇటువంటి కాలంలో మిగతా సమయాల్లో అర్ధాకలితో ఉండాల్సి వస్తుంది. పచ్చిక బయలలో లభ్యమయ్యే మతక గడ్డి మరి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండి పోషక పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గొర్రెల మేకల పెంపకం లాభదాయకంగా ఉండాలంటే పశుగ్రాసాల విషయంలో మామూలుగా ఇటువంటి ఆచారాలు ఆచరించాలి. పచ్చిక బయలలో పోషక విలువలతో కూడిన శ్రేష్టమైన పశుగ్రాసం నిరంతరంగా లభించేలా చూడాలి. ఒక ఎకరం పచ్చిక బయలు లభ్యమయ్యే మేత 3 నుంచి 5 గొర్రెలకు సరిపోతుంది. మరి పచ్చిక బయల్లో తొలకరిలోనే స్టైలో అంజన్ వంటి పశుగ్రాసాలను సాగు చేస్తే 4 నుంచి 5 సంవత్సరాల వరకు జీవాలను నిరంతరంగా మేపే సౌకర్యం కలుగుతుంది. పచ్చిక బయలలో ఏపుగా గడ్డి పెరిగేలా శ్రద్ధ వహించాలి. మరి తొలకరి బయలలో యూరియా చల్లడం ద్వారా వర్షాలకు వచ్చి పచ్చిక ఎక్కువగా పెరుగుతుంది. బీళ్లను మార్చుతూ ఒక క్రమ పద్ధతిలో జీవాలని మేపినట్లయితే కడుపు నిండా మేత అందించడం వీలవుతుంది. వృధా భూముల్లో

ఈ బీడై భూముల్లో కూడా సిల్వీ పాశ్చర్ పద్ధతిలో పశుగ్రాసాలను, పశుగ్రాసనిచ్చే చెట్లను కూడా సాగు చేయవచ్చు. మరి బీడు పదార్థాలు, బీడు భూములు అనగా పొదలు గాని ముళ్ళ కంపలు గాని రాళ్లను శుభ్రం చేసి నేలను చదును చేసి మరి దున్ని అటువంటి స్థలాలలో మనకు అనువైన జాతులు మరి గినీ గడ్డి గాని అంజాన్ గడ్డి గాని రోడ్స్ ఇటువంటి ధాన్యపు జాతి పశుగ్రాసాలు మరి ధాన్యపు జాతి పప్పు జాతు అంటాం కదా అటువంటివి స్టైలో గాని సిరాట్రో గాని పప్పు జాతి పశుగ్రాసాలు కూడా ఎకరాకు ఒక 2 కిలోలు 1 కిలో చొప్పున ఇసుకలో కలిపి తొలకరిలో చల్లాలి. గడ్డి మొలకెత్తిన తర్వాత సుబాబులు, అవిస, హెడ్జ్లూసన్ వంటి పశుగ్రాస మొక్కల్ని 4 మీటర్ల దూరంలో నాటాలి. మొదటి సంవత్సరం బీళ్లలోని జీవాలను మేపుకు వదలకుండా గింజ రాలే వరకు వేచి ఉండాలి. ఇలా చేయడం ద్వారా మరుసటి సంవత్సరంలో గడ్డి జీవాలకు వదిలివేసినా సరిపోతుంది. ఈ విధంగా పశుగ్రాస చెట్ల వరుసలను మధ్య పశుగ్రాసం పెంచే విధానాన్ని సిల్వీ పాశ్చర్ విధానంలో మరి సంవత్సరం పొడుగునా కూడా జీవాలకు అధికమైన పుష్టికరమైన పశుగ్రాసం లభిస్తుంది. తోటల్లో అంతర పంటగా సంవత్సరం పొడవునా పచ్చిమేత లభించాలంటే హార్టికల్చర్ విధానంలో కూడా పెంచుకోవచ్చు. ఈ విధంగా అరటి గాని కొబ్బరి లేదంటే తమలపాకు కూరగాయల తోటలు ఇటువంటి తోటల మధ్యలో కూడా మనము వివిధ రకాల గడ్డి జాతులను సాగు చేసి పశుగ్రాసాలని జీవాలకు అందించవచ్చు. మరి అరటిలో అయితే గిని గడ్డి గాని కొబ్బరి అరటి చెరుకు ఇటువంటి తోటలలో జనుము గాని అలసంద పిల్లి పెసర ఇటువంటి పశుగ్రాసాలను పెంచవచ్చు. అలానే తమలపాకుల తోటలో మన అవిష ముక్కలు ఎక్కువగా నాటుకోవచ్చు. అలానే మరి కూరగాయల తోటల చుట్టూ సుబాబులు గాని ఏమైనా మిగతా రకాలు చెట్లు గాని మనము పెంచుకోవచ్చు. ఇలా పెంచడం వలన మరి పశుగ్రాసాలు ఎల్లప్పుడూ కూడా జీవాలకు లభించి ఎక్కువ బరువు తూగడం జరుగుతుంది. మరి అలానే జీవాల మేపు కొరకు ప్రత్యేకంగా కొంత భూమి కేటాయించి వర్షాధారం లేని నీటి సౌకర్యంతో పశుగ్రాసాలను ఎలా సాగు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 1 ఎకరం పొలంలో సాగు చేసే పశుగ్రాసాలను సుమారు 20 గొర్రెలకు పోషించవచ్చు. వర్షాధారంగా సాగు చేసుకుని 1 సంవత్సరం కాలంలో పశుగ్రాసాల దిగుబడి 3 నుంచి 4 కోతల్లో పొందే వీలున్న పశుగ్రాసాలని ఏకవార్షికాలు అంటారు. అంటే ఒకటేసారి మనకు కట్ వస్తుంది. ఇటువంటివి మరి ఉదాహరణకు జొన్న కాని అలసంద పిల్లి పెసర వంటివి నీటి సౌకర్యం ఉన్న సందర్భాల్లో మరి వేసుకోవాలి. అలానే మరి ప్రతి సంవత్సరం మరి పశుగ్రాసాలను మనము కోసుకొని జీవాలకు మేపడం ద్వారా వాటిని బహువార్షికాలు అంటారు. ఉదాహరణకు పారాగడ్డి, కోవన్, APBN1, ల్యూసన్ స్టైలు, గినీ గ్రాస్ ఇటువంటి వాటిని మనము బహువార్షికాలు అంటాము. మరి నేల స్వభావం కానీ నీటి సౌకర్యం కానీ వాతావరణము ఇవన్నీ కూడా మనకి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అని చూసుకొని జీవాల మంద సైజు కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఈ పశుగ్రాసాలని సాగు చేయటం ఉంటుంది. మరి ఈ పశుగ్రాసాలను ఇంత కష్టపడి మరి వాటికి జీవాలకి మేపటం ద్వారా ఎంతో ఉపయోగకరమైన విలువైన మాంసంను మనము పొందగలము. మరి ఇటువంటి పశుగ్రాసాలను డైరెక్ట్గా జీవాలకు మేపినట్లయితే అవి కాండాలను వదిలేసి ఓన్లీ ఆకుల భాగం మాత్రమే తిన్నట్లయితే మనకు ఇంత కష్టపడి పెంచిన పశుగ్రాసాలు వృధాగా అవుతాయి. కాబట్టి కంపల్సరీగా చాఫ్ కట్టర్ని మనము దొరికించుకొని మరి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వివిధ పశుగ్రాసాలని చేసుకోవచ్చు. మరి పశుగ్రాస చెట్లను కూడా విరివిగా పెంచాలి. మరి ఈ జీవాల కొట్టాల చుట్టూ రోడ్ల పక్క లేకుంటే ఈ పొలాల హద్దులకు కూడా కాల్వగట్లపై కూడా అవిష, సుబాబులు, దీనానాథ్, హెడ్జిల్విసన్, తుమ్మ గాని, రావి గాని, వేప మరి మోదుగా ఇటువంటి చెట్లు కనుక మనము నాటినట్లయితే పశుగ్రాసము ఎల్లప్పుడూ జీవాలకు లభ్యమవుతుంది. అలానే మరి వేసవిలో కూడా కొట్టాలకు నీడగా ఉంటుంది. మరి ఈ విధంగా మనము ఎంతో ఉపయోగకరమైన పశుగ్రాసాలు మరి జీవాలకు మేపటం ద్వారా మనము శాస్త్రీయ పద్ధతి ద్వారా పిల్లలను, జీవాలను, జీవాలను అనగా గొర్రెలను కాని మేకలను కాని మనము పెంచుకోవచ్చు. ఇటువంటి విలువైన పశుగ్రాసాలను మరి రోజుకు 4 నుంచి 5 కిలోలు పెద్దవాటికి, చిన్నవాటికి అయితే 1 నుంచి 2 కిలోలు పశుగ్రాసాలను వాటికి ఈ పప్పుజాతి పశుగ్రాసాలు అలానే ధాన్యపు జాతి పశుగ్రాసాలను ఇవ్వటం వలన అధిక బరువు కలిగి మనకు లాభదాయకంగా ఉంటుంది. వీటితో పాటు మరి దానా కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈ దానా కూడా
మనము అన్నం పప్పు కూర అన్నీ ఎలా తింటామో, మరి అన్ని మాంసకృతులు కలిగిన

0: ఈ దాణా కూడా అధిక పోషక విలువలు గనుక ఉంటాయి. కాబట్టి ఇటువంటి సమతుల్య ఆహారం గనుక జీవాలకు ఇచ్చినట్లయితే అధిక బరువు కలిగి లాభదాయకంగా ఉంటుంది.
1: జీవాల మేత కొరకు పశుగ్రాసాల సాగు పద్ధతి గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె. సుష్మా గారు అందించిన వివరాలను విన్నారు.

0: పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నిన్నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నిర్వహించే డ్రోన్ పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నిన్నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో ఎల్నినోపై జరిగిన చర్చలో ఆయన నిన్న మాట్లాడుతూ జలాశయాలు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గిపోతోందని తెలిపారు. గోదావరి బేసిన్లోనూ నీటి లభ్యత తక్కువగా ఉందని, నీటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచిస్తూ

0: రాజ్యానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం ప్రారంభించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు టిమ్స్ ను ప్రారంభించామని చెప్పారు. రాష్టంలో 4 కోట్ల మందికి వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఆధునిక వైద్య సేవలు ప్రారంభిస్తున్నామని వివరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 5,226 కోట్ల రూపాయలు ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కలికిరిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్కి చెందిన కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ టెర్రరిజం స్కూల్ సీఐఏటీ 3వ శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ సబార్డినేట్ అధికారుల భవనాలను ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సీఆర్పీఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి బండి సంజయ్ తెలుపుతూ,
1: హమారీ సురక్షా వ్యవస్థ కే ఇతిహాస్ మే ఏక్ మీల్ కా పత్తర్ హై. హమ్ సబ్ మిల్కర్ అప్నే దేశ్ కే సబ్సే బడే ఔర్ గౌరవశాలి అంతరిక్ష సురక్షా బల్ సీఆర్పీఎఫ్ కే బునియాదీ ఢాంచే కో సశక్త్ ఔర్ ఆధునిక బనానే కీ దిశా మే కయీ మహత్వపూర్ణ కదమ్ ఉఠా రహే.

0: కేవలం ఈంట్ గారే ఔర్ కాంక్రీట్ సే బనే ఇమారతే నహీ హై బల్కి యహాన్ హమారే జవానోం కే కళ్యాణ్ ఉన్కి కార్యక్షమతా కో బడానే ఔర్ ఉన్కే జీవన్ స్తర్ కో శ్రేష్ఠ బనానే కే లియే హమారీ సర్కార్ కీ సుదృఢ్ ప్రతిబద్ధతా కా జీవంత్ ప్రతీక హై.
1: ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల పడవ సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైంది. ఈ నెల 3న అల్లవరం ఓడరేవు నుంచి వేటకు వెళ్లిన జాలర్లు 10 రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నా రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పందిస్తూ అవసరమైన అన్ని వనరులను వినియోగించి గాలింపు రక్షణ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. జాతీయ స్థాయి సాంకేతికత ఆధారిత అభ్యాస కార్యక్రమం ఎన్పిటిఈఎల్ నిర్వహించిన క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులో బంగారు వెండి పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిన్న అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఐఐటి మద్రాస్, ఐబీఎం నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 4 వారాల కోర్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి 19,000 మంది పరీక్షకు హాజరుకాగా 2,839 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. రాష్ట్రంలో 100,000 మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఓర్వకల్లులోని డ్రోన్ సిటీలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పరిశ్రమల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ పరిశ్రమల అభివృద్ది, పెట్టుబడులు, భవిష్యత్ అవకాశాలపై కేంద్ర మంత్రి చర్చించనున్నారు. అనంతరం కర్నూలులోని లోక్సభ సభ్యులు బి నాగరాజు కార్యాలయాన్ని సందర్శిస్తారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగే బీజేపీ రాష్ట కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఈరోజు పాల్గొంటారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సాయంత్రం యువ సంవాదం కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. కాగా నిన్న రాత్రి భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న నితిన్ నబీన్ కు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఇతర నాయకులు స్వాగతం పలికారు. తెలంగాణలోని జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ది పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తెలిపారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ నిర్వహించిన జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ది సమావేశంలో హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ 3,245 ఎకరాల్లో అభివృద్ది చేస్తున్న జహీరాబాద్ పారిశ్రామిక వాడకు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని చెప్పారు. స్మార్ట్ సిటీలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానము ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఈరోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: తెలంగాణలోనూ ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శాసనసభలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై మంత్రి నిన్న మాట్లాడుతూ 90 రోజులకు పైగా పనిచేసే నిర్మాణ కార్మికులు, మైనింగ్ రంగ నిపుణులు కూడా సంక్షేమ పథకాలకు నమోదు చేసుకునేందుకు అర్హులని వివరించారు. అర్హులైన వారు మిత్ర యాప్ ద్వారా

సులభంగా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్హులైన ప్రతి కార్మికుడికి సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రానున్న రోజుల్లో ప్రజలకు ప్రపంచస్థాయి ప్రయాణ సౌకర్యాలు, సరికొత్త అనుభూతిని అందించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జీఎంఆర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి ప్రసన్న మంత్రితో నిన్న సమావేశమయ్యారు. విమానాశ్రయం ప్రారంభోత్సవం, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలకంగా నిలుస్తుందని, ఈ ప్రాంత రూపురేఖలను మార్చనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నిర్వహించే డ్రోన్ పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు పాల్గొంటారు.

0: संख्यां वर्धयित्वा राष्ट्रीय राजधान्यां चिकित्सा शिक्षायाः क्षमतां वर्धयितुं सज्जः अस्ति। अस्य योजनायाः अन्तर्गतं प्रशासनेन त्रिमुखी कार्यनीतिः स्वीकृता अस्ति। अस्यां नवसंस्थानां संस्थापना, विद्यमानसंस्थानां विस्तारः तथा स्नातकोत्तर उन्नत चिकित्सकीय कार्यक्रमाणां विस्तारश्च सम्मिलिताः सन्ति। केरले विजिंजम समुद्रपत्तनात् प्रत्यक्ष निर्यातः आयातश्च अद्य आरभ्यते। मुख्यमंत्री वीडी सतीशन प्रातः पादोन एकादशवादने सेवायाः उद्घाटनं करिष्यति। भारतर्तु विज्ञान विभागेन अद्य झारखण्डे अतिवृष्टिमालक्ष्य रक्तवर्णपरा संचेतना प्रसारिता। ऋतुविभागेन अद्य बिहार, छत्तीसगढ़, पूर्व मध्यप्रदेश, हिमाचल प्रदेश, ओडिशा, पश्चिमोत्तर प्रदेशानां च विभिन्नेषु भागेषु अतिवृष्टेः संभावना पूर्वानुमानिता। बैडमिंटन क्रीडायां भारतस्य आयुष शेट्टी नवदिल्ल्यां आयोजितायां BWF बैडमिंटन विश्वस्पर्धायां पुरुषाणाम् एकलवर्गस्य प्रथमचरणे विश्वस्य प्रथमक्रमांकितं वर्तमान विजेतारं च चीनदेशीयं शी यू क्यूई इत्येनं पराजित्य विजयम् अवाप्तवान्। तत्रैव पीवी सिंधुः तथा महिलानां युगलवर्गस्य भारतीय युगलं त्रिसा जौली गायत्री गोपीचन्दः अपि द्वितीय चरणे प्रविष्टे। इति वार्ताः।
1: आकाशवाणी కరీంనగర్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ హెచ్ సంపత్ కుమార్.
2: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. రామ్నగర్లో 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు డ్రెయిన్ నిర్మాణ పనులకు 62వ డివిజన్ శ్రీరామ బుక్ స్టాల్ లేన్ నుండి మోర్ సూపర్ మార్కెట్ వరకు 98 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ది నిధి కింద కేంద్ర ప్రభుత్వం కరీంనగర్కు మంజూరు చేసిన 98 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ది నిధి కింద కేంద్ర ప్రభుత్వం కరీంనగర్కు మంజూరు చేసిన 50 కోట్ల రూపాయల యుఐడిఎఫ్ నిధులతో అభివృద్ది పనులకు మేయర్ డిప్యూటీ మేయర్తో కలిసి మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. మరో 3 నెలల్లో కరీంనగర్ను సుందరంగా తీర్చిదిద్దే పనులను కూడా ప్రారంభించబోతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ అంబేద్కర్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇతర అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ 3 సిటీ ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో చాలా కాలంగా డిమాండ్ ఉన్న సిటీ బస్సులను ప్రారంభించుకోవడం జరిగినట్లు తెలిపారు. నగరంలో విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలకు ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రతిరోజు ఉపాధి కొరకు కరీంనగర్ నుండి వచ్చే చింతకుంట, ఓద్యారం, కొత్తపల్లి విద్యా సంస్థలకు నిలయమైన వాగేశ్వరి వైపు ఈ సిటీ బస్సు సర్వీసులు నడిపించడం జరుగుతుందన్నారు. ఆర్టీసీ ప్రతిరోజు 35 లక్షల కిలోమీటర్లు, 65 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి పీఎం కుసుమ్ సోలార్ గ్రిడ్ కు విజయవంతంగా అనుసంధానం చేసి సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ విద్యుత్ శాఖ ఎస్ఈ రవీందర్ మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పీఎం కుసుమ్ పథకం ద్వారా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పుష్కలమైన అవకాశాలు కల్పిస్తున్నాయని, వాటిని అందిపించుకోవాలని సూచించారు. అలాగే రైతులు విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్ కు 3.13 పైసలు ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా ముగిసింది. జూన్ 25వ తేదీన ప్రారంభమైన ఎస్ఐఆర్ ఆగస్టు 10వ తేదీతో ముగిసింది. కరీంనగర్ జిల్లాలో 1338 మంది బూత్ లెవెల్ అధికారులు 47 రోజుల పాటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి తిరిగి 10,89,090 ఓటర్లకు ఎమ్యూనరేషన్ పంపిణీ చేయగా 9,11,445 ఓటర్లకు సంబంధించిన డిజిటలైజేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 86.69% నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి అయినప్పుడు అయినప్పటికీ ఈ నెల 17వ తేదీ ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. సెప్టెంబర్ 16 తర్వాత అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 15 లోపు పరిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో ఎల్లిన్నో

0: భావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా అధికారులు ప్రత్యేక చర్చలు చేపట్టనున్నారు. నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్ చిత్ర మిశ్ర తెలిపారు. ఈ దిశగా వ్యవసాయ అధికారులు రైతులకు తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లుల చెల్లింపులో కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామ పంచాయతీల సొంత నిధుల నుంచి విద్యుత్ వినియోగ బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇప్పటి వరకు సుమారు 50% బకాయిలను చెల్లించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వరపల్లిలో 1,56,00,000 వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిపాలన భవనం, ఓపెన్ కవర్ షెడ్, ఆర్చి, బోర్వెల్, లైటింగ్ పనులకు వెంకపల్లి సైదాపూర్ మార్కెట్ యార్డులో 30,00,000 100 మెట్రిక్ టన్నుల గోధుమ, నూతన మార్కెట్ భవన నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వన మహోత్సవంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. చిగురు మామిడి మండలంలోని బొమ్మనపల్లిలో 30,00,000 రూపాయలతో వెటర్నరీ సబ్ సెంటర్, 16,00,000 రూపాయలతో వివో మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్, కరీంనగర్ మరియు సిస్టర్ నివేదిత స్కూల్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సిబిఎస్ఈ క్లస్టర్ 7 బాలురు బాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. పాఠశాల చైర్మన్ పోల్సాని సుధాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు రన్నరప్ జట్లకు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలు, నగదు బహుమతి అందజేసి ఘనంగా సత్కరించారు.
1: కరీంనగర్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ హెచ్ సంపత్ కుమార్. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఆటంకాలను త్వరగా తొలగించి సమయబద్ధంగా పూర్తి చేయడంపైన దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులపై ప్రాధాన్యత ప్రాతిపదికన దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శన కొనసాగడంతో రాష్ట్ర ప్రభుత్వం 2024 నిర్వహించిన పోటీ పరీక్షలను రద్దు చేసింది. శ్రీలంకతో మొదటి టెస్టులో భారత జట్టు 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేవలం అనుమతులు ఇవ్వడంతో సరిపెట్టకుండా వాటిని సకాలంలో పూర్తి చేయడం, భూమి కేటాయింపులు, పెట్టుబడులు, ఉత్పత్తి ప్రారంభించడంపైన ప్రధానంగా దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భూమి సేకరణ, కనెక్టివిటీ, చట్టపరమైన అనుమతులు, ప్రాజెక్టు నిర్దిష్ట స్పెషల్ పర్పస్ వెహికల్స్ అధికారులకు సంబంధించిన అడ్డంకులను రాష్ట్రాలు వెంటనే పరిష్కరించాలని ఆర్థిక మంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఎపెక్స్ మానిటరింగ్ అథారిటీ 3వ సమావేశానికి నిన్న నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. తయారీ రంగాన్ని విస్తరించడానికి లాజిస్టిక్స్ పోటీ తత్వాన్ని బలపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే పారిశ్రామిక కారిడార్లు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వ వ్యూహంలో ఈ కారిడార్లు ఒక కీలకమైన భాగమని ఆర్థిక మంత్రి చెప్పారు. టీమిండియా స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలని ఆమె సూచించారు. పీఎం గతిశక్తి ద్వారా సమగ్ర ప్రణాళిక, పెట్టుబడిదారులకు అనుకూలమైన భూ కేటాయింపు విధానాలను నిరంతరం ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ సమావేశంలో మాట్లాడుతూ పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను మరింత వేగంగా ఫలితాలు సాధించే దిశగా అమలు చేయాలని, సకాలంలో పెట్టుబడులు పెట్టడం, కార్యకలాపాలు ప్రారంభించడంపైన దృష్టి పెట్టాలని కోరారు. భారత్ వివిధ దేశాలతో సంతకాలు చేసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతు గల షెహజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్ను ధ్వంసం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 200 మందికి పైగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడి కుట్రలను ప్రభుత్వం భగ్నం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు సమన్వయం

తో ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ను ఛిన్నభిన్నం చేశాయని, ఇది ఉగ్రవాదంపైన భారత్ జీరో టాలరెన్స్ విధానానికి ఒక అద్భుతమైన ఉదాహరణని సోషల్ మీడియాలో అమిత్ షా చెప్పారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ ఉగ్రవాద బృందం నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు గల గ్రెనేడ్లు, పిస్టల్స్, తూటాలు, నిఘా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాల వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కూడా అమిత్ షా వెల్లడించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగల్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నగదు లేదా ఆస్తుల స్వాధీనాన్ని 24 గంటల్లోపు జిల్లా మ్యాజిస్ట్రేట్, అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా సంబంధిత కోర్టుకు నివేదించాలని, ఆస్తులు స్వాధీనం చేసుకున్నందుకు గల కారణాలను తెలియచేయాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి ఏడాదిలోగా దర్యాప్తు పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని, అందుకు సంబంధించి త్రైమాసిక నివేదికలు కూడా సమర్పించాలని, అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు పట్టుకున్న 10 లక్షల రూపాయలకు పైగా నగదు వివరాలను ఆదాయం పన్ను అధికారులకు అందజేయాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. బళ్ళారిలో 2014 లోక్సభ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున నల్లధనం పట్టుబడిన సంఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ నాటికి దేశంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టర్ల పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. శ్రీ అన్నం, చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు 172 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పత్తి సాగు సుమారు 107 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థుల 24 రోజుల నిరసనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2024 జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను, టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలను రద్దు చేసింది. ప్రత్యేక మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నిన్న సాయంత్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 2014 నుంచి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్సీ, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జేఎస్ఎస్సీ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షలపై సమగ్ర విచారణకు కూడా రాష్ట ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ నిర్ణయం కేవలం మొదటి అడుగు మాత్రమేనని విద్యార్థి నాయకుడు పీయూష్ కుమార్ అన్నారు. 11 నుంచి 13వ జేపీఎస్సీ పరీక్షలు సీబీఐ విచారణకు సంబంధించి నిరసనకారుల డిమాండ్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇటీవలి సమస్యల నేపథ్యంలో ఎన్టీఏ తీసుకున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు. 50 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు, 10 కొత్త ప్రొఫెషనల్ లీడర్షిప్ పోస్టులకు ప్రకటన జారీ చేసి వారిని విధుల్లోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని నిన్న ప్రకటించారు. వసుంధరా రాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత్ జయపాండ, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మలతో సహా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ నియమించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. బీఎల్ సంతోష్ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, స్మృతి ఇరానీ, విప్లవ్ కుమార్ దేవ్తో సహా 8 మంది పార్టీ నేతలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నవీన్ నియమించారు. జార్ఖండ్లో అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
కేరళలోని విళినం సముద్ర రేవు నుంచి నేరుగా ఎగుమతులు దిగుమతులు ఈవేళ ప్రారంభం.

0: అవుతాయి. ముఖ్యమంత్రి వీడి సతీశన్ ఉదయం 10:45 సేవలను లంచనంగా ప్రారంభిస్తారు. కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. విళ్ళనం పోర్ట్ ఆపరేషన్లో కొత్త దశకు నంది పలుకుతూ ఇక్కడి నుంచి నేరుగా కార్గో ఎగుమతులు, దిగుమతులు ఈరోజు ప్రారంభమవుతాయి. ఇంతవరకు విళ్ళనం పోర్ట్ ప్రధానంగా అంతర్జాతీయ ట్రాన్స్షిప్మెంట్ హబ్గా మాత్రమే పనిచేసింది. గాలిలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 178 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 4వ రోజు ఆటలో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆల్అవుట్ కాగా దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో టాప్ స్కోర్లో నిలిచారు. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేశారు. ఈ సిరీస్లో రెండవది చివరి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 23వ తేదీ నుంచి కొలంబోలో జరుగుతుంది. డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ షిల్లాంగ్ లాజాంగ్పై 5-2 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్లోకి దూసుకుని వెళ్ళింది. ఈ విజయంతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ వరుసగా 4వ సారి డ్యూరాండ్ కప్ సెమీఫైనల్స్కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఆటంకాలను త్వరగా తొలగించి సమయబద్ధంగా పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాలకు చెప్పారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులపై ప్రాధాన్యత ప్రతిపదికను దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2024 పోటీ పరీక్షలను రద్దు చేసింది. శ్రీలంకతో మొదటి టెస్టులో భారత జట్టు 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య గారి కవితా పఠనం వింటారు.
1: కవితా శీర్షిక ఇటురా. ఎవరవో కానీ దారిలో నలిగి పికిలినట్లున్నావు. రా ఇటురా ఈ పక్కకు. చెట్టు నీడానో నదీ తీరమనో అనుకో. గొప్ప పూలతోట కాకపోయినా అమ్మ జోలపాట కాకపోయినా ఆగిపోవడానికి కాదులే, సేదదీరడానికే ఇటురా. రా కూర్చో. మాట పెకలకపోయినా పర్వాలేదు, పెనుగులాడకు. మౌనాన్ని తర్జుమా చేసుకుంటాను. కూర్చోలేవా, వాలిపో నా మీదకు. ఒక స్తంభం అనుకో, లేదా ఒక పందిరి అనుకో. ఆనుకో, అల్లుకుపో, అలసట పడక. తెప్పరిల్లాక పలకాలనిపిస్తే పలుకు. పలుకుతూ కుదుటపడు, అది ఉప్పస. నీ దారి కథ కోసమే నేనున్నాననుకో. కనులు కురిస్తే కురవని నిలవరించకు. లోపలి బరువు ఖాళీ అవని, అది ఊరట. తేటబడ్డ చూపులకు నేను చదువరినవుతా. పెనుగాలి తుఫాను గుర్తుకొచ్చి ఉలికిపడి వణికిపోకు, కూలిపోకు. అంతా సద్దుమణిగేదాకా ఇదే నీకు చిరునామా. నిమ్మలపడు నిశ్చింతగా. 1000 వ్యూహాలెందుకు? ఇప్పటికీ ఈ విరామమే జీవితం. విశ్రమించు. కొత్త కలలకు ఇదే అదను శయనించు. సత్వ చేకూరాక మళ్ళీ నీదారిలోనే నువ్వు వెళ్ళొచ్చు. దూర తీరం పిలుపుకు దగ్గరయ్యేందుకు మరిచిపోకు. డస్సినప్పుడల్లా పక్కకు జరుగు. నేను కాకపోతే మరొకరు, మనిషొకడుంటాడు నీకు ఆసరాకు. అసలు మనిషంటేనే ఆసరా. తర్వాత కవితా శీర్షిక నయాగరా. ఎప్పుడో

ప్రాచీన హిమయుగంలో జన్మెత్తినది సొగసు. ఎప్పుడో ప్రాచీన హిమయుగంలో జన్మెత్తినది సొగసు, ఎప్పుడూ నవయవ్వన రశ్మితో పొంగులెత్తేది సొగసు. నది తనలో తనే ఈదుతూ హొయలుతో పసి అలల పరవళ్ల రాగాలతో రావడం సొగసు. వచ్చి రాగానే వర్ణాతిశయంతో అంచుల నుంచి ఇక్కడ లోతుల్లోకి అమాంతంగా దూకడం సొగసు. దూకుతూ ఉంటే పలు జలధారలు ఒక్కుమ్మడిగా ధాటిగా జలజలగా పురివిప్పడం సొగసు. తళతళల జలధవళ ప్రపంచం నిర్విరామంగా పరిసరాలు పరవశించేలా హోరెత్తడం సొగసు. జలధూపం ఒత్తుగా లేస్తూ మబ్బులు మబ్బులుగా రూపెత్తుతూ ఆకాశానికెగబాకడం సొగసు. ఇటు రెండూ వాటొకటి వెరసి మూడు పాయలుగా ఈ ఉజ్వల జలాద్భుతం విలసిల్లడం సొగసు. మేడ్ ఆఫ్ ద మిస్ట్ పడవ నీలి నదిలో మృదుమంద్రంగా కదలడం సొగసు. యాత్రికులతో పడవ వర్ణ పతాకాల మంటపంలా మెరవడం సొగసు. పడవ దయతో కనుజాడలు జలధారల దగ్గరికి చేరడం సొగసు. కట్టెదుటే నీటి దండల ధవళ సిరులు ధారాళంగా కురవడం సొగసు. తుంపరల దండు పడవలోని దేహాలను ధాటిగా తాకడం సొగసు. ధాటికి ముఖమండలాలు హాయిగా ఉక్కిరి బిక్కిరి అవడం సొగసు. జలపాత గాత్ర కచేరీకి జతై పడవలోని గొంతులు బిచ్చుకోవడం సొగసు. తుంపరతో ఎండ జతగూడి కట్టే సింగిడి కళ్లకు ఎదురుపడడం సొగసు. శ్వేతధారల శిఖల మీద పక్షులు విహార విన్యాసాలను ప్రదర్శించడం సొగసు. ఇటొక దేశం అటొక దేశం నడుమ నిరంతరం ఈ సహజ సంపన్న జలోత్సవం జరగడం సొగసు. ఇరుదేశాల కరచాలనంలా నదిమీద దృఢంగా రెయిన్బో వంచన కొలువుదీరడం సొగసు. అనేక దేశాల కనులొచ్చి ఇక్కడ ఒక్క చూపై ఈ మనోజ్ఞ జలవైభవ దృశ్యాన్ని కాంచడం సొగసు. సొగసును తెలుపు భాషలో నిర్వచిస్తున్నది సొగసు. ముగింపులేని గాథాధారలా సాగుతున్నది సొగసు. తరువాతి కవిత జ్ఞానాలయం. పరమ నిశ్శబ్దంగా ఉందిది. ఎందరో నిదురిస్తున్న రాత్రి పాంధశాలల కాదు కాదు, మెలకువ ధ్యానంలో నిశ్శబ్ద మంత్రోచ్చారణలో నిమగ్నమైన జ్ఞానముని సంగమంలా ఉందిది. ఇది ఎదురుచూపుల వాటిక. ఎవరైనా వచ్చి తట్టకపోతారా, తెరవకపోతారా, జ్ఞాన పానీయాన్ని త్రాగకపోతారా, ఎంతో కొంత సంతోషసారాన్ని పొందకపోతారా అని ఎదురుచూపు. వస్తారని, చూపులతో కలియదిరుగుతారని, కూర్చుని జ్ఞానమాలలను కూర్చుకుంటారని, సువాసనల సంపదలను వెంట తీసుకెళ్తారని, బహుశా మళ్ళీ మళ్ళీ రావాలనే కామనతో. ఇతిహాసం, పురాణం, తాత్వికం, కవనం, గాథాధార, ఆత్మకథనం, చారిత్రిక వివరం, తాళిపత్రాల చేతివ్రాలు, తాళపత్రాల చేతివ్రాలు, ముద్రాక్షరాల జాలు, వెన్నెల కన్నీరు, బయటి లోప్రపంచాల వెలుతురు, చీకట్ల జాడలు నీడలు, వేల దారుల ఆనవాళ్ళు, ప్రయోగాల యాగాలు, గతకాలాల అక్షరాల నిక్షిప్త భాండాగారాలు, ఇప్పటి ఆలోచనల చేర్పులు మెరుపులు, ఈ నిధికి ఎవరు వెలగట్టగలరు, ఎలా, ఏ వేళ్లతో కళ్ళతో ఎలా వెలగట్టగలరు. అహింసావ్రతుడైన అతను కూడా ఇటకు వచ్చాడట. అహింసావ్రతుడైన అతను కూడా ఇటకు వచ్చాడట. బోసి నవ్వుతో చేతి కర్రతో వెళ్ళిపోయాడట. నాలుగు మాటలను చేతికర్రను ఈ లోగిలిలో వదిలి. మాటలను చదివాను, కర్రను తాకాను,
నిష్ఠావాక్యాన్ని

చదివినట్లు, సత్యదండాన్ని తాకినట్లు అనిపించిన ఒక అపూర్వ అనుభూతి. చూడని సబర్మతిని చూసినట్లనిపించింది నాకు. దూరాన హోరెత్తుతూ ఒక సముద్రం, ఇక్కడ నిస్సవ్వడితో ఈ సముద్రం బహులోతులతో. ఈ తడిలో జ్ఞాన స్నానం చేసిన శుభ్రానుభూతి. నేను ఎంత ప్రాచీనుడను, ఎన్ని యుగాల అడవుల నుంచి ఎన్నెన్ని దారుల మీదుగా వచ్చాను, ఎన్నెన్ని పోగొట్టుకున్నాను, ఎంతెంత సేకరించుకున్నాను. అంతిమంగా ఎట్లా ఏ జ్ఞానరూపాన్ని పొందాను, ఇటనుంచి ఇప్పుడు ఎటు ఏ వెతుకులాటలో, ఇన్నిన్ని ఆలోచనలు నాలో ఎలా అధాటున దట్టంగా అల్లుకుంటున్నాయి అల్లిబిల్లిగా, ఇప్పుడు ఈ వాటికలో కూర్చున్నప్పుడు. మరో కవిత శీర్షిక త్రిపుర. రూపుకు కొరచన పురమే కాదు పేరు కూడా, అయినా అపురూపాలు. సగం అరణ్యమయం సగం మైదానతలం, నిండా పర్వత శ్రేణులు. ఇట ప్రకృతి పుష్కలం, కృత్రిమం మాత్రం అత్యల్పం, దారులు అడవిజాడలు. తెలుపు ప్రాసాదాలు నిలువెత్తు ప్రతిమలు అల రాచరికపు గుర్తులు. బంగ్లా కోగ్బోరాక్ చిక్మా గారా మోగ్ పలు భాషల పలుకుల తెరగులు. ఆదివాసీల నెలవు సంప్రదాయాల సొబగు గతకాలపు సంపదలు. తేయాకు తోటల హరితాతిథ్య సౌందర్యాలు నేత్రాలకు తేనేటి విందులు. తేయాకు తోటల హరితాతిథ్య సౌందర్యాలు నేత్రాలకు తేనేటి విందులు. రబ్బరు తరువుల సాగే సన్నటి ఎత్తైన ఊహలు మనస్సుకు ఉయ్యాలలు. బంగ్లా సరిహద్దు ఉద్రిక్తరేఖ వెంట కంచెలు రెప్పవాల్చక కాచే కన్నులు. త్రిపుర సుందరి అరుణారుణ కాంతులు ప్రశాంతత కీర్తనలు. తరువాత కవిత శీర్షిక నేలమీద. ఇప్పుడే మొదలయ్యాడు అతన్ని ఆకాశానికెత్తకు ఉన్నపళంగా. నీకోసమైనా అతనికోసమైనా. ఎత్తావా కాళ్లను మట్టిని మరిచిపోతాడు. తనకు తాను అందడు కదా నలుగురికి చందడు. నేలకు మనిషికి దూరమై ఒంటరై మాగకుండానే రాలిపోతాడు. నేలమీద పుట్టాడు కదా, తొలుత నేలమీదే పాకని నడవని పరుగెత్తని విశ్రమించని మట్టిని తెలుసుకుంటాడు. మెల్లమెల్లగా మనిషిగా రూపొందుతాడు. తపనతో తనంత తానే ఎగురుతాడు. నింగిని తెలుసుకొని నేలకు తిరిగొస్తాడు. తనతో తానుంటూ నలుగురితోనూ ఉంటూ మనిషిలా మసలుకొని మసలుకొని మాగిపోయి మనిషిగా వెళ్ళిపోతాడు. తనతో తానుంటూ నలుగురితోనూ ఉంటూ మనిషిలా మసలుకొని మసలుకొని మాగిపోయి మనిషిగా వెళ్ళిపోతాడు మళ్ళీ నేలలోకి. అతనికైనా నీకైనా నాకైనా, అతనికైనా నీకైనా నాకైనా నేల తర్వాతనే ఆకాశమైనా మరేదైనా. తరువాత కవిత శీర్షిక పూల వాకిలి. ఎవరో దయతలిచి ఇచ్చినవి కావు, ఎక్కడో తోవలో ఊరకే దొరికినవి కావు. మనసులో ప్రియంగా చేరి ఊగుతూ ఉన్న చామంతి బంతి మల్లెలు సన్నజాజి సంపెంగలను ఇంటి వాకిట్లో నాటాను. ఇక లోనా బయట పరిమళాల జాతర. రంగుల పరిమళాలిప్పుడు రోజూ ఇంటిలోకి వెచ్చగా వలే సూర్యుడికి ఇంపుగా స్వాగత గంధాన్ని పోస్తున్నాయి. గృహానికి రంగుల కానుకలనిస్తున్నాయి. తేనేటికి అదనపు రుచిని చేర్చుతున్నాయి. మాకు అతిథులకు మట్టి తల్లికి
మనోహర లలిత గీత

0: సంగీతాలను వినిపిస్తున్నాయి, మాటల తీగలకు మృదుత్వాన్నిస్తున్నాయి, రాత్రి కలలకు ప్రేమలనద్దుతున్నాయి, ఎదల లయలకు వంతెనలనేస్తున్నాయి, విడిన దారాలను కలిపి పేనుతున్నాయి, వాడిన కనులకు వెలుతురు నొంపుతున్నాయి, ఆగిన పాటలకు పునశ్చలనాన్నిస్తున్నాయి, ఏ తీరాలనించో విచ్చేసే గాలుల గుంపులకు విందునిచ్చి ఆదరంగా సాగనంపుతున్నాయి, నదుల శీతల వాత్సల్యాన్ని తలపుకు తెస్తున్నాయి, వెనకటి మెత్తని స్నేహాలను గుర్తు చేస్తున్నాయి, పసిపాపల అమలిన హాసాల్ని అందజేస్తున్నాయి, ఒత్తిడి బరువుల కింద పడి నలిగిన ఊపిర్లకు నిమ్మలపు పానీయ మొసగి సేదదీరుస్తున్నాయి. దారిన వెళుతూ వెళుతూ తనపై రాళ్లను విసిరే చేతులను సైతం దయాశాఖల కొసల చూపులతో క్షమిస్తూ, ఎప్పటికైనా అవి సుకుమారపు పూలబుట్టలు కాకపోతాయని ఆశల ఊసుల్లో ఊగుతున్నాయి. దారిన వెళుతూ వెళుతూ తనపై రాళ్లను విసిరే చేతులను సైతం దయాశాఖల కొసల చూపులతో క్షమిస్తూ, ఎప్పటికైనా అవి సుకుమారపు పూలబుట్టలు కాకపోతాయా అని ఆశల ఊసుల్లో ఊగుతున్నాయి. ఆశ్చర్యం లేదు, ఏదో ఒకనాడు గోడలను కప్పును వదులుకొని ఇల్లు పూలవాకిలిలో కలిసిపోవచ్చు.
1: శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య గారి కవితా పఠనం విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
5: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఈ అంశం గురించి డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఈ అంశం గురించి తెలియజేయడానికి డాక్టర్ కట్టెపోగు శ్రీధర్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, ఈ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని దేని అంటారండి?
1: ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అనేది ఒక ట్రెడిషనల్ వేలో వెళ్తున్న వైద్యం కాదు. అంటే ఇంటిగ్రేటివ్

0: మెడిసిన్ అనేది అల్లోపతి మందులు వాడుతున్న పేషెంట్లందరూ కూడా, దాంతో పాటుగా ఇతర వైద్య విధానాలు అంటే అది హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, యునానీ కావచ్చు, నేచురోపతి కావచ్చు, అలాంటి ఇతర వైద్య విధానాలను కలిపి అల్లోపతితో పాటు కలిపి వాడుకునే దాన్ని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటాం. ఇది సమగ్రంగా ఒక పేషెంట్ ని ట్రీట్ చేయడం అనమాట. అంటే ఒక జబ్బు వచ్చిందని చెప్పి ఆ జబ్బుని ఒక ఆర్గాన్ కి, ఒక శరీరంలో ఒక భాగానికి జబ్బు వచ్చిందని చెప్పి ఆ శరీరంలో ఆ పర్టికులర్ ఆర్గాన్ కే కాకుండా ఒక వ్యక్తిని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకుని ఆ వ్యక్తిని పూర్తిగా ఆరోగ్యవంతంగా చేయడము ఇంటిగ్రేటివ్ మెడిసిన్ యొక్క లక్ష్యం.
1: అంటే మామూలుగా చెప్తుంటారు డాక్టర్ గారు, యూనివర్సిటీ లెవెల్లో కూడా విద్యాభ్యాసంలో ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఇంటర్ డిపెండెంట్ అని, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలి అని చెప్తారు.
0: అవును.
1: సో అలాగే వైద్య వృత్తిలో కూడా తరతరాలుగా వైద్య వృత్తిలో వాడుతున్న విధానాలన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి బెనిఫిట్ ఆఫ్ ద పేషెంట్ ని ప్రైమ్ మోటోగా పెట్టుకుని చేయడం ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని వచ్చారా?
0: అవును, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ద అడ్వాంటేజ్, అంటే దాంట్లో ఉన్న అడ్వాంటేజే అది. ఒక పేషెంట్ ని నేను కాలికే డాక్టర్ ని నేను లేదంటే ఇంకొక ఆర్గాన్

0: అనేది. మీరు అన్నట్లుగా అన్నింటినీ కూడా కలిపి ఎందులో బెస్ట్ ఉందో తీసుకొచ్చి పేషెంట్ కి ఇచ్చి ఆ పేషెంట్ ని ఆరోగ్యవంతుడిగా చేయడము ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ యొక్క లక్ష్యం.
1: అయితే ఇందులో ఈ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ చేయాల్సినప్పుడు ఒక విధానానికి ఇంకో విధానానికి కాంట్రాడిక్ట్ కాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది డాక్టర్ గారు.
0: ఖచ్చితంగా, అందుకే డాక్టర్ రెండిట్లోనూ క్వాలిఫైడ్ అయి ఉండాలి,
1: నిష్ణాతుడై ఉండాలి.
0: ఏ డాక్టర్ అయితే రెండిట్లోనూ క్వాలిఫైడ్ అయి ఉంటారో, లేదంటే ఒకవేళ మూడిట్లో క్వాలిఫైడ్ అయిన డాక్టర్ అయితే మూడిట్లో బెస్ట్ ఏముందో పేషెంట్ కి అందించగలరు, ఇంకా రకరకాల వైద్య విధానాల్లో నాలెడ్జ్ ఉన్న డాక్టర్ అయితే మిగతా అన్నిట్లో కూడా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎందులో ఈ వ్యాధి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇబ్బంది లేకుండా పూర్తిగా తగ్గుతుంది అనే నాలెడ్జ్ ఆ డాక్టర్ ఉంటుంది కాబట్టి ఆ డాక్టర్ చెప్పగలుగుతారు. అందుకనే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ఎప్పుడైనా పేషెంట్ కి రెండిట్లోనూ క్వాలిఫైడ్ అయిన డాక్టర్ అందించగలుగుతారు. ఈ రోజులు ఏం జరుగుతుందంటే పేషెంట్ అల్లోపతి మందుల కోసం అల్లోపతి డాక్టర్ ని కలుస్తారు, హోమియోపతి మందుల కోసం హోమియోపతిని కలుస్తారు,
1: అలాగే ఆయుర్వేద మందుల కోసం ఆయుర్వేద డాక్టర్
0: కలుస్తారు. ఇప్పుడు యువతలు ఈ డాక్టర్ ఏం చేస్తున్నారు, అవతల ఆ డాక్టర్ కి తెలియదు, ఆయన ఏం చేస్తున్నారు ఈయనకు తెలియదు. ఇప్పుడు సమన్వయకర్త ఎవరు లేకపోవడం వల్ల, ఎవరు ఏం చేస్తున్నారో పేషెంట్ తెలియకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావచ్చు, పేషెంట్ ఇబ్బందుల్లోనూ పడొచ్చు.
1: డాక్టర్ గారు గమనిస్తుంటాము, ఒక పేషెంట్ ఒకవేళ అలోపతి తీసుకున్నప్పటికీ కూడా ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీరు అన్నట్టు ఒక ఆర్గానిక్ అన్నట్టు పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్వము తను ఏ మెడిసిన్స్ వాడుతున్నాడో చెప్పడు. అలా ఒకే పేషెంట్కి ముగ్గురు డాక్టర్లు వేరువేరుగా రాసినప్పుడు ఒకే వ్యక్తికి తీసుకున్న మెడిసిన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
0: ఖచ్చితంగా.
1: మీరు అలోపతిలో అటు MBBS చేసి అలాగే హోమియోపతిలో కూడా క్వాలిఫైడ్ డాక్టర్ కాబట్టి మీ రెండు వైద్య విధానాల్ని పేషెంట్స్ కి ఉపయుక్తంగా చేసే ప్రయత్నంలో ఏ రకంగా ట్రీట్ చేస్తారు?
0: మీరు ఇక్కడ రెండు విషయాలు లేవనెత్తారు. ఒకటి, అల్లోపతిలో ఒక పల్మనాలజిస్ట్ ని, ఒక కార్డియాలజిస్ట్ ని, ఒక ఆర్థోపెడిస్ట్ ని కలిసిన పేషెంట్ విషయం మాట్లాడారు. రెండోది అల్లోపతి మరియు హోమియోపతి విషయం మాట్లాడారు. మొదటి విషయానికి వస్తే, ఒక పేషెంట్ ఎప్పుడైనా కూడా ఒక పల్మనాలజిస్ట్ ను, ఒక కార్డియాలజిస్ట్ ను, ఒక ఆర్థోపెడిస్ట్ ను, లేదంటే ఇంకొక డాక్టర్ ని విడివిడిగా కలవడం వల్ల మీరు అన్నట్లుగా ఆ పేషెంట్ కి ఎవరు ఏం రాస్తున్నారో తెలియకపోతే, మిగతా డాక్టర్స్ కూడా ముందు డాక్టర్స్ ఏమి రాస్తారో తెలియకపోతే కాంప్లికేషన్స్ రావచ్చు, ప్రాబ్లం రావచ్చు. అందుకని ఎప్పుడైనా కూడా పేషెంట్ ఫస్ట్ ఫిజిషియన్ తో మొదలు పెట్టాలి. ఫిజిషియన్ ఈస్ ద స్పెషలిస్ట్ ఫర్ అడల్ట్స్. పిల్లలకి పీడియాట్రిషియన్ ఎలాగో స్పెషలిస్ట్, పెద్దలకి ఫిజిషియన్ స్పెషలిస్ట్. ఫిజిషియన్ తో మొదలు పెడితే ఫిజిషియన్ చేతుల్లో పేషెంట్ ఉంటే ఎప్పుడు ఇలాంటి సమస్య రాదు. ఎందుకంటే ఫిజిషియన్ అన్ని ఆర్గాన్స్ ని ట్రీట్ చేసే డాక్టర్ కాబట్టి, ఎమర్జెన్సీస్ కూడా డీల్ చేసే డాక్టర్ కాబట్టి ఫిజిషియన్ తో మొదలు పెట్టిన పేషెంట్ కి సమస్య ఎప్పుడు రాదు. ఫిజిషియన్ అవసరమైతే కార్డియాలజిస్ట్ కి పంపిస్తారు, కార్డియాలజిస్ట్ ను చూపి నేను తీసుకుని పేషెంట్ ట్రీట్ చేస్తారు. అలాగా పేషెంట్ ఒక పద్ధతిలో వెళ్ళాలి, అలా వెళ్ళినప్పుడు ఇబ్బంది ఏమీ రాదు. ఇది మొదటి విషయం. రెండోది, మనం అల్లోపతి హోమియోపతి విషయాన్ని తీసుకుంటే, అల్లోపతిలో ఇవ్వాల్సిన మందులు అల్లోపతిలో తీసుకుంటూ, హోమియోపతిలో ఉన్న మందులు హోమియోపతిలో తీసుకుంటూ పేషెంట్ మెరుగవచ్చు. ఇలా చేయాలన్నా కూడా ఒక పేషెంట్ ఖచ్చితంగా రెండూ తెలిసిన డాక్టర్ చేతిలో ఉంటేనే ఆ పేషెంట్ కి అల్లోపతిలో ఆ డాక్టర్ ఏమిస్తున్నారో తెలుసుంటుంది, ఏ మందులు ఇస్తున్నారో తెలుసుంటుంది, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుంటుంది, వాటితో ఏ హోమియోపతి మందులు కలపాలో తెలుసుంటుంది, ఈ హోమియోపతి ఇస్తున్నప్పుడు ఏ అల్లోపతి మందులు ఇవ్వాలి, ఏవి ఇవ్వకూడదు అనేది నాలెడ్జ్ కూడా డాక్టర్ ఉంటుంది. కాబట్టి రెండిట్లోనూ నిష్ణాతులైన డాక్టర్ మాత్రమే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ని అందించగలుగుతారు. అది అల్లోపతి ప్లస్ హోమియో కావచ్చు, అల్లోపతి ప్లస్ ఆయుర్వేద కావచ్చు, ఏదైనా కావచ్చు.
1: డాక్టర్ గారు, మీ వైద్య అనుభవంలో అటు హోమియోపతిని అలోపతిని కంబైన్ చేస్తూ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ వాడుతున్నారు కదా, ఎటువంటి కేసెస్ లో మీరు సక్సెస్ రేట్ ఎక్కువగా చూశారు?
0: ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అల్లోపతి తోటి హోమియోపతి తోటి కనుక, అంటే ఈ కలయికతో గనక చేస్తే దాదాపు అన్ని జబ్బుల్లో కూడా మనము సక్సెస్ రేట్ చూడొచ్చు. హోమియోపతి కూడా అల్లోపతి లాగే ఒక పరిపూర్ణమైన వైద్య విధానం. అందులో కూడా ప్రతి జబ్బుకు కూడా కావలసిన మందులు ఉన్నాయి. అయితే కొన్ని జబ్బులు, అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కావచ్చు, లేదంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్టెన్షన్ కావచ్చు, లేదంటే బర్న్ డౌన్ కేసెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్స్ ఎండ్ స్టేజ్ కి డామేజ్ కి వెళ్ళిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ESRD అంటాము, ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ అంటాము, కిడ్నీస్ రెండు పాడైపోయి ఉంటాయి, పూర్తిగా అవి షట్ డౌన్ అయిపోయే స్టేజ్ లో ఉంటాయి. అలా ఆర్గాన్స్ పూర్తిగా డామేజ్ అయిపోయిన తర్వాత మనము హోమియోతో పెద్దగా ఏమీ చేయలేకపోవచ్చు. అందుకని అలాంటి పేషెంట్స్ ని అల్లోపతిలోనే పెడతాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. పేషెంట్ అడిగితే ఆస్కారం ఉంటే, పేషెంట్ మేలవుతారు హోమియోతో ఇంకా కూడా అవకాశం ఉంటే, అలాంటి పేషెంట్స్ కి మాత్రమే అల్లోపతితో జతపరుస్తాం హోమియోపతిని. ఇప్పుడు రిజల్ట్స్ విషయానికి వస్తే ఎందులో బెటర్ రిజల్ట్ వస్తుంది అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బర్న్ డౌన్ అయిపోయిన కేసెస్, ఇంకా హోప్లెస్ అన్న కేసెస్ లో హోమియో పెట్టాం కానీ అల్లోపతి చెప్తాము. రిజల్ట్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్కువగా అక్యూట్ కేసెస్ అండ్ క్రానిక్ కేసెస్ రెండుట్లో కూడా, అంటే తరుణ వ్యాధులు, దీర్ఘ వ్యాధులు అని తెలుగులో చెప్తాం కదా, ఈ తరుణ వ్యాధులు అంటే కొంతకాలం ఉండి వెళ్లిపోయే ఈ తరుణ వ్యాధుల్లో ప్రతి వ్యాధికి కూడా హోమియోల మందు ఉంది. అలాగా తరుణ వ్యాధులు ఏవైనా కూడా, అంటే కొద్ది కాలమే ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లేదంటే వేరే జబ్బులు కావచ్చు, తరుణ కాలంలో ఉండే వ్యాధులన్నీ కూడా హోమియోలు కూడా తగ్గుతాయి. దీర్ఘకాలం వ్యాధులకు వస్తే, దీర్ఘకాల వ్యాధులు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బర్న్ డౌన్ అయిపోయిన డిజీజెస్ కాకుండా ఆర్గాన్స్ పూర్తిగా

0: డ్యామేజ్ అయిపోయిన డిజీజెస్ కాకుండా మిగతా వ్యాధులన్నింటిలో, అంటే అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఎస్ఎల్ఏ కావచ్చు, అంటే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ఎస్ఎల్ఏ, కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత కాదు, స్టార్టింగ్ స్టేజ్ లో లేదు, అంటే పైల్స్ కావచ్చు, హెమరాయిడ్స్ అంటాం, పైల్స్ కావచ్చు, లేదంటే సయాటికా కావచ్చు, ఆస్మా కావచ్చు, సిఓపిడి కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఇనీషియల్ గా వచ్చిన వాళ్ళు బెటర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, గుండె జబ్బు నార్మల్ అయిపోయింది. అలాగా ఏ జబ్బు అయినా కూడా ఇనీషియల్ స్టేజెస్ లో హోమియో గనక లేకపోతే ఇంటిగ్రేట్ చేసుకుంటే తప్పకుండా చక్కని ఫలితాన్ని మనం పొందొచ్చు.
1: బెటర్ రిజల్ట్స్ వస్తాయంట.
0: ఎస్
1: డాక్టర్ గారు, అలోపతిలో సింప్టమ్స్ ని అణిచివేసే ప్రయత్నం చేస్తుంటారు అన్నట్టు, అంటే ఏ రకమైన సింప్టమ్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తారో ఆ సింప్టమ్స్ తగ్గించే ప్రయత్నం చేస్తారు, అలాగే హోమియోపతిలో దాని రూట్ కాజ్ వెతికే ప్రయత్నం చేస్తారంటారు. రెండు పద్ధతిని ఏ రకంగా మేము మేలవించుకుంటానంట?
0: అల్లోపతి విషయానికి వస్తే ఒక ఫిజిషియన్ గా నేను చెప్పేది ఏంటంటే, జనరల్ గా ఏం చేస్తామంటే పేషెంట్ ఉన్న సింప్టమ్స్ ని మేనేజ్ చేస్తాము, అండ్ వీ విల్ గివ్ ద బాడీ టైమ్ టు రెస్పాండ్స్. శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి, అది జబ్బుని ఫైట్ చేసి, జబ్బుని అధిగమించి పేషెంట్ రికవర్ అవడానికి అవకాశం ఇస్తాము. ఇలాగా పేషెంట్ రికవర్ అవుతారు, అప్పటి వరకు పేషెంట్ కి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాము, అవసరమైన మిగతా ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఇస్తాము, అవసరమైతే ఐసీయూలో పెట్టి కూడా ట్రీట్ చేస్తాం. అయితే హోమియో విషయానికి వస్తే, హోమియో పనిచేసే పద్ధతి ఏంటంటే అది శరీరంలో జబ్బుని అది రూట్అవుట్ చేస్తుంది, వేళ్లతో సహా అది పెకలించి వేస్తుంది. అంటే జబ్బు పోవాలి, హోమియో వాడితే జబ్బు పోవాలి బాడీలోంచి, అది హోమియో సిద్ధాంతం. అందుకని కొంచెం టైం తీసుకుంటుంది, మందులు వాడే కొద్దీ పేషెంట్ స్లోగా మెల్లగా రెస్పాండ్ అవుతారు. అల్లోపతిలో పేషెంట్ నాకు అర్జెంట్ గా నాకు సింప్టమాటిక్ రిలీఫ్ కావాలి, తొందరగా నేను రెస్పాండ్ అవ్వాలి, నాకు పని ఒత్తిడి ఉంది అని ఇట్లా చెప్తూ ఉంటారు పేషెంట్స్. అలాంటి వారికి ఖచ్చితంగా అల్లోపతి ఇస్తాం. కొంతమంది పేషెంట్స్ ఏమో అలా కాదు, నాకు జబ్బు పూర్తిగా పోవాలి, నాకు ఏ సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం కావాలి అంటారు, అలాంటి వారికి హోమియో సజెస్ట్ చేస్తాం. కొంతమంది అలా కాదు, నాకు రెండూ కావాలి, నాకు త్వరగా తగ్గాలి, జబ్బు పోవాలి, మీ ఇష్టం మీరేం చేస్తారో అని దే విల్ పుట్ ద బాల్ ఇన్ అవర్ కోర్ట్. అలాంటి వాళ్ళకి ఐ టెల్, నేనేం చెప్తానంటే మీరు అల్లోపతిలో అవసరమైన మందులు వాడుకోండి, హోమియోలో వాడుకోండి అంటాను. ఉదాహరణకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే జబ్బును తీసుకున్నాం అనుకోండి, అల్లోపతిలో అవసరమైన మందులు వాడుతూ క్రమక్రమంగా హోమియో కూడా జతపరిచిన తర్వాత క్రమక్రమంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ డౌన్ అవుతూ వస్తుంది, ఆర్ఏ ఫ్యాక్టర్ డౌన్ అవుతూ వస్తుంది. అది మనం చూస్తాం, ప్రతి నెల కూడా నేను టెస్ట్ చేయిస్తాను, ప్రతి నెల కూడా ఎంత డౌన్ అవుతుందని చూసుకుంటూ హోమియోపతిని అడ్జస్ట్ చేసుకుంటూ అల్లోపతిని అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా అది బాగా డౌన్ అయిన తర్వాత అల్లోపతి మందుల్ని స్లోగా ఆపేయడం జరుగుతుంది, విత్డ్రా చేస్తాం. కరెక్ట్, విత్డ్రా చేసి తర్వాత పేషెంట్ ఓన్లీ హోమియో మీద మాత్రం ముందుకు తీసుకెళ్లి జబ్బు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత స్టాప్ చేసేస్తాం. ఈ విధంగా సింప్టమ్ ని మేనేజ్ చేయడానికి అల్లోపతి వాడుతూ, జబ్బును అప్రూవ్ చేయడానికి హోమియోని వాడుతూ, మెల్లగా రెస్పాన్స్ వచ్చిన తర్వాత క్రమంగా అల్లోపతిని తగ్గిస్తూ హోమియోలో ముందుకు తీసుకెళ్లి జబ్బు తగ్గాక అది కూడా ఆపేయచ్చు.
1: డాక్టర్ గారు, ఈ కేస్ టేకింగ్ అలోపతిలోను హోమియోపతిలోను వేరువేరుగా ఉంటుందంటారు, ఎలా ఉంటుందండి?
0: అల్లోపతి అనేది జనరల్ గా పేషెంట్ ఒక సింప్టమ్ కాంప్లెక్స్ తో వచ్చినప్పుడు ఆ సింప్టమ్ కాంప్లెక్స్ తోటి ఏం డయాగ్నోసిస్ వస్తుంది, ఈ జబ్బు ఏంటని ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాం. అది డయాగ్నోస్ చేయడానికి సింప్టమ్సే కాకుండా మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి పరీక్షలన్నీ చేసి జబ్బును డయాగ్నోస్ చేస్తాం. జబ్బును డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి గైడ్ లైన్స్ ప్రకారం ట్రీట్మెంట్ మనం ఇస్తాము. సో గైడ్ లైన్స్ ప్రకారం దానికి ట్రీట్మెంట్ వెళ్లిపోతూ ఉంటుంది. సో అల్లోపతిలో ఒక పేషెంట్ గనక వస్తే, ఒక సింప్టమ్ కాంప్లెక్స్ తో వస్తే, ఆ సింప్టమ్ కాంప్లెక్స్ మనకు డయాగ్నోసిస్ కు ఉపయోగపడుతుంది. ఆ డయాగ్నోసిస్ నుంచి పేషెంట్ మనము ఈ జబ్బు అని చెప్పి లేబుల్ చేస్తాము, దానికి ప్రోటోకాల్ ప్రకారం వెళ్లిపోతాం. హోమియోలో అలా కాదు. హోమియోలో ఒక సింప్టమ్ కాంప్లెక్స్ తోటి ఒక పేషెంట్ వస్తే, అంటే దగ్గు జలుబు జ్వరం ఈ సింప్టమ్స్ ఒక పేషెంట్ వస్తే, అలా నలుగురు పేషెంట్లు వస్తే, నలుగురు పేషెంట్లు కూడా నాలుగు రకాల మందులు బయటకు వస్తాయి. వాళ్ళ సింప్టమ్స్ తీసుకున్న తర్వాత హోమియోలో ఏంటంటే వారిని సమగ్రంగా చూస్తాం, అంటే వారి మనసు మైండ్, తర్వాత వారి ఫిజికల్ సింప్టమ్స్, తర్వాత వారి యొక్క బాడీ తీసుకునేటువంటి జనరల్ సింప్టమ్స్ అని కూడా ఉంటాయి. సో ఆ సింప్టమ్స్ తీసుకుంటున్నప్పుడు రోగిని వాళ్ళ మానసిక స్థితిని బట్టి, వాళ్ళకున్నటువంటి ఫిజికల్ సింప్టమ్స్ ని బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని అంటే జనరల్ సింప్టమ్స్ ని బట్టి అనాలిసిస్ చేసి వాళ్ళకి మందిస్తాం. అలా అనాలిసిస్ చేసి ఇచ్చిన మందు మాత్రమే ఆ పేషెంట్ కి పనిచేస్తుంది. అంతేగాని జ్వరం వచ్చింది కదా, నువ్వు ఒక పారాస్టమాల్ తీసుకుని, మన అల్లోపతిలో చెప్పినట్టుగా అందరికీ ఒక మందు హోమియోలో రాదు, ఉండదు. కాబట్టి హోమియో కేసు పూర్తిగా మారిపోతుంది. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మందు మారిపోతుంది, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మందు మారిపోతుంది. ఒకటే జ్వరంతో నలుగురు వచ్చినా కూడా వాళ్ళ తత్వాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట. సో కేస్ టేకింగ్ చాలా డీప్ గా తీసుకోవాలి.
1: సో ఒకవేళ ఒక ఇంట్లో ఒకే రకమైన జబ్బు ఉన్నప్పటికీ కూడా హోమియోపతిలో వారి వారి సింప్టమ్స్, అంటే మీరు అన్నట్టుగా మానసికమైన సింప్టమ్స్, శారీరకమైన సింప్టమ్స్, జనరల్ సింప్టమ్స్, అలాగే వాళ్ళ పాస్ట్ హిస్టరీ కూడా చూసి హోమియోపతి మందు డిసైడ్ చేస్తారు.
0: రైట్.
1: బట్ ఇమీడియట్ గా రిలీఫ్ కోసము అప్పుడుండే వాళ్ళ ఇబ్బందిని తొలగించడానికి అలోపతి మెడిసిన్స్ వాడుతూ, ఎప్పుడైతే దాన్ని రూట్అవుట్ చేయాలన్న ప్రయత్నం చేసినప్పుడు రెండింటిని మెజర్ చేసుకుంటూ అలోపతి మెడిసిన్స్ స్లోగా గ్రాడ్యువల్ గా విత్డ్రా చేస్తూ హోమియోపతి మెడిసిన్ ఆ రోగం రూట్ అవుట్ అయినంత వరకు వాడి ఆ తర్వాత అది కూడా ఆపేయచ్చండి.
0: అబ్సల్యూట్లీ రైట్.
1: డాక్టర్ గారు, ఆహారపు నియమాలు, పద్ధతులు గాని, అలవాట్లు గాని వ్యాధి నివారణలో ఏ విధంగా ఉపయోగపడతాయి?
0: ఈ రోజుల్లో చాలా మంది పేషెంట్స్ వారి ఆహారపు అలవాట్ల వల్లనే చాలా జబ్బులు తెచ్చుకుంటున్నారు. పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు, డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, మేము వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం తింటున్నారు

0: ఎలా నిద్రపోతున్నారు, వాళ్ల జీవన శైలి ఎలా ఉంది ఖచ్చితంగా అడుగుతాం. పేషెంట్ కు ఒక జబ్బు వచ్చిందంటే వాళ్ళ తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి విషయాలు కూడా మనం గుర్తుపట్టాలి. వాట్ ఆర్ ద ట్రబుల్స్, దేని వల్ల వచ్చిందని చూడాలి. కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఎక్కువ షుగర్స్ తీసుకుంటూ ఉంటారు, కార్బ్స్ ఎక్కువ తీసుకుంటారు, ప్రోటీన్ తక్కువ తీసుకుంటారు, గుడ్ ఫ్యాట్ తీసుకోరు, బ్యాడ్ ఫ్యాట్ ఉన్నవి తీసుకుంటారు, అంటే ప్రాసెస్డ్ ఫుడ్, డాల్డా ఇలాంటివి తీసుకుంటారు. కొంతమంది ఫైబర్ సరిగా తీసుకోరు, అందువల్ల కార్బ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు, షుగర్ ఉన్నవి తీసుకున్న వాళ్ళు, స్వీట్స్ తీసుకున్న వాళ్ళు ఒబీస్ అవుతూ వెళ్తారు. ప్రోటీన్ తీసుకుని వాళ్ళు మాల్ నరిష్డ్ అవుతారు, ముఖ్యంగా పిల్లల్లో చూస్తాము. ఫైబర్ తీసుకుని వాళ్ళు కాన్స్టిపేషన్ కి వెళ్తారు, ముఖ్యంగా పిల్లల్లో కూడా ఇది చూస్తున్నాం ఈ మధ్యన. అన్ని జబ్బులకు కూడా అన్ని సందర్భాల్లో డైట్ అడగడం మంచిది. సమయాభావం వల్ల డాక్టర్స్ అడగలేకపోవచ్చు, కానీ అడగడం మంచిది. హోమియో విషయానికి వస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాం, మీరు తినే డైట్ ప్రాపర్ గా ఉండాలని చెప్తాము. పాత రోజుల్లో అయితే మసాలాలు మానేయండి, కాఫీ మానేయండి, కర్పూరం తినొద్దు ఇలాంటివన్నో చెప్పేవాళ్ళం. ఈ రోజుల్లో అవసరాన్ని బట్టి, కేసును బట్టి చెప్తున్నాము, ఎందుకంటే హోమియో ఎట్టి సందర్భాల్లోనైనా పనిచేస్తోందని తేలింది. ఈ విధంగా డైట్ విషయంలో అల్లోపతిలోనూ హోమియోపతిలోనూ పేషెంట్ కి డాక్టర్ గైడ్ చేయాలి.
1: ఇలా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్స్ తమ వంతు బాధ్యతగా ఏ రకమైన సింప్టమ్స్, ఏ రకమైన విషయాలు డాక్టర్ దగ్గర చెప్పడానికి ప్రిపేర్ అయి ఉండాలి?
0: ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇచ్చే డాక్టర్ దగ్గరికి అంటే ముఖ్యంగా అల్లోపతి హోమియోపతితో కలిపి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇచ్చిన డాక్టర్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సమస్యను చెప్పాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే హోమియోపతి విషయానికి వచ్చేసరికి హోమియో పేషెంట్ యొక్క మానసిక సింటమ్స్ ని చాలా లోతుగా తీసుకుంటుంది. ద మెంటల్ సింటమ్స్ ఆఫ్ ద పేషెంట్ ప్లేస్ అ బిగ్ రోల్ ఇన్ చూసింగ్ ద రెమెడీ. మందును మనం సెలెక్ట్ చేయడానికి హోమియోపతిలో మానసిక సింటమ్స్ అనేవి చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. కాబట్టి హోమియోకి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఏది కూడా దాచుకోకుండా, అరమరిక లేకుండా పేషెంట్ ఖచ్చితంగా డాక్టర్ కి అన్ని విషయాలు కూడా చెప్పాలి. వాళ్ళు చేస్తున్న విషయాలు అన్ని చెప్తేనే పేషెంట్ గురించి సమగ్ర అవగాహన డాక్టర్ కు వస్తుంది, సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.

0: ఆరోగ్య జీవనం శీర్షికన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఈ అంశం గురించి డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ ఆంజనేయం చిత్రం కోసం మల్లికార్జున్ పాడిన పాట. శ్రీవెన్నెల రచన, సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినండి స్వాతికిరణం చిత్రం కోసం వాణి జయరాం పాడిన పాట. గీత రచన శ్రీవెన్నెల, సంగీతం కెవి మహదేవన్.

0: Nepal Army by President Ramchandra Podel in Kathmandu. IMD issues red alert for very heavy rainfall in Jharkhand today. And Ayush Shetty stuns world number one and defending champion Shi Yu Chi in first round of men's singles at BWF Badminton World Championships in New Delhi. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సెమన్గుడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గాత్రం వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆరభి రాగంలో త్యాగరాజస్వామివారి కృతి చాలా కల్లలాడుకున్న ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు సెమన్గుడి ఆర్ శ్రీనివాస్ అయ్యర్ గారి గాత్రం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 9:00. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఐఎస్ఐ మద్దతు గల షహజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్ను ధ్వంసం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. 200 మందికి పైగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడి కుట్రలను ప్రభుత్వం భగ్నం చేసిందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఎపెక్స్ మానిటరింగ్ అథారిటీ 3వ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేవలం అనుమతులే కాకుండా భూ కేటాయింపులు, పెట్టుబడుల సాధన సకాలంలో పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించడంపైన దృష్టి పెట్టాలని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్నో హామీలిచ్చి బీసీలను మోసగించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఓబీసీ మోర్చా సమావేశంలో ఆరోపించారు. గతంలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు కాంగ్రెస్ తీవ్ర న్యాయం చేసిందని, ఆ పార్టీ దీనికి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ తొలి కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి నిన్న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణ, ఆహార పదార్థాలు, ఔషధాల నాణ్యత, భద్రత నిర్ధారించే నియంత్రణ చట్టాన్ని పటిష్టం చేసే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రత్యేక అథారిటీ నెలకొల్పింది. ఈ 14వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. వందే మాతరం గీతాన్ని అవమానించడం తగదని కాంగ్రెస్ నాయకులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. శ్రీలంకతో గాలిలో జరుగుతున్న తొలి టెస్టు దేవదత్ పడికల్ 167 పరుగులు, కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురేల్ 51 పరుగులతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసింది. 3వ రోజు ఆట ముగిసేసరికి 178 పరుగుల ఆధిక్యంలో ఉంది. 2026 హాకీ వరల్డ్ కప్లో భారత పురుషుల జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. పూల్ డీలో భాగంగా సోమవారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 4-2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీరామదాసు చిత్రం కోసం ఎంఎం కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, మాళవిక పాడిన పాట. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ఇప్పుడు వినండి, ప్రియురాలు పిలిచింది చిత్రం కోసం సాధన సర్గం పాడిన పాట. గీత రచన ఏఎం రత్నం, శివగణేష్ సంగీతం, ఏఆర్ రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అచానక్ పైసో కి జరూరత్ హై తో బేఫిక్ర హో జాయే క్యూంకి ట్రస్ట్ హై.
2: అగర్ ఆప్కే ఘర్ మే పురానా సోనా రఖా హై తో ఉసే లే ఆయే ట్రస్ట్ కే పాస్ ఔర్ పాయే ఉస్కీ సబ్సే బెహతర్ కీమత్. కిసీ భీ జ్వెలర్ సే ఖరీదా హువా సోనా హో ట్రస్ట్ ఆప్కో సిర్ఫ 10 మినిట్ మే 100% భరోసే ఔర్ పూరి పారదర్శితా కే సాథ్ దేగా సోనే కీ సహీ కీమత్.
1: అభీ కాల్ కరే 8592916917 పర్. ట్రస్ట్ హై నా.
3: ఇప్పుడు వినండి ఉన్నది ఒకటే జిందగీ చిత్రం కోసం దివ్యకుమార్, ఎంఎం మనసి పాడిన పాట. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: కార్యక్రమంలో ఇప్పుడు వినండి వినాయకుడు చిత్రం కోసం చిత్ర ఉన్నికృష్ణన్ పాడిన పాట. గీత రచన వనమాలి, సంగీతం శ్యామ్ ప్రసాద్.

0: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
1: ట్రస్టా?
0: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారమైనా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇప్పుడు వినండి, జయం చిత్రం కోసం ఉషా పాడిన కులశేఖర్ గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్

0: ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు విద్యార్థి చిత్రం కోసం ఎస్పీ చరణ్ పాడిన నవీన్ గీతం, సంగీతం మణిశర్మ.

0: అత్యవసర సమయమా? చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
1: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారం అయినా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100%

0: ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎగిరే పావురమ చిత్రం కోసం చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఇప్పుడు వినండి, ప్రేమించుకుందాంరా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల రచన, సంగీతం మహేష్.

ఇప్పుడు వినండి మన్మధుడు చిత్రం కోసం వేణు సుమంగళి పాడిన పాట. గీత రచన శ్రీవెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇప్పుడు వినండి శ్రీమంతుడు చిత్రం కోసం యాజీ నిజార్ పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 10:00. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంతకాల సేకరణతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ప్రారంభమైన మండల స్థాయి ప్రజావాణిలో అధికారులు 5410 అర్జీలు స్వీకరించారు. 566 మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో

కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 704 వినతులు వచ్చాయి. స్థిరాస్తి కంపెనీ దాని ప్రమోటర్లు తమ రేరా రిజిస్ట్రేషన్ వివరాలు వినాక నిరాకరిస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. వాపస్ ఇవ్వాల్సిన సొమ్మును ఇవ్వకపోయినా రిజిస్ట్రేషన్కు తాత్సారం చేస్తున్నా, లావాదేవీ సమయంలో నగదే ఇవ్వాలని పట్టుబట్టినా, తృతీయ పక్షానికి బదలాయించే ప్రయత్నం చేసినా ఫిర్యాదులు ఇవ్వాలని కొనుగోలుదారులకు సూచించింది. ఎఫ్టీసీసీఐ సదస్సులో శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన్ మాట్లాడుతూ, కర్మాగారాల్లో రసాయన ప్రమాదాల నివారణకు వివిధ విభాగాల సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమాచార హక్కు చట్టం ఎప్పిళ్లు ఫిర్యాదుల పరిష్కారాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర సమాచార కమిషన్ యాప్కో ఎంఎస్ 2.0 డిజిటల్ పోర్టల్ను ప్రారంభించింది. 2016 నాటి పాత పోర్టల్ కంటే మెరుగైన భద్రతా ప్రమాణాలతో ఈ నూతన వ్యవస్థను రూపొందించారని ప్రధాన సమాచార కమిషనర్ రాజ్ కుమార్ గోయల్ ప్రారంభించిన అనంతరం చెప్పారు. 2024 భారత ఎన్నికల్లో కోట్లాది మంది చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డులతోనే ఓటేశారని, అమెరికాలోను ఓటర్ల ఖైడీలు తప్పనిసరి చేస్తూ తక్షణమే సేవ్ అమెరికా యాక్ట్ ఆమోదించవలసిన అవసరం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పెద్దల్లో కనిపించే చర్మ వ్యాధి ఫ్లాక్ సోరియాసిస్ చికిత్సకు ఉపయోగించే టాపినోరోఫ్ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ మండలి నుంచి హైదరాబాద్ సంస్థ ఆప్టిమస్ ఫార్మా అనుమతి పొందింది. తెలంగాణలో 17 నుంచి 23 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మొదటి 3 రోజులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం విశాల్ మిశ్రా పృథ్వీచంద్ర పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి కృష్ణ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సాధన సర్గం పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం చక్రీ.

ఇప్పుడు వినండి గీత గోవిందం చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, శ్రీమణి రచన, సంగీతం గోపిసుందర్.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలుక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: కార్యక్రమంలో ఇప్పుడు వినండి రేపల్లిలో రాధ చిత్రం కోసం సుజాత పాడిన పాట. గీత రచన శ్రీహర్ష, సంగీతం కోటి.

ఇప్పుడు వినండి రంగస్థలం చిత్రం కోసం రాహుల్ సిప్లు గురించి పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇప్పుడు వినండి, రంగం చిత్రం కోసం ఏ రాజు ప్రశాంతిని పాడిన పాట. వనమాలి రచన, సంగీతం హ్యారిస్ జయరాజ్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

చిత్రసీమలో ఇప్పుడు వినండి కంచే చిత్రం కోసం అభయ్ జోధ్పూర్కర్, శ్రేయా ఘోషాల్ పాడిన పాట. గీతరచన సిరివెన్నెల, సంగీతం చిరంతన్ భట్.

ఇప్పుడు వినండి బాహుబలి చిత్రం కోసం రమ్యా బెహ్రా దీపు పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఐఎస్ఐ మద్దతు కలిగిన షెహజాద్ భట్టి నెట్వర్క్ ఉగ్రవాద ముఠాను భూస్థాపితం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందే ఆ గ్రూప్కు చెందిన 200 మందికి పైగా సభ్యులను అరెస్ట్ చేసినట్లు సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేవలం అనుమతులు ఇవ్వడంతో సరిపెట్టకుండా వాటిని సకాలంలో పూర్తి చేయడం, భూ కేటాయింపులు, పెట్టుబడులు ఉత్పత్తిని ప్రారంభించడంపై ఇక పైన దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులని 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలని బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తోందని, లొసుగులు లేకుండా సరైన విధానంలో గత ప్రభుత్వం ఉత్తర్వులిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఫీజు రీంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంతకాల సేకరణతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. నిషేధిత భూముల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిళ్ళు కూడా ఉందంటే ఆశ్చర్యం కలుగుతోందని, తమ సొంత ఇంటికి సెగ తగిలేసరికి ప్రభుత్వంలో హడావిడి మొదలైందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ప్రారంభమైన మండల స్థాయి ప్రజావాణిలో అధికారులు 5400 పద అర్జీలు స్వీకరించారు.

గారు 566 మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 704 వినతులు వచ్చాయి. హైదరాబాద్లోని ఎత్సిటీ ప్రాజెక్టు పనుల కారణంగా ఈవెంట్ నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. 7 జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తారు. సుమారు 1000 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం చేపడతారు. రాష్ట్రంలో ఈ నెల 23 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమంలో చెల్లం లక్షణా గారి గాత్రం వింటారు. వాద్య సహకారం వయోలిన్ శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా బేగడ రాగంలో వర్ణం ఆదితాళం.

0: యువవాణి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు చల్లం లక్షణాగారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయోలిన్ శ్రీ పి కౌడిన్య, మృదంగం శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సొగసు చూడతరమ చిత్రం కోసం అనురాధ శ్రీరామ్ గానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీతం రామణి ప్రసాద్.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి మిస్టర్ ఎర్రబాబు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిత్యసంతోష్ని బృందం గానం చేసిన చిర్రావురి విజయ్ కుమార్ గానం కోటి సంగీతం.

0: చిత్ర గీతాలు విన్నారు.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాము.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి సుగమ్ సంగీత్ ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి వృందావన నాల్కల్కర్ గారి గజల్స్ వింటారు. వాద్య సహకారం హార్మోనియం శ్రీ అసిఫ్ అలీ, వేణువు శ్రీ ఏ కామేశ్వర శర్మ, తబలా శ్రీ వేణుగోపాల్ గౌడ్.

0: ఆకాశవాణి సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతుంది దుర్గా ఉషారమణి. ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విదేశీ విరాళాల చట్టం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శన కొనసాగడంతో రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. భారత్లో ఓటర్ గుర్తింపు కార్డు ఎన్నికల ప్రక్రియ అమెరికాలో ఎన్నికల చట్టాల రూపకల్పనకు నమూనా కాగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమోన్తో పురుషుల సింగిల్స్ విభాగంలో ఈరోజు తలపడతారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఒక ప్రైవేట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బిల్లు విదేశీ నిధుల ప్రవాహంలో పారదర్శకతను తీసుకొస్తుందని, ఇప్పుడు అసలు నిజం బయటపడుతుందని ఆయన అన్నారు. బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపడం ఒక అద్భుతమైన నిర్ణయమని కిరణ్ రిజిజు వర్ణించారు.
2: పూరా ఝూట్ ఫైలా దేశ భర మే కి ఎఫ్సీఆర్ఏ జో హై క్రిస్టియన్ మిషనరీ కో టార్గెట్ కియా జా రహా హై, జబ్కి క్రిస్టియన్ మిషనరీ కా టోటల్ ఇండియా కా జో ఫారెన్ కంట్రిబ్యూషన్ ఆతే హై వో 16% హై, బాకీ తో సబ్ హిందూ కా హై. తో ప్రొటెస్ట్ జ్యాదా కర్నా హై తో హిందూ లోగ్ కర్నా చాహియే, క్యూంకి సబ్సే జ్యాదా తో హిందూ కా హై. దేఖియే ఇస్ తరహ కా ఝూఠే బాతే ఫైలా కర్కే రాజనీతి కర్నా బిల్కుల్ ఠీక్ నహీ హై.
1: ప్రతిపక్షాలు ఎన్నో అబద్దాలు ప్రచారం చేశాయని ఆరోపిస్తూ కిరణ్ రిజిజు అటువంటి అసత్యాన్ని వ్యాప్తి చేస్తూ రాజకీయాలు చేయడం పూర్తిగా తప్పని పేర్కొన్నారు. జార్ఖండ్లో విద్యార్థుల 24 రోజుల నిరసన అనంతరం రాష్ట ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను రద్దు చేసింది. ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేసింది. సిబిఐ విచారణ డిమాండ్ ఇంకా పరిష్కారం కానప్పటికీ రాంచీలోని నిరసన ప్రదేశంలో ఈ ప్రకటన సంబరాలకు కారణమైంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షతో పాటు టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలను రద్దు చేయాలని, అలాగే 2014 నుంచి జేపీఎస్సీ జేఎస్ఎస్సీ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షలపై విచారణ జరపాలని నిర్ణయించారు. జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు మంత్రి దీపికా పాండే సింగ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఎమ్మెల్యే జయరామ్ కుమార్తో కలిసి సదర్ ఆసుపత్రిని సందర్శించి నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్రనాథ్ మహతో ఇతర నిరసనకారుల చేత దీక్ష విరమింపజేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై కర్ణాటక వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ వెటర్నరీ ఆఫీస్ నియామకాలకు సంబంధించి పరీక్షా పేపర్ల లీకేజ్, ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్, ఒక్క అభ్యర్థి నుంచి 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు లంచాలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై కేపీఎస్సీ మాజీ చైర్మన్ శివశంకరప్ప, ఎస్ సాహుకార్తో పాటు మరికొందరు మాజీ సభ్యుల నివాసాల్లో, అలాగే ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం జరుగుతోంది. సభ్య దేశాల మంత్రులు, సీనియర్ అధికారులు, విధానకర్తలు, నిపుణులు ఈ చర్చల్లో పాల్గొనేందుకు, ఏకాభిప్రాయాన్ని పెంపొందించేందుకు, పర్యావరణ సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమావేశం ఒక వేదికగా నిలుస్తుంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. భారత్ నిర్వహిస్తున్న 2026 బ్రిక్స్ చైర్షిప్ థీమ్ బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. భారత సైనిక దళాల అధిపతి జనరల్ ధీరజ్ సేత్ను, నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పోదెల్ కాఠ్మండులోని శీతల్ నివాసులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ సైన్యం గౌరవ జనరల్ హోదాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్ ఉపాధ్యక్షుడు రామ్ సహాయ్ ప్రసాద్ యాదవ్, విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్, నేపాల్లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ్తో పాటు నేపాల్ సైన్యం, ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ నాటికి దేశంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టేర్లకు పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. శ్రీ అన్నం చిరుధాన్యాలు ముతక ధాన్యాలు 172 లక్షల హెక్టేర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పత్తి సాగు సుమారు 107 లక్షల హెక్టేర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో అమలవుతున్న ఓటర్ ఐడీ కార్డు వ్యవస్థను ప్రశంసిస్తూ అమెరికాలో కఠినమైన ఎన్నికల నిబంధనల అమలుకు ఇది ఒక నాదర్శమైన నమూనా కాగలదని ప్రశంసించారు. అమెరికాలో కఠినమైన ఓటర్ గుర్తింపు అవసరం గురించి తన డిమాండ్ను పునరుద్ధరిస్తూ అమెరికా అధ్యక్షుడు భారత్ ఎన్నికల నిర్వహణలో ఉండే భద్రతను ఉదాహరణగా ఉటంకించారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో ఇటీవల జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో ట్రంప్ ప్రస్తావించారు. తప్పనిసరి చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రం లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహించగలరని జ్ఞానేష్ కుమార్ ప్రశ్నించినట్లు ఆయన చెప్పారు. అమెరికా కాంగ్రెస్ సభ సేఫ్ గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించాలని తన డిమాండ్ను పునరుద్ఘాటించడానికి ట్రంప్ ఈ ఉదాహరణను ఉపయోగించారు. ఈ ప్రతిపాదిత చట్టం ఫెడరల్ ఎన్నికల్లో ఓటింగ్ కోసం మరింత కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టాలని కోరుతోంది. దీని ప్రకారం ఫెడరల్ ఎన్నికల కోసం నమోదు చేసుకునేటప్పుడు ఓటర్లు అమెరికా పౌరసత్వానికి సంబంధించిన ధృవీకరణ పత్రంతో పాటు చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డును కూడా అందించవలసి ఉంటుంది. అమెరికన్ ఎన్నికల్లో కేవలం యుఎస్ పౌరులు మాత్రమే పాల్గొనేలా చూసేందుకు ఈ చట్టం ఒక చర్యగా ఉంటుందని అమెరికా అధ్యక్ష భవనం అభివర్ణించింది. భారత్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 642 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొంటూ భారత్ ఎన్నికలు ఎంత భారీ స్థాయిలో జరుగుతాయో ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నగదు లేదా ఆస్తుల స్వాధీనాన్ని 24 గంటల్లోపు జిల్లా మ్యాజిస్ట్రేట్, అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా సంబంధిత కోర్టుకు నివేదించాలని, ఆ స్వాధీనం చేసుకున్నందుకు గల కారణాలు తెలపాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి ఏడాదిలోగా దర్యాప్తును పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని కూడా సుప్రీంకోర్టు

కోర్టు నిర్దేశించింది. జార్ఖండ్లో ఈరోజు అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలు, కరైకల్, పుదుచ్చేరి,

0: పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలు, కరైకల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, మాహే ప్రాంతాల్లో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు అరేబియా సముద్రంలోకి, బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈరోజు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రముఖ భారత షట్లర్ లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమోన్తో తలపడతారు. అలాగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తొలిసారి టోర్నమెంట్లో బరితిగులోకి తిరుగుతున్న ఉన్నతి హుదా మయన్మార్కు చెందిన ప్రత్యర్థితో పోరాడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ కపూర్, రిత్వికా శివాని భారత జోడి కెనడాకు చెందిన జొనథన్ లాయ్, క్రిస్టల్ లాయ్ జంట చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ 2 రౌండ్లో ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ అమెరికాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విదేశీ విరాళాల చట్టం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన కొనసాగడంతో రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్ఏ సీజీఎల్ పరీక్షను, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. భారత్లో ఓటర్ గుర్తింపు కార్డు, ఎన్నికల ప్రక్రియ అమెరికాలో ఎన్నికల చట్టాల రూపకల్పనకు నమూనా కాగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో ఈరోజు మన దేశానికి చెందిన లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమన్తో పురుషుల సింగిల్స్ విభాగంలో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పలా గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852 23240853 మరొక నెంబర్ 29550923 నెంబర్లకు కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ నెల 20వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య. గమనిక విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. యాబిట్స్ ఇస్కాన్ మందిరం 5 దశాబ్దాలుగా ఆధ్యాత్మిక సేవా కేంద్రంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. 2027 డిసెంబర్ నాటికి ఉస్మానియా, టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. కరీంనగర్ నగరాభివృద్దే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్టు, భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ది చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. యాబిట్స్లోని శ్రీశ్రీ రాధా మదన్మోహన్ ఇస్కాన్ మందిరం 5 దశాబ్దాలుగా భక్తి, ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ఆలయ స్వర్ణోత్సవ వేడుకల్లో సతీ సమేతంగా పాల్గొన్న ఆయన కృష్ణభక్తి, భగవద్గీత ప్రాశస్త్యాన్ని కొనియాడారు. యువత భగవద్గీతను చదివి అందులోని విలువలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తితో ఇస్కాన్ సమాజంలో మానవీయ విలువలు పెంపొందిస్తూ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని గవర్నర్ ఆకాంక్షించారు. తెలంగాణలోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, ఎల్బీనగర్, అల్వాల్, టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను వేగవంతం చేసి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సనత్నగర్లో నూతనంగా నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇతర మంత్రులతో కలిసి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల కాలంలో పేదలకు ఉపయోగపడే ఆసుపత్రుల నిర్మాణాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు తిప్పికొడుతూ తాము ఎల్లప్పుడూ నిజాలనే ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4:30 ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించి సాయంత్రం 6:00 సచివాలయంలో ఇరిగేషన్ శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఆపై రాత్రికి యూకే పర్యటనకు బయలుదేరి 30 నెలల విదేశాల్లో పర్యటిస్తారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దేశంలో పంటల పరిశోధనలు సరైన దిశలో సాగడం లేదని, రసాయనాలు లేని విత్తనాలను అభివృద్ది చేయాలని సూచించారు. క్యాన్సర్కు దారితీసే పురుగుల మందుల వాడకంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఎరువుల విధానాలను విమర్శించారు. రైతు లేకపోతే దేశం, ప్రభుత్వాలు ఉండవని, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. వందేమాతర గీతం పట్ల కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని, తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అవినీతి కేసులు కాంగ్రెస్కు ఏటీఎంలా మారాయని విమర్శించారు. నిన్న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు కావడం లేదని, ఆ 2 పార్టీలకు ప్రజలు తగిన సమాధానం చెప్తారన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారాన్ని చేపట్టి డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ది సాధిస్తుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ది పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేసి 15,000

0: కోట్ల రూపాయల పెట్టుబడులతో 2 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ నిర్వహించిన జాతీయ పారిశ్రామిక కారిడార్ వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాజెక్టులో రాష్ట వాటా 51% కాగా అభివృద్ది పనుల టెండర్ ప్రక్రియ వేగంగా సాగుతోందని వివరించారు. భవ్య పథకం కింద తెలంగాణకు 4 పారిశ్రామిక పార్కులు కేటాయించాలని మంత్రి కోరారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి వల్ల పేద ఎస్సీ ఎస్టీ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. రాత్రికి రాత్రే హైడ్రా పోలీస్ బలగాలతో బహదూర్గూడ, గుండిగట్ల వంటి గ్రామాల్లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేదల భూములను గుంజుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు రక్షణగా ఉండవలసిన పోలీసులను పీడకులుగా మార్చారని, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, భూముల వేలం పాటలు పాడుతోందని విమర్శలు చేశారు. పేదల భూములను ఆక్రమించడం తక్షణమే ఆపకపోతే బీజేపీ తరపున పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ బహుజన విప్లవ వీరుడు, బహుజన రాజ్యాధికార పోరాట పటోటపు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీష్ రావుతో సహా పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజనుల హక్కుల కోసం అణచివేతకు వ్యతిరేకంగా మొఘల్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి పోరాడిన పాపన్న గౌడ్ ధైర్య సాహసాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పాపన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన వీరత్వ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచందర్రావు ఇతర నాయకులతో కలిసి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. బహుజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలను, అందించిన సేవల స్ఫూర్తిని ఈ సందర్భంగా కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని రాజకీయ పార్టీలతో పాటు గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఊరూరా నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా అధికారులు హాజరై పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సర్వాయి పాపన్న విగ్రహానికి అదనపు కలెక్టర్ పాండు, బీసీ సంక్షేమ సంఘం అధికారులు, ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ నగరాభివృద్దే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్టు, భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ది చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
1: కరీంనగర్ కార్పొరేషన్ కు 100 రోజుల పాటు 840 కోట్ల రూపాయలు యూసీఎఫ్ ఫండ్ తీసుకొచ్చి మళ్ళీ అభివృద్ధి కార్యక్రమం చేపట్టు. యూఏడీఎఫ్ సంబంధించి 50 కోట్లు, నెల మళ్ళా 30 కోట్లు మళ్ళీ వచ్చినాయి. అమృత్ సంబంధించి 150 కోట్ల రూపాయలు, అన్ని రకాల నిధులు తీసుకొచ్చి ఇలా కరీంనగర్ కార్పొరేషన్ ను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.
0: నూనె గింజలు, పామాయిల్ దేశీయ ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఎన్ఎంఓఓపి పథకం ద్వారా అందిస్తున్న ఆర్థిక రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకుని ఎల్నినో ప్రభావాన్ని అధిగమించేందుకు లాభదాయక వ్యవసాయాన్ని అలవర్చుకోవాలని వనపర్తి ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ జిల్లాధికారి విజయ భాస్కర్ రెడ్డి సూచించారు.
2: ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు ఈసారి చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కావున రైతులందరూ తక్కువ నీరుతోటి వచ్చే ఆరుతడి పంటలు మరియు ఉద్యాన పంటలైన ఆయిల్ పామ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. స్టేట్ గవర్నమెంట్ కూడా ఆయిల్ పామ్ కి

0: ఎన్నో సబ్సిడీలు ఇస్తున్నది. మనకు కేవలం 20 రూపాయలకే ఒక మొక్క ఇస్తున్నారు, ఎకరానికి మనకు 50 మొక్కలు అయితే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. మహిళల్లో మూత్రాశయ సమస్యలు, లక్షణాలు, కారణాలు, చికిత్స అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి మన స్టూడియోస్లో మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి గాదిరాజు గారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్తే అమ్మా.
0: డాక్టర్ గారు, మనం తరచుగా వింటూ ఉంటాం మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని. అసలు ఈ మూత్రాశయ సమస్యలు అంటే ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి?
1: మోస్ట్ కామన్, చాలా ఫ్రీక్వెంట్గా ఆడవాళ్ళు బాధపడే విషయమే ఇది, మూత్రాశయం సమస్య. అంటే మూత్రం ఎక్కువసార్లు వెళ్ళడము, మూత్రంలో మంట రావడము, మూత్రం పోసాక కూడా నొప్పి ఉండడము, ఇది చాలా ఎక్కువగా మనం కంప్లైంట్ వింటూ ఉంటాము. దాన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు ఇంగ్లీష్లో. యూరినరీ ట్రాక్ట్ అంటే మీకు మెయిన్ మూత్రాశయము, మూత్రనాళాలు అండ్ పైకి కిడ్నీకి కూడా వెళ్తుంటాయి. దాన్ని ఇన్ఫెక్షన్ కానీ మనం ఇదే దీన్ని ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే కిడ్నీకి కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఇది ఎందుకు మోస్ట్ కామన్ ఇన్ ఫీమేల్స్ అంటే, వీళ్ళకి వెజైనా అంటే మన లేడీస్కి సంబంధించిన ప్రైవేట్ పార్ట్స్ అన్ని దగ్గర దగ్గరగా ఉండి ఇన్ఫెక్షన్కి ఈజీగా ఒకటి సోర్స్ ఒకటి. తర్వాత మూత్రనాళం అని ఒకటి ఉంటుంది, మూత్రాశయం నుంచి మూత్రనాళం, అది చాలా చిన్నగా ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. సో ఇది కారణాల వరకు వేరే ఉంటే, అసలు ఎందుకు వీళ్ళకి ఎక్కువ, మగవాళ్ళకి తక్కువ, ఆడవాళ్ళకి ఎక్కువ అంటే వీటి వల్ల. అంటే మూత్రాశయంకి మూత్రనాళంకి చాలా దగ్గర దగ్గరగా ఉండి ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఊరికినే తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా తొందరగా కారణాలు. అండ్ వేరే కారణాలు ఉంటాయి ఎలాగో, ఆ కారణాలలో ఇంపార్టెంట్ వచ్చేసేసి హైజీన్. ఫస్ట్ ప్లేస్ నేను ఎప్పుడు హైజీన్కే చెప్తాను. సైజ్ హైజీన్ అంటే ఏంటి, యూరిన్కి వెళ్ళినా, మోషన్కి వెళ్ళినా, ఈవెన్ మెన్స్ట్రువల్ టైంలో కూడా మన ఏరియా, పెరీనియల్ ఏరియా ఆర్ ప్రైవేట్ పార్ట్స్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోమని చెప్తాం. అందుకని పర్సనల్ హైజీన్ మీద మేము ఎక్కువ క్లాసెస్ తీస్తాం. ఎందుకు అంటే పర్సనల్ హైజీన్ లేకపోతే హైజీన్ రిలేటెడ్ నార్మల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ తర్వాత కొన్ని క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. లైక్ ఇప్పుడు మెన్స్ట్రువల్ హైజీన్ సరిగ్గా లేకపోతే వెజైనల్ ఇన్ఫెక్షన్స్, సర్వైకల్ క్యాన్సర్ కి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం మొదలెడతాం. అందుకనే పర్సనల్ హైజీన్ రూరల్లో అండ్ ట్రైబల్స్ లో కొంచెం ఎక్కువ ఉంటాయి క్యాన్సర్స్. ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేక, వాళ్ళకి ఎవరు చెప్పక, వాళ్ళ హైజీన్ గురించి ఎక్కువ శ్రద్ధ చూపారండి. ఇంకొకటి, వాళ్ళకి వాష్రూమ్స్ గానీ ఇవన్నీ ఎక్కువ కరెక్ట్ గా దొరకవు కదా అర్బన్ లో ఉన్నట్లు. అందుకనే హైజీన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో పర్సనల్ హైజీన్, ఈ పర్సనల్ పార్ట్స్, ప్రైవేట్ పార్ట్స్ ని క్లీన్ గా పెట్టుకోని వాళ్ళకి యూజువల్ గా రెగ్యులర్ గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగే సెక్షువల్ అయిన తర్వాత, అంటే భార్యాభర్త కలిసిన తర్వాత అలాగే పడుకోకూడదు, కంపల్సరీ క్లీన్ చేసుకోమని చెప్తూ ఉంటాం. ఇది కూడా ఏంటంటే ఈ బాత్రూమ్స్ ఫెసిలిటీస్ సరిగ్గా లేని వాళ్ళు, పాపం ఆ విధమైన క్లీనింగ్ అనేది నాట్ పాసిబుల్ అనే వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇది సింపుల్ గా జనరల్ అండి. ఇంకా ఏంటంటే షుగర్, షుగర్ ఉండే వాళ్ళు తొందరగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటారు. అంటే ఆ షుగర్ అనేది బ్యాక్టీరియాని తొందరగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అందువల్ల యూరిన్ ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ మలినమే కదా, సో దాంట్లో పెరిగే అవకాశం బ్యాక్టీరియా.

0: ఈజీగా పెరుగుతుంది. సో షుగర్ సరిగ్గా కంట్రోల్ లేని వాళ్ళు, అంటే స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు ఊరికి ఊరికినే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటారు. మేము అందుకని ఏం చెప్తుంటాము, ఫస్ట్ యూరినరీ సింప్టమ్స్ ఎక్కువ ఉంటే సో షుగర్ టెస్ట్ చేసుకోమంటూ ఉంటాం. కొంతమంది మాటి మాటికి యూరిన్ వస్తుంది, మాటి మాటికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటా అంటే ట్రీట్ చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వెళ్తూ ఉంటారు. సో వాళ్ళని షుగర్ టెస్ట్ చేసుకోండి అంటూ ఉంటాం. అలాగే కొంతమందికి థైరాయిడ్ సమస్య, అంటే ఇమ్యూనిటీ లో లెవెల్, థైరాయిడ్ ఉన్నా వేరే వేరే ఇమ్యూనిటీ లో లెవెల్ ఉండే ఇన్ఫెక్షన్ అంటే కన్సిడరేషన్స్ ఉండే వాళ్ళకి కూడా ఫస్ట్ ఈజీగా వచ్చేది యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో ఇలాగ చాలా కారణాలు యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి. ఇప్పుడుండే జమానాలు అంటే ఇప్పుడుండే జనరేషన్ ఎలా ఉందంటే ఎక్కడ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి నీళ్లే తాగరు, అండ్ వచ్చిన హోల్డ్ చేసుకుంటూ ఉంటారు. ఈ రెండు ప్రమాదమే. నీళ్లు ఎక్కువ తాకకపోవడము ఎంత ప్రమాదము, హోల్డ్ చేసుకోవడం కూడా. ఎప్పటికప్పుడు యూరినరీ బ్లాడర్ ని ఎంప్టీ చేసుకుంటూ ఉండాలి. పాపం స్కూల్స్ లో కాలేజెస్ లో వాళ్ళకి అదే వాష్రూమ్స్ ఫెసిలిటీస్, ఆ వాష్రూమ్స్ యూజ్ చేయాలంటే భయము పిల్లలకి. మా పిల్లలు కూడా అంతే, నీళ్లే తాగరు. చెప్తూ ఉంటే లేదమ్మా అక్కడ మళ్ళీ ఆ వాష్రూమ్స్ బాగోవు, స్మెల్ వస్తుంటాయి, అదొకటి మళ్ళీ వెళ్ళినా ఆ ఏరియాస్ లో ఎట్లుంటుందో తెలియదు అని భయానికి నీళ్లు తాకపోవడము, ఆ నీళ్లు తాగక ఉన్న యూరినే కాన్సన్ట్రేట్ అయి మళ్ళీ ఇన్ఫెక్ట్ అవ్వడము, ఇది కాకుండా హోల్డ్ చేసుకోవడం. అంటే వాళ్ళకి వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది, వెళ్తే ఎక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తాయో ఆ వాసన ఆ ఏరియాని భరించలేక వాళ్ళు ఆ హోల్డ్ చేసుకోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే కామన్ టాయిలెట్స్ లో ఇప్పుడంతా కూడా వెస్టర్న్ టాయిలెట్స్ వచ్చేసినాయి, దానివల్ల ఏంటంటే కాంటాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే ఆ కమోడ్ మీద కూర్చొని యూరినేషన్ చేసేటప్పుడు ప్రీవియస్ గా ఎవరికైనా బాగా ఇన్ఫెక్టెడ్ వాళ్ళు ఉంటే అవన్నీ కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
1: ఎంత టైం వరకు బ్యాక్టీరియా సస్టైన్ అవుతుంది మేడం ఇన్ కేస్?
0: చెప్పలేము. అది కొన్ని ఏంటంటే తొందరగా ఎయిర్ పడంగానే చచ్చిపోతాయి, కానీ కొన్ని మాత్రం మంచిగా ఉంటాయి. సో అందుకని ఇప్పుడు మేము ఏం చేస్తామంటే హ్యాండ్ శానిటైజర్స్ లాంటివి స్ప్రేస్ వస్తున్నాయి, అవి చెప్తున్నాం పిల్లలకి. ఇంకేం
1: చేస్తాం,
0: స్ప్రే చేసి యాంటీ అంటే సెప్టిక్ లాగా యాంటీసెప్టిక్ లాగా అయిపోతుంది కదా, అది యూజ్ చేసుకోమని చెప్తున్నాం ఇంకా అట్లా హోల్డ్ చేసుకోకుండా. సో ఇట్లా కామన్ బాత్రూమ్స్ ని యూజ్ చేయడం ఒకటి. అందుకని ఇండియన్ కల్చర్ అంటే మనకి ఏదైతే ఇండియన్ ల్యాబొరేటరీస్ ఉన్నాయో అవి ద బెస్ట్ అనమాట, దాంట్లో కాంటాక్ట్ ఉండదు. అండ్ దట్ పొజిషన్ ఆల్సో యూరినరీ బ్లాడర్ ని బాగా కరెక్ట్ గా ఎంప్టీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని అది బెస్ట్. బట్ ఒకవేళ వెస్టర్నే తప్పదు అనుకుంటే ఇది చేసుకుంటే బెటర్ అని. అందుకని వాటర్ ఎక్కువ తాగకపోయినా, ఎక్కువ హోల్డ్ చేసుకున్నా, లేదు ప్రీవియస్ గా ఇన్ఫెక్టెడ్ వాళ్ళ యూజ్ చేసినది వాడినా కూడా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లా వేరియస్ కారణాలు చూడండి, ఎందుకంటే ఇది మోస్ట్ కామన్ కానీ కారణాలు కూడా అన్ని ఉన్నాయి. ఈజీగా వచ్చే అవకాశాలు అన్నమాట ఆడపిల్లలకి.
1: అంటే మనం తీసుకునే ఫుడ్ కూడా ఏదైనా దీనికి కారణం అవుతుందా మేడం?
0: ఫుడ్ కంటే మనకి మెయిన్ లిక్విడ్స్ వాటర్, 3-4 లీటర్స్ తీసుకోమంటాం. అందుకని ఫుడ్ లో పెద్దగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి సంబంధించి ఉండదు, కానీ అంటే తినడంలో తాగాలి. తాగడం కూడా ఒకవేళ నీళ్లే తక్కువ, కొంతమందికి వాటర్ తాగడానికి నచ్చదు. లేదు ఇప్పుడు డీటాక్స్ వాటర్స్ అని మనకి ఈజీగా చేసుకునేవి చాలా ఉన్నాయి. సో ఏదో ఒక రూపంగా ఒక 3 లీటర్స్ మినిమం, 4 లీటర్స్ అయితే ఇంకా మంచిది. మజ్జిగ తాగొచ్చు హాయిగా, ఎన్నో రకాల జ్యూసెస్ అంటే ఇప్పుడు నేనైతే చియా సీడ్స్ అని, మనకి దాల్చిన చెక్క పౌడర్ ఇస్ ద మంచి ఇమ్యూనిటీ బూస్టర్. సో దాన్ని వాటర్ లో కలుపుకోవడం, తేనె కలుపుకోవడము, చియా సీడ్స్ తో పాటు ఇప్పుడు మనకి రకరకాలవి కీరా వాటర్ అని ఏవేవో ఉన్నాయి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఆ విధంగా అయినా వాటర్ ని తాగమని అడుగుతున్నాం. వాటర్ తాగాలి అని అంటే అందరికి మగ దాహం వేయట్లేదు ఇట్లాంటి చెప్తూ ఉంటారు. సో అందుకని దాహం వేయకపోయినా ఇట్లాంటివి అయితే కొంచెం అట్రాక్టివ్ గా ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి, డిటాక్స్ చేస్తాయి, ఎనర్జీ ఇస్తాయి. సో మల్టీపర్పస్ లాగా మనం అట్లీస్ట్ ఆ వాటర్, సో వాటర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దాంట్లో నిమ్మకాయ నీళ్లు అంటే కొంచెం విటమిన్ సి ఉండేవి ఇంకా మంచిది. ఈవెన్ ఇప్పుడు మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి మనం అందుకనే కొంచెం ఆల్కలైన్ ఉండేవి, సిట్రాల్కా అని ఒక సిరప్ అంటే అది కంపెనీ పేరు, కానీ కొంచెం అట్లాంటివి సిరప్స్ ఉంటాయి, దాన్ని వాటర్ లో కలిపేసుకుని తాగితే వీళ్ళది ఈ అసిడిక్ యూరిన్ కాస్త కొంచెం న్యూట్రలైజ్ అవుతుంది. సో అట్లాంటివి సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమంటాం. అంటే ఇట్లా నిమ్మకాయ నీళ్లు, ఆరెంజెస్, అట్లాగే ఈ బత్తాయిలు ఇలాంటివి, ఇవి మంచిగా పనిచేస్తాయి అనమాట ఇన్ఫెక్షన్ కి. అట్లానే వీటితో పాటు గ్లూకోజ్ కూడా ఎక్కువ తీసుకోవాలి. అంటే షుగర్ వాళ్ళు కాకుండా మామూలు వాళ్ళైతే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి మేము షుగర్ వాటర్ అంటే గ్లూకాన్ డి అది పౌడర్ కలిపేసుకుంటే మనకి అది మంచిగా హైడ్రేట్ అవ్వటంతో పాటు డయూరిసిస్ అంటే బాగా వాష్ చేసేస్తుంది, అంటే కిడ్నీని ఫాస్ట్ గా పని చేయించి ఇన్ఫెక్షన్ అన్నింటినీ బయటకు

0: మెయిన్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ డిఫరెంట్ బ్యాక్టీరియా, సియూకోలై అని రకరకాల బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో ఆ బ్యాక్టీరియా అంతా వాష్అవుట్ అయిపోవాలి. సో దానికోసం ఎప్పుడు కూడా వాటర్ ఈస్ ద బెస్ట్ సోర్స్. మనకి ఎప్పుడు కూడా తిన్నా తినకపోయినా సఫిషియంట్ వాటర్ ఇచ్చాము అని అంటే మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ నుంచి మనం బయటపడచ్చు.
1: ఓకే, ఏ వయసు వాళ్ళకి తరచుగా చూస్తుంటాం మేడం ఈ యూటిఐ ప్రాబ్లమ్?
0: యూటిఐ ప్రాబ్లం నేను చెప్పడం అయితే సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్కే ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లల కంటే చిన్నపిల్లలకి హైజీన్,
1: ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి
0: ఇమ్యూనిటీ అండ్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటే చాలు వాళ్ళు. ఈ సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్ వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశము, అండ్ ఏజ్ గ్రూప్ కి తీసుకుంటే అదే ఎక్కువ. తర్వాత ఓల్డ్ లేడీస్ కి ప్రాబ్లమ్ ఏంటంటే మెనోపాజ్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఆ యురెత్ర అంటాం, అంటే యూరిన్ పోసే స్ఫింక్టర్ ని, అక్కడ కొంచెం వాళ్ళకి డ్రైనెస్ రావడము అండ్ నొప్పిలాగా దురదలాగా రావడము అలాంటిది వేరేగా అనమాట. అది మెనోపాజల్ వాళ్ళకి, వాళ్ళకి కూడా ఒక గ్రూప్ వాళ్ళు, వాళ్ళు కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మీద పడుతూ ఉంటది, వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు. మోస్ట్ కామన్ అంటే మనం సెక్షువల్లీ యాక్టివ్ అండ్ నాట్ హ్యావింగ్ గుడ్ హైజీన్, ఈ దీంట్లో ఈ ఏజ్ గ్రూప్ ఎక్కువ, చిన్నపిల్లలకి కొంచెం తక్కువ. కాకపోతే చిన్నపిల్లలకి ఇప్పుడు టీనేజర్స్ కి కొంచెం చూస్తూ ఉన్నాం, ఎందుకంటే చెప్పాను కదా వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఇది, ఈ ప్రాబ్లమ్ని ఒకళ్ళు ఒకళ్ళు మహిళల్లోనే డిస్కస్ చేసుకున్నప్పుడు ఇది చాలా కామను, ఇదేం పర్వాలేదు అని చిన్న చిన్న చిట్కాలతో దాన్ని సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎటువంటి సందర్భంలో మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటారు?
0: మెయిన్ లక్షణాలు చెప్పుకోవాలి అని అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్, అంటే ఇప్పుడు యూరిన్ వెళ్ళిన కొంచెం సేపటికి మళ్ళీ యూరిన్ వస్తూ ఉంటుంది. అంటే మళ్ళీ ఎక్కువ పోయారు వాళ్ళు, అంటే యూరిన్ ఎక్కువ పాస్ చేయరు కానీ కొంచెం కొంచెం కొంచెం కొంచెము నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఆ పోసే క్రమంలో నొప్పి, పోసేశాక అంటే యూరినరీ బ్లాడర్ ని ఎంప్టీ చేశాక నొప్పి వస్తుంది కొంతమందికి. అంటే ఆ బ్లాడర్ ఏదైతే ఉందో మూత్రం సంచి దగ్గరికి వచ్చేసినప్పుడు ఆ వాల్స్ అంతా ఒకదాన్ని ఒకటి టచ్ చేసి ఇన్ఫెక్షన్ వల్ల చాలా నొప్పి వచ్చేస్తుంది. సో వీళ్ళు ఏంటంటే సరే తగ్గిపోతుందిలే సరే తగ్గిపోతుందిలే అనుకుంటారు, కానీ అది పెరిగే కొద్దీ ఇబ్బంది ఎక్కువ, ట్రీట్మెంట్ చాలా కష్టం. అంటే సివియారిటీ పెరిగిన తర్వాత ట్రీట్మెంట్ కష్టం కాబట్టి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడే కొంచెం వెంటనే వెళ్ళిపోయి యూరినరీ ఎగ్జామినేషన్ అని కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అని చేస్తాం. దాంట్లో పస్సెల్స్ అని అంటారు, అంటే చీము కణాలు ఎన్ని ఉన్నాయో తెలిసిన దాన్ని బట్టి ఒక ట్రీట్మెంట్ ఇస్తే మనకి అది బాగుంటుంది. సో అందుకని మేమేమంటామంటే ఎర్లీ, ఎప్పుడు కూడా ఎర్లీగా రావాలి. ఎర్లీ డయాగ్నోసిస్ వల్ల మనకి చాలా మంచిది, ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. లేదు మాకు కొంచెం ఇంట్లోనే మేమేదో రెమెడీస్ అని, కొంతమంది మేము మజ్జిగ తాగామండి, అది తాగామండి, మాకు ఇది చెప్పారండి, బార్లీ తాగామండి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. సో గుడ్, మైల్డ్ గా ఉన్నప్పుడు దీంట్లో మైల్డ్ మోడరేట్ సివియర్ అని ఉంటది ఏ ఇన్ఫెక్షన్ అయినా. మైల్డ్ గా ఉండి వాళ్ళు టాలరేట్ చేయగలిగితే ఇట్స్ ఓకే, టాలరేట్ చేయలేకపోయినా కూడా వాళ్ళు ఇంట్లో వాటికే ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఆ ఇన్ఫెక్షన్, ఆ ఇన్ఫెక్షన్ అనేది పైకి అసెండ్ అవుతుంది, అంటే కిడ్నీ వైపు వెళ్తుంది కదా ఇన్ఫెక్షన్, ఏదన్నా కూడా పాకుతుంది. సో అందుకనే ఈ వ్యాధి లక్షణాలు ఒక రోజుకి తగ్గట్లేదు అంటే డాక్టర్ సలహా తీసుకోవడం అనేది ఎప్పుడూ అవసరం.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మనకి ఈ వ్యాధి లక్షణాలన్నీ కనిపించిన నిర్ధారణ అయింది అనుకుందాము, ఎటువంటి టెస్టులు చేసుకోవాలండి?
0: దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని ఒకటి ఉంటుంది. కొంతమందికి రికరెంట్ గా అంటే ఇప్పుడు వచ్చింది ట్రీట్మెంట్ తీసుకుంటారు మళ్ళీ నెలకి రెండు నెలలకి మళ్ళీ వస్తూ ఉంటుంది. సో వాళ్ళని అక్యూట్ యూటీఐ అంటాము, క్రానిక్ యూటీఐ అంటే రెండు రకాలు. క్రానిక్ అంటే ఏంటి, వీళ్ళకి లో ఇమ్యూనిటీ అంటే స్టేట్ వాళ్ళకి ఉండడమే ఇమ్యూనిటీ లో వల్ల మాటి మాటికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుంది, దాన్ని క్రానిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. సో అక్యూట్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే పరీక్షలు ఉంటాయి, క్రానిక్ వాళ్ళకి పరీక్షలు. సో దానికి మెయిన్ యూరిన్ కి సంబంధించిన పరీక్షలు అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అంటాం, అంటే ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అసలు వీళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. సో వాళ్ళల్లో కొన్ని మందులు వీళ్ళకి పనికిరావు, కొన్ని పనికి వస్తాయి, అదంతా కూడా కల్చర్ అండ్ సెన్సిటివిటీ అనే పేరు మీద టెస్ట్లు చేయిస్తాం. అది కాకుండా బ్లడ్ ఎగ్జామినేషన్, ఇంకా రికరెంట్ గా వస్తుంది అని అంటే వాళ్ళకి షుగర్ టెస్ట్ చెప్పాను, థైరాయిడ్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, ఎందుకు ఈవిడ మాటి మాటికి ఇట్లా పడుతుంది, ఇమ్యూనిటీ స్టేటస్ లో ఉండేవి ఏమన్నా ఆమె బాడీలో ఉన్నాయా, ఇలాంటి వాటిని మేము ఇన్వెస్టిగేట్ చేసుకుంటాం. మరీ ఎక్కువ కొంతమందికి బ్లడ్ పడుద్ది నొప్పితో పాటు, బ్లడ్ పడుద్ది, అంటే వాళ్ళకి స్టోన్స్, అంటే మనం వింటూ ఉంటాం బ్లాడర్ స్టోన్స్ అని, కిడ్నీ స్టోన్స్ అని, అలాగే స్టోన్ లెవెల్కి వెళ్ళిపోతారు వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి వచ్చి. సో వాళ్ళకి స్కానింగ్లని, సిటీ స్కానింగ్లని ఇలాంటివి చేసుకోవాల్సి వస్తుంది, హయ్యర్ అండ్వి చేసుకోవాల్సి వస్తుంది. సో కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, కొన్ని యూరిన్ ఇన్వెస్టిగేషన్స్, కొన్ని

0: ఇవి మోడాలిటీస్ ఏదో ఒకటి మనకి తప్పదు. బ్లడ్ పడుతుంది, ఎంతకి పెయిన్ తగ్గట్లేదు, అండ్ ఇంకా వాళ్ళకి ఫీవర్ రావడము అట్లాంటివి వస్తూ ఉంటాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లో వన్ ఆఫ్ ద లక్షణం వచ్చి చిల్స్, ఫీవర్ వచ్చి జలజ్వరం వచ్చేస్తుంది. హయ్యర్ రేట్ హెవీగా ఉన్నప్పుడు, మైల్డ్ లో ఉండదు. మైల్డ్ లో ఓన్లీ ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ ఇదే ఉంటుంది, కానీ సివియారిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫీవర్ కూడా వచ్చేస్తుంది. ఆ ఫీవర్ తో పాటు చిల్స్ అంటాం, అంటే వణుకు వచ్చేస్తుంటది వాళ్ళకి, అంటే ఆ బ్యాక్టీరియా అంతా కూడా వాళ్ళకి ఆ వణుకును తెప్పిస్తుంది. అండ్ ఈవెన్ దాన్ని బ్లడ్ ఇన్ఫెక్షన్, బ్లడ్ లో కూడా వెళ్ళిపోతుంది ఆ ఇన్ఫెక్షన్. సో ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రము ఫీవర్ కు సంబంధించినవి అన్ని చేసుకోవాలి ఇన్వెస్టిగేషన్స్. సో క్రానిక్ అంటే రికరెంట్ గా వెళ్లే వరకు మనం వెయిట్ చేయకూడదు. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడే మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుని మనకు అసలు రావడానికి కారణం ఏంటి అని చూసుకుంటే మనకి అది ఈజీ అనమాట ఇన్వెస్టిగేట్ చేయడం.
1: ఓకే, ట్రీట్మెంట్ గానీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ గానీ దీంట్లో ఏమో ఉన్నాయి?
0: అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఒక చాలా కామన్ యాంటీబయాటిక్స్ పెట్టేస్తాం. కామన్ యాంటీబయాటిక్ అది అంటే ఇది పెడితే అందరికి తగ్గిపోద్ది అన్నట్లు. కొంతమందికి అది తగ్గదు అన్నప్పుడు మళ్ళీ దానికి కల్చర్ అంటే సివియారిటీ ఎక్కువ ఉన్నా మాటి మాటికి వస్తున్నా చిన్న ట్రీట్మెంట్ తోటి రాకుండా ఫస్ట్ యాంటీబయాటిక్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాంటీబయాటిక్స్ పెట్టేస్తారు, అక్కర్లేదు. ఫస్ట్ మనం సింప్టమాటిక్ అంటాం. సింప్టమాటిక్ అంటే ఏంటి, పోసేటప్పుడు పెయిన్ అన్నారు కదా, అలాంటి ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చేసి వాళ్ళకి యూరిన్ ని అసిడిక్ యూరిన్ ని కొంచెం అసిడిటీని తగ్గించి తర్వాత ప్రోబయోటిక్స్ అని వస్తాయి కదా, అట్లాంటివి ఏమన్నా ఇచ్చుకొని ట్రై చేయాలి. ఇమ్మీడియట్ గా యాంటీబయాటిక్స్ కోసం పరిగెత్తకూడదు. సివియారిటీ ఉంటే తప్పదు కాబట్టి పెడతాం, లేకపోతే బెటర్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకొని అంటే ఫీవర్ కి, ఫీవర్ ఉండే వాళ్ళకి ఫీవర్, కొంతమందికి ఏంటి డిహైడ్రేట్ అయిపోయి ఉండడం వల్ల కూడా వస్తుంది. సో వాళ్ళకి హైడ్రేషన్ లైక్ మనం ఓరల్ గా వామిటింగ్స్ అలాంటివి లేనప్పుడు మంచిగా ఈ కొబ్బరి బొండాలు లేకపోతే మజ్జిగ ఇలాంటివి హోమ్ రెమెడీస్ ని మంచిగా ఇచ్చి వాటి వాటర్ కంటెంట్ ని బాడీలో పెంచడము. తర్వాత వాళ్ళకి ఇంకేమన్నా లైక్ కొంతమందికి కాంబినేషన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాటిని ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు తగ్గట్లేదు అంటే అప్పుడు యాంటీబయాటిక్ ఎలాగో ఇస్తాం. యాంటీబయాటిక్ ఇప్పుడు నేను వాటర్ లో కలుపుకుని కొన్ని సిరప్స్ ఇస్తాం అనమాట, అవి కూడా తొందరగా తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అవి కాకుండా కంపల్సరీ ఇప్పుడు షుగర్ పేషెంట్లకైతే షుగర్ కంట్రోల్ అయితేనే ఇవన్నీ కంట్రోల్, లేకపోతే తగ్గినట్టు తగ్గుతాయి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. సో షుగర్ ని కంపల్సరీ మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే థైరాయిడ్ లాంటివి చెప్పాను, అవి కూడా మనం కంపల్సరీగా చేసుకుని తీరాలి.
1: డాక్టర్ గారు, ఇది ఏమైనా సీజనల్ అంటారా? ఇప్పుడు మనకేమో సమ్మర్ లోకి ఎంటర్ అవుతున్నాం మనం, ఇప్పుడు సరిపడిన మనం రెగ్యులర్ గా తాగే వాటర్ కన్నా డబల్ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోతాం కాబట్టి. సో అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మనకి సీజనల్ ఇది, సమ్మర్ లో మనం ఎక్కువ చూస్తుంటాం, ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోతుంటే అట్లా స్వెట్ ద్వారా మనకి చాలా వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. మనం వాటర్ ఎక్కువ కంటెంట్ అనుకున్న దానికంటే ఎక్కువ తీసుకోవాలి. వింటర్ లో మనకి స్వెట్ ఉండదు, అలాగే బాగానే హైడ్రేట్ గా ఉంటుంది కాబట్టి బాడీ. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కొంచెం తక్కువే చెప్పాలి అని అంటే, సో సమ్మర్ లో మాత్రం అందుకనే హైడ్రేట్ అవుతూ ఉండండి, వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. అది కూడా ORS లాంటివి అంటే మనం ఇంట్లో కూడా చేసుకోమంటూ ఉంటాం కదా, కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని కొంచెం షుగర్ కలుపుకొని ఆ వాటర్ ని తాగుతూ ఉండాలి. మజ్జిగ ఇస్ ద బెస్ట్ అనమాట రెమెడీస్ లో. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను నిమ్మకాయ నీళ్ళని ఇలాంటివి, ఎనీ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ కంటే హ్యాపీగా ఫ్రూట్స్ తినడం ఎక్కువ, అంటే వాటర్ ఎక్కువ ఉండేవి, మెలన్ లాంటివి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే వాటిని మనం ఎక్కువ ఫ్రూట్స్ ని తీసుకోవడము, అలాగే ఇప్పుడు విటమిన్ సి ఉండేవి సిట్రస్ ఫ్రూట్స్ ని ఎక్కువ తీసుకోవడం. సో ఇలాంటివి మనం జాగ్రత్తలు అయితే కంపల్సరీ సమ్మర్ లో అయితే కంపల్సరీ తీసుకోవాలి. సమ్మర్ లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తో పాటు స్టోన్స్ ప్రాబ్లం చాలా మంది వస్తుంటారు. విపరీతమైన పెయిన్ ఉంటుంది, అది లేబర్ పెయిన్ కంటే దారుణమైన పెయిన్ ఆ స్టోన్ పెయిన్. సో మనం ఈ ఇన్ఫెక్షన్ ఇలాగే వదిలేసి ఆ యూరిన్ ని కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి తర్వాత స్లోగా స్టోన్స్ ఫామ్ అయితే, అందుకనే స్టోన్ ఫామ్ అవ్వకుండానే మనం ఈ వాటర్ తోటి మనం డీటాక్స్ చేసుకుంటూ ఉండాలి బాడీని. చాలా జాగ్రత్త ఉండాలి సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ని.

0: స్లోగా స్టోన్స్ ఫామ్ అవుతాయి. అందుకనే స్టోన్ ఫామ్ అవ్వకుండానే మనం ఈ వాటర్ తోటి మనం డీటాక్స్ చేసుకుంటూ ఉండాలి బాడీని. చాలా జాగ్రత్తగా ఉండాలి. సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ని, లిక్విడ్ డైట్ ని పెంచుకోవాలి. అది మ్యాండిటరీ. అది వాటర్
1: గారు, ఇప్పుడు ఓఆర్ఎస్ అని మీరు ప్రస్తావించారు, అయితే మార్కెట్ లో వివిధ రకాల ఓఆర్ఎస్ వస్తున్నాయి, ఏది తీసుకుంటే మంచిది అంటారు?
0: ఇప్పుడు అదే ఆల్రెడీ మనకి ఎక్కడ చూసినా ఫేక్ కొన్ని అయితే ఉన్నాయి. వాటి నుంచి బయటపడాలి అని అంటే మనం చూసుకోవాల్సిందే. మనం దాన్ని ఐఎస్ఐవి అవన్నీ ఉన్నాయి, డబ్ల్యూహెచ్ఓ ఉన్నాయి,
1: మంచిది అంటారు?
0: అట్లనేం లేదు, టెట్రా ప్యాక్స్ కూడా మంచివే, కానీ కొన్ని మాత్రము వాళ్ళు ఫ్రాడ్ చేసి ఈ మధ్య సెన్సేషనల్ కూడా అయింది కదా, అది మనకు కోర్టు వాళ్ళు కూడా ఇచ్చారు. సో అవి చూసుకోవాలి అంటే ఇప్పుడు తీసుకోవాలి. ఎప్పుడైనా అంతే, ఎప్పుడైనా కూడా డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ఫాలో అవుతాం మనం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వాళ్ళు నిర్ధారించినవి ఉండి దానిపైన చెక్ చేసుకోమంటాం. ప్రతిదీ ఏ మెడిసిన్ అయినా కూడా తీసుకునే ముందు చెక్ చేసుకోవాలి మనం అది కరెక్ట్ గా. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఫ్రాడ్లు ఎక్కువ ఉంటున్నాయి ఏవో కంపెనీస్. అసలు ఎందుకు హ్యాపీగా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం మనమే ప్రిపేర్ చేసుకుందాం. బయటవి ఎందుకు మనం ఇన్స్టెంట్ గా దొరుకుతున్నాయి కదా అనుకుంటే అది తప్పట్లేదు. ఇంకా జర్నీస్ లో అట్లా అంటే వాటిల్లో కూడా కొబ్బరి నీళ్లు మంచి ఔషధం మనకి, అది న్యాచురల్ కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకోవాలి కొబ్బరి నీళ్ళని బాగా తాగొచ్చు.
1: కొబ్బరి నీళ్ళు కూడా ఏమైందంటే మళ్ళీ వాళ్ళే ఒక ప్లాస్టిక్ బాటిల్ లో దాన్ని వేసి కంటామినేట్ చేసేసి,
0: అది కూడా ఉంది. అందుకని మనం డైరెక్ట్ గా తీసుకుని తాగాలి, తప్పదు.
1: వెళ్తుంటే మనమే ఒక స్టీల్
0: నేనైతే అంతే, మన డబ్బా నేనే డబ్బా అని ఇస్తాను, నేను దాంట్లో వేసి మనం అడుగుతాను, అది బెస్ట్. అలా తీసుకోవడం బెస్ట్.
1: డాక్టర్ గారు, ఆల్రెడీ ఈ మూత్రాశయ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఆహార అలవాట్లు ఏమైనా చేంజెస్ తీసుకోవాలంటే, అంటే మసాలాలు తినడం గాని ఉప్పు కారాలు తగ్గించడం గానీ అలా చేస్తే ఏమన్నా ఉపయోగం?
0: ఇప్పుడు అది దీనికోసం అని కాదు, యూనిట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లో మసాలాలు కాదు గానీ అది దట్ ఈస్ అ రాంగ్ ప్రాక్టీస్. ఎక్కువ మసాలాలు తినడము, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ బయట ఫుడ్ అది ఎప్పటికి కూడా అన్నిటికీ అసలు టోటల్ గా అసలు ఇమ్యూనిటీనే లో చేస్తుంది. అది అసలు ఎప్పుడు కూడా మనం మంచిది కాదు. ఏ డైట్ లో చూసినా అంటే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ వస్తూ ఉంటుంది మనకి, క్యాన్సర్స్ అల్సర్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా డైటరీ హ్యాబిట్స్ లో మనకు అది చాలా అవసరం.
1: డాక్టర్ గారు, ఇది కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే ఈ మూత్రాశయంలో మనకి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అంటారు, కిడ్నీ ఎఫెక్ట్ అవడానికి ఇది ఒక కారణం అంటారు?
0: ఎస్ ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఇది అదే ట్రాక్ కాబట్టి ఇది కింద నుంచి పైకి ఇన్ఫెక్షన్ స్లోగా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. సో కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే మనం ఎప్పుడైందంటే కింద లెవెల్లో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ అవగొట్టుకోవాలి, దాన్ని అట్లా వదిలేయద్దు అని చెప్తాం. ఇంకప్పుడు ఆ స్టోన్ ఫార్మేషన్ వచ్చింది అనుకోండి, ఇంక అన్ని కిడ్నీ వాపులు రావడము, కిడ్నీ నుంచి కిందకు వచ్చే యూరిటర్స్ వాపులు రావడం ఇవన్నీ వస్తాయి. మనం అంతవరకు వెళ్ళకూడదు ఎప్పుడు.
1: అయితే మూత్రాశయ సమస్యల్లో చూసినట్లయితే మనకి యూరిన్ పాస్ చేసినప్పుడు కొందరికి బ్లడ్ పడడం అనేది గమనిస్తారు. అంటే ప్రతి ఈ సింప్టము ఇదేమన్నా సర్వైకల్ క్యాన్సర్ కి ఏమైనా దారితీస్తుందా అనేది ఒక అపోహ ఉంది, అది ఎంతవరకు కరెక్ట్?
0: యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధం లేదు, కానీ హైజీన్ కదా రెండింటికి కామన్ పాయింట్ హైజీన్ వల్ల మనం అది జాగ్రత్తగా ఉండండి అంటాం. బ్లడ్ పడ్డము అనేది ఎస్ అది భయపడే విషయమే. సో యూరిన్ లో బ్లడ్ పడడం క్యాన్సర్స్ ఆఫ్ యూరినరీ బ్లడర్ అంటే మూత్రాశయం క్యాన్సర్స్ లో కూడా బ్లడ్ పడుతుంది, అందుకని అదైతే కంపల్సరీగా మీరు కాషియస్ అయిపోవాలి. బ్లడ్ పడ అట్లని బ్లడ్ పడిన ప్రతిసారి క్యాన్సర్ ఉంటదని కాదు. సో కొంతమందికి ఇన్ఫెక్షన్ సివియర్ రేట్ లో ఉన్నప్పుడు కూడా కొంచెం ఒక స్ట్రీక్ ఆఫ్ బ్లడ్ లాగా కొంచెం ఒక ఎపిసోడ్ ఒక ఫ్రాంక్ బ్లడ్ కూడా పడుతుంది. సో అట్లని మనం భయపడక్కర్లేదు, కానీ సర్వైకల్ క్యాన్సర్ కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి డైరెక్ట్ రిలేషన్ ఉండదు. వీళ్ళు హైజీన్ మెయింటైన్ చేయటం లేదు కాబట్టి వీళ్ళకి ఫ్యూచర్ లో సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ అపోహ చాలా మంది అడుగుతూ ఉంటారు, మాకు మాటి మాటికి ఇట్లా యూనిట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి మాకు సర్వైకల్ క్యాన్సర్ వస్తుందా అని నేను చాలా మందిని అడగడం విన్నా. సో దట్ ఈస్ నాట్ డైరెక్ట్ రిలేటెడ్, బట్ వైట్ డిశ్చార్జ్ అంటారు మళ్ళీ వాళ్ళకి. వైట్ డిశ్చార్జ్ కూడా వన్ ఆఫ్ ద అపోహ, అంటే యూరినరీ దాంట్లోంచి వస్తుందా లేకపోతే వెజైనాలో తెలియదు కదా వాళ్ళకి, అంటే ఆ ఏరియాని చాలా మందికి అన్ని ఐడియా ఉండదు. సో వైట్ డిశ్చార్జ్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో యూరినరీ ట్రాక్ట్ లో వైట్ అనేది కొంతమందికి వైట్ గా యూరిన్ లో వైట్ గా పాస్ చేస్తారు, కొన్ని ఫ్లేక్స్ లాంటివి పాస్ చేస్తుంటారు, అది టోటలీ డిఫరెంట్. ఈ వైట్ ఈస్ డిఫరెంట్. సో మనమే కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. సో అన్ని వైట్ డిశ్చార్జ్లు కూడా క్యాన్సర్ కి సంబంధం కాదు కాబట్టి అంత భయపడేసి ఏముండదు. క్యాన్సర్స్ వస్తాయి కానీ మనకు అంత ఫ్రీక్వెంట్ గా క్యాన్సర్స్ వస్తాయి అని ఏమి ఉండదు కాబట్టి ఆ భయం పెట్టుకోవద్దు. కానీ యూరిన్ లో ఇట్లాంటి

0: వైట్ ఫ్లేక్స్ పాస్ చేస్తున్నా, కలర్ మారుతున్నా, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అది చాలా చాలా అవసరం. ఎందుకు అంటే అది అర్లీగా డయాగ్నోస్ చేస్తే ఎంత ఈజీగా ట్రీట్మెంట్ ఇవ్వగలమో, లేట్ డయాగ్నోస్ చేస్తే సక్సెస్ రేట్ అంటే బయటపడే అవకాశాలు చాలా కష్టం. అందుకనే బెటర్ అనమాట తొందరగా. లేదు యూరిన్లో ఇంకా నాళాలు కూడా కొంతమందికి సన్నబడిపోతాయి, అంటే సడన్ గా వాళ్ళు యూరిన్ ఫ్రీగా పోయకుండా కొంచెం కొంచెంగా పోయడము, లేకపోతే స్ట్రీమ్ సన్నబడిపోవడం ఇలాంటివి ఉంటాయి. అంటే ఎందుకు నేరో అయిపోతుంది, స్టోన్ ఏమైనా అబ్స్ట్రక్ట్ చేస్తుందా, ఇలాంటి వాటి మీద కూడా వాళ్ళు తొందరగా రియాక్ట్ అవ్వాలి. పెద్ద అయ్యి టోటల్ గా క్లోజ్ అయిపోతే, ఈ మధ్యనే నేను ఒకటి యురెత్ర ఎట్లయిపోయిందంటే ఒక స్టోన్ వచ్చి టోటల్ గా అడ్డం పడిపోయింది, అంటే అసలు ఆమె యూరిన్ పోయలేదు ఇంకా. సో దాన్ని మనం అండర్ అనస్థీషియా తీయాల్సినంత ప్రాబ్లం అయింది. సో అందుకనే ఆవిడకేంటి ముందు సింప్టము స్లోగా పోయడం స్టార్ట్ చేసింది, అంటే అంత ఫ్రీగా పోయలేకపోయారు. అప్పుడే తనకి డౌట్ వచ్చేయాలి, ఏదో రాంగ్ ఉంది అని. ఆ తన పెద్దవాళ్ళు కదా పాపం, చదువుకోరు, ఎవరికి చెప్పుకోలేరు, ఒక సిగ్గు ఉంటుంది ఎవరికైనా చెప్పుకోవాలంటే. ఆ దాంతో ఆమె సరే చూద్దాంలే చూద్దాంలే అనుకుని టోటల్ గా క్లోజ్ అయ్యే వరకు ఆమె వదిలేసే బట్టి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఏదన్నా ఎర్లీగా మనకి ఏదైనా కావచ్చు, సంథింగ్ ఇట్స్ నాట్ నార్మల్, ఏదో అబ్నార్మాలిటీ కనపడుతుంది అంటే డాక్టర్ అనేది కంపల్సరీ. ఇప్పుడు ఎలా ఉందంటే డాక్టర్స్ ని కూడా చాలా మంది డౌట్ అయిపోతుంది, డాక్టర్స్ నిజం చెప్తున్నారా, వెళ్ళగానే ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ టెస్ట్లు వచ్చేస్తున్నాయి, తర్వాత ఒక 20-30 మెడికేషన్ పెడుతున్నారు అని భయానికి పోవట్లేదు. పాపం నిజమే, కామన్ పీపుల్ కదా, వాళ్ళని తప్పు పట్టలేము, బట్ తప్పదు. ఇంకా మీకు నచ్చిన డాక్టర్ లేదు, మీరు నమ్మదైన డాక్టర్ అయితే కలవండి, అది అవసరం.
1: డాక్టర్ గారు, మూత్రాశయ సమస్యలకి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమున్నాయండి?
0: అడ్వాన్స్డ్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కి పెద్దగా ఏం లేవు. సింపుల్ మీకు చెప్పినట్టు సింప్టమాటిక్ అంటాము, అంటే నొప్పికి లేకపోతే జ్వరానికి అట్లాంటి వాటికి. తర్వాత ఒక స్టెప్ వచ్చి యాంటీబయాటిక్స్, తర్వాత ఇంకా హయ్యర్ యాంటీబయాటిక్స్. వీటిల్లోనే మనము సమస్య హయ్యర్ ఉన్నప్పుడు స్టోన్స్ ఫార్మేషన్ అనుకున్నాం. సో వాటికి ఇప్పుడు మనకి చాలా ఈజీగా లేజర్ ట్రీట్మెంట్స్ అండ్ లాప్రోస్కోపీ, అంటే యురెత్రోస్కోప్ అంటే లాప్రోస్కోప్ లాగే, అది కూడా ల్యాప్ అంటే పొట్టలు వేస్తాము, ఇది వచ్చి మూత్ర నాళంలో వేసేస్తాం. వేసేసి అండర్ విజన్ అంటే చూస్తూనే ఆ చిన్న స్టోన్స్ ని వాటిని మనం తీసేయచ్చు. సో అలాంటివి హయ్యర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో వీటన్నిటికి ట్రీట్మెంట్ల దాకుండా పోకుండా మనం ప్రికాషన్స్ తీసుకుంటే మనకు అసలు అవసరమే పడదు అనేది నేను చెప్పేది. చాలా ఈజీ ప్రికాషన్స్, చాలా ఈజీ. వాటర్ చాలు అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్
1: ఎలాంటి వాటర్ తీసుకున్నాం అనేది కూడా ఇంపార్టెంట్,
0: చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా నిజంగా చూస్తే వాటర్ చాలా కలుషితమై, ఎక్కడ చూసినా వాటర్ కలుషితంగానే ఉంది. సో అట్లా భయపడి కాకుండా మేబీ కాచి చల్లార్చిన నీళ్లు మనం ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్స్, రెగ్యులర్ గా యూరిన్ కి వెళ్ళడము,
1: శుభ్రత పాటించడం.
0: ఈ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. పర్సనల్ హైజీన్ అయితే ఏంటి, మంచి వాటర్ తీసుకోవడం అయితే ఏంటి, రెగ్యులర్ గా వాష్రూమ్ కి వెళ్ళడం అయితే ఏంటి, వీటితో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎప్పుడు కూడా మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూ ఉంటుంది. మన ఇమ్యూనిటీని పడిపోకుండా చూసుకోవడానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అలాగే డైటరీ హ్యాబిట్స్, ఇప్పుడు మనం అనుకున్నది స్పైసీ ఫుడ్ తినకుండా మంచిగా ఆకుకూరలు ఎక్కువ వాటర్ ఉండే కంటెంట్ ఉండేవి ఎక్కువ తీసుకోవడము, స్పైసెస్ తగ్గించడము, అండ్ మనకి ఈ బయట మైదాకి సంబంధించిన ఫుడ్ తగ్గించుకొని తినడము, అలాగే డైలీ ఎక్సర్సైజ్, దట్ స్వెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి స్వెట్ అవ్వితే మలినాలన్నీ పోతాయని మనకు తెలుసు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ని మనం కంపల్సరీగా మనం అది మనం పెట్టగలిగితే ఆచరణలో. సో ఈ చిన్న చిన్న అట్లీస్ట్ ఈ చాలా చిన్న యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చాలా చిన్నది అనిపిస్తుంది, కానీ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోతుంటారు. అసలు కూర్చోలేరు, నిల్చోలేనట్లు అయిపోతుంది. సో అంతవరకు తెచ్చుకోకుండా, అండ్ షుగర్ ఉండేవాళ్ళు ఎస్పెషల్లీ మంచిగా షుగర్ కంట్రోల్ పెడితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే దురదలు వచ్చేస్తాయి కిందంత కొంతమందికి, అదంతా ఏరియా అంతా చాలా ఇన్కన్వీనియన్స్. సో అలాంటివి, సో జ్వరము, యూరినరీ నొప్పి, తర్వాత దురదలు, వీటన్నిటి నుంచి మనం ఈజీగా బయటపడడం అంటే ప్రికాషన్స్ గా మనము జాగ్రత్తగా ఉంటే, వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఎప్పటికప్పుడు శుభ్రత మెయింటైన్ చేసుకుంటే మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావు.
1: చాలా చక్కటి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ మా

0: వనితాలోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 1:50 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: ఆదాబ్, యే ఆకాశవాణి హే ఖబరోం కే సాత్ మే మాజిద్ అలీ. భారత్ కి సదారత్ మే బ్రిక్స్ ముల్కో కే మాహౌలియాత్ కే వజీరో కి 12వీ మీటింగ్ నయీ ఢిల్లీ కే భారత్ మండపం మే జారీ హే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నే కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ ఘపలే కే మామలే మే తలాషీ కి కార్రవాయీ కీ హే. పార్లమానీ ఉమూర్ కే వజీర్ కిరణ్ రిజిజూ నే అపోజిషన్ పార్టీయో పర్ వోట్ బ్యాంక్ సియాసత్ కి ఖాతిర్ FCRA బిల్ పర్ గలత్ బాతే ఫైలానే కా ఇల్జామ్ లగాయా హే. ఝారఖండ్ కే కై హిస్సో మే కల్ రాత్ సే మూసలాధార్ బారిష్ హో రహీ హే. మౌసమియాత్ మహకమే నే ఆజ్ బిహార్, ఛత్తీస్గఢ్, ఒడిషా ఔర్ ఉత్తర ప్రదేశ్ మే భీ బహుత్ తేజ్ బారిష్ హోనే కీ పేష్గోయీ కీ హే. ఔర్ హుకుమత్ నే కౌమీ ఖేల్ అవార్డ్స్ కా ఎలాన్ కర్ దియా హే. బ్యాడ్మింటన్ కీ ఖాతూన్ ఖిలాడీ త్రిషా జౌలీ ఔర్ పులేలా గాయత్రీ గోపీ చంద్ సమేత్ 15 ఖిలాడియో కో అర్జున్ అవార్డ్ దియే జాయేంగే. అబ్ ఖబరే తఫ్సీల్ సే. నయీ ఢిల్లీ కే భారత్ మండపం మే బ్రిక్స్ ముల్కో కే మాహౌలియాత్ కే వజీరో కా 12వా ఇజ్లాస్ జారీ హే. మాహౌలియాత్, జంగలాత్ ఔర్ ఆబోహవా కీ తబ్దీలీ కీ విజారత్ నే కహా కే యే ఇజ్లాస్ అహమ్ ఉమూర్ పర్ తఫ్సీలీ తబాదలే ఖయాల్, ఇత్తిఫాక్ రాయ్ కో ఫరోగ్ దేనే ఔర్ మాహౌలియాత్ సే ముతాల్లిక్ బాహమీ తఅవున్ కో మజీద్ మజ్బూత్ బనానే కే లియే ఏక్ ప్లేట్ఫార్మ్ ఫరాహమ్ కరేగా. బ్రిక్స్ ఉజరాయ్ మాహౌలియాత్ కే ఇజ్లాస్ కే సదారత్ మాహౌలియాత్, జంగలాత్ ఔర్ ఆబోహవా కీ తబ్దీలీ కే మర్కజీ వజీర్ భూపేందర్ యాదవ్ కర్ రహే హే. యే ఇజ్లాస్ భారత్ కీ 2026 కీ బ్రిక్స్ సదారత్ కే వసీ తర్ మౌజూ ఇస్తెహకామ్, ఇఖ్తిరా, తఅవున్ ఔర్ పాయదారీ కీ తష్కీల్ కే తహత్ మునఖిద్ కియా జా రహా హే. సోషల్ మీడియా కే ఏక్ పోస్ట్ పర్ జనాబ్ యాదవ్ నే కహా కే వో మాహౌలియాత్ కే వర్కింగ్ గ్రూప్ కే లియే ముస్బత్ నతీజోం కీ ఖాతిర్ ఏక్ మాని ఖేజ్ బాత్చీత్ ఔర్ తఅవున్ కో మజీద్ ముస్తెహకమ్ కర్నే కే లియే పురుమ్మీద్ హే. 5వీ సెమికాన్ ఇండియా 2026 కాన్ఫరెన్స్ నయీ ఢిల్లీ మే అగలే మహీనే కీ 17 తారీఖ్ సే హోగీ. ఇస్ 3 రోజా కాన్ఫరెన్స్ మే 40 సే జ్యాదా ముల్కో కే 500 సే జ్యాదా నుమాయిష్కార్ ఔర్ తక్రీబన్ 240 కంపనియా హిస్సా లేంగీ. ఇస్ సాల్ కీ సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ కా మౌజూ హోగా సిలికాన్ సే నిజామ్ తక్ ఈకో సిస్టమ్ కీ తామీర్. వజీర్ ఆజమ్ నరేంద్ర మోదీ ఇస్ కాన్ఫరెన్స్ కా ఇఫ్తితా కరేంగే. జనాబ్ మోదీ సర్కర్దా ముల్కో కే ఆలమీ సీఈఓస్ కే సాత్ గోల్ మేజ్ కాన్ఫరెన్స్ కి సదారత్ భీ కరేంగే. ఇన్ ముల్కో మే అమెరికా, జాపాన్, జునూబీ కొరియా, సింగాపూర్, జర్మనీ, నెదర్లాండ్స్ ఔర్ మలేషియా షామిల్ హే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నే కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ KPSC కే ముబయ్యనా పేపర్ లీక్ ఘపలే కే మామలే మే కై మకామాత్ పర్ తలాషీ కీ కార్రవాయీ కీ హే. KPSC కే సాబిక్ చైర్మన్ శివ శంకర్ అప్పా ఎస్ సాహుకార్ కో ఇమ్తిహాన్ కా పర్చా లీక్ హోనే కే మామలే మే ముల్జిమ్ బతాయా గయా హే. ఉన్ పర్ OMR షీట్స్ మే హేరా ఫేరీ కర్నే ఔర్ సర్కారీ వెటనరీ అఫసరో కీ భర్తీ కే లియే ఏక్ ఏక్ ఉమ్మీద్వార్ సే 70 సే 80 లాఖ్ రూపే కీ రిష్వత్ మాంగనే కా ఇల్జామ్ హే. ఈ ఇల్జామ్ భీ లగాయా గయా హే కీ ఏక్ ప్రైవేట్ కంపనీ నే బిచౌలియే కా కామ్ కియా థా. ఇస్ తనాజుర్ మే ED నే శివ శంకర్ అప్పా ఔర్ KPSC కే కుచ్ సాబిక్ అర్కాన్ కీ రిహాయిష్ గాహోం ఔర్ ప్రైవేట్ కంపనీ సే వాబస్తా దఫాతిర్ మే తలాషీ కీ కార్రవాయీ అంజామ్ దీ. పార్లమానీ امور کے وزیر کرن ریجیجو نے اپوزیشن پارٹیوں پر الزام لگایا ہے کہ وہ ووٹ بینک سے سیاست کی خاطر غیر ملکی اتیات کو منضبط کرنے سے متعلق ترمیمی بل کے تعلق سے غلط جانکاری پھیلانے میں لگی ہوئی ہیں. ایک پرائیویٹ نیوز ایجنسی کے ساتھ انٹرویو میں انہوں نے کہا کہ مذکورہ بل سے غیر ملکی اتیات کی آمد میں شفافیت لائی جا سکے گی.

0: ఇప్పుడు వినండి వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి

0: డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా టెలిఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852 23240853, మరొక నెంబర్ 29555092 నెంబర్ల కాల్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ నెల 20వ తేదీ ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య. గమనిక విన్నారు.
2: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
3: ట్రస్ట్?
2: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారమైనా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ, ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
1: ఇప్పుడు ఒక చిత్ర గీతం విందాం. అమరన్ చిత్రం కోసం రమ్యా బెహ్రా, అనురాగ్ కులకర్ణి గానం చేసిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ యాబిట్స్లోని శ్రీశ్రీ రాధా మదన్మోహన్ ఇస్కాన్ మందిరం 5 దశాబ్దాలుగా భక్తి, ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ఆలయ స్వర్ణోత్సవ వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్న ఆయన కృష్ణభక్తి, భగవద్గీత ప్రాశస్త్యాన్ని కొనియాడారు. యువత భగవద్గీతను చదివి అందులోని విలువలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. వందే మాత్రం గేయం పట్ల కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని, తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అవినీతి కేసులు కాంగ్రెస్కు ఏటీఎంలా మారాయని విమర్శించారు. తెలంగాణలోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, ఎల్బీ నగర్, అల్వాల్ టీమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను వేగవంతం చేసి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశంలో పంటల పరిశోధనలు సరైన దిశలో సాగడం లేదని, రసాయనాలు లేని విత్తనాలను అభివృద్ది చేయాలని సూచించారు. జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ది పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేసి 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 2 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ నిర్వహించిన జాతీయ పారిశ్రామిక కారిడార్ వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం జరుగుతోంది. సభ్యదేశాల మంత్రులు, సీనియర్ అధికారులు, విధానకర్తలు, నిపుణులు సకారాత్మక చర్చల్లో పాల్గొనడానికి, ఏకాభిప్రాయాన్ని పెంపొందించుకోవడానికి, పర్యావరణ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఒక వేదికగా నిలుస్తోంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఈ బిల్లు విదేశీ నిధుల ప్రవాహంలో పారదర్శకతను తెస్తోందని, ఇప్పుడు అసలు నిజం బయటపడుతోందని ఒక ప్రైవేటు వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయనన్నారు. జార్ఖండ్లో ఈరోజు అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:04 దాటి 10 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వ్యూ 406.5 మీటర్లు, 738 కిలోహర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహర్ట్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారాలు ప్రారంభం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కొద్దిసేపట్లో జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహావిష్కరణ చేస్తారు. తెలంగాణ ఉద్యమకారుల వర్గీకరణ ముసాయిదా, సంక్షేమ విధి విధానాలపై గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు నివాసంలో కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండ్రామ్, మోతే శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అమరదీపం వేదికగా 16 రోజుల పాటు 13,000 మందికి పైగా ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, జేఏసీలతో జరిపిన సంప్రదింపుల ఆధారంగా రూపొందించిన ముసాయిదా నోట్పై చర్చించారు. తెలంగాణలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 3,38,00,000 ఓటర్లకు గాను 73 లక్షలకు పైగా ఓట్లు తొలగించారని ఆరోపించారు. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను పునఃప్రారంభించినట్టు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు 2026-27 విద్యా సంవత్సరానికి ఈ అవకాశం కల్పించారు. జార్ఖండ్లో విద్యార్థుల 24 రోజుల నిరసనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను రద్దు చేసింది. ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేసింది. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై కర్ణాటక వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు, నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 14 నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1,000,000 హెక్టార్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రంగారెడ్డి జిల్లాలో హెచ్ఐవీ ఎయిడ్స్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దిశ కార్యక్రమం కింద చేపట్టిన ఈ ర్యాలీని డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ స్వర్ణకుమారి ప్రారంభించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో చింద్యక్షగానం భక్త సిరియాల కథ వినిపిస్తారు శ్రీ గడ్డం శేషాద్రి బృందం వారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ ఆడబిడ్డ ఇంద్రావతి కథ రెండో భాగం వినిపిస్తారు శ్రీ సింగారపూర్ రాజ్కుమార్ బృందం వారు.

అంగ లోపల దానం చేసేవారు గయ్యలారు. ఏనాడు శంభుదేవుని గుడి కనబడుతున్నది, ముక్కు ముఖం లేని ముద్ద లింగం కనబడుతున్నది. మరి నాదా ప్రాణేశ్వరా, ఈ అడవి లోపల ఇదే శంభుదేవుని గుళ్ళల్లో తపసు పడదాం మనం. అత్యనేమో శంభుదేవుడు ప్రత్యక్షమై మనకు

దుప్పుల మన ఓదుల బెండ ఎక్కాను సుందాన్ని కూడా శుద్ధించిన అది సుందరి దేవి. లోపల నీళ్లు తీసుకొచ్చిండ్రు, ఆ లింగం మీద పోసిండ్రు, ఆ లింగాభిషేకం చేస్తున్నారు. అచ్చమల్ల నిచ్చమల్లె బొడ్డు పోసంగి సర్వసంపంగి.

పువ్వులతోని పుష్పాలతోని ఎప్పుడు పూజాభిషేకం చేస్తున్నారయ్యా. భార్య భర్తలు పదెళ్ళ పబ్బతి పట్టుకొని ఆ లింగము కాడ కూర్చొని భగవంతా తిని ఇక్కడనే సంతానం రావాలి, పోతే మా ప్రాణములు

ఆ పట్నము లోపల సుందరిదేవికి 9 నెలలు నిండి అక్కడి ఆడవిల్ల పుట్టినది నాయన. ఆడవిల్లకి 21 రోజు నిండా ఎప్పుడు వచ్చిందో, 21 రోజు నిండా వచ్చే వరకు ఆడదల్లి

0: ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ ఆడబిడ్డ ఇంద్రావతి కథ రెండో భాగం వినిపించారు శ్రీ సింగారపు రాజ్కుమార్ బృందం వారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov

0: వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అత్యవసర సమయమా, చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
2: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారం అయినా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
1: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా రాజా చిత్రంలో షణ్ముఖ శర్మ చిత్ర ఆలపించిన షణ్ముఖ శర్మ గీతం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు లెనిన్ చిత్రం నుంచి విందాం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం ప్రసారాల్లో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 కిసాన్ వాణి పంటలపై ఎల్నినో ప్రభావం గురించి పెద్దపల్లి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం హెడ్ శాస్త్రవేత్త శ్రీ ఓదుల సంపత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్ జి రామ్జీ 2025 ఈ అంశానికి సంబంధించి డాక్టర్ కె బడే సాహెబ్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమర్పణ. ఇక 8:03 లలిత సంగీత కార్యక్రమంలో సి రమణ గారి గాత్రం వింటారు. 9:15 స్పాట్ లైట్, 9:30 మనీ టాక్ అండ్ మంథన్, 10:00 హరికథ గానం కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6:10 భావనలో ఆక్రందన గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజనిలో శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం, 6:35 పొలం పనులు.

7 గంటలకు ఖమ్మం జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో వరల్డ్ ఫోటోగ్రఫీ డే, వరల్డ్ హ్యూమినైజేషన్ డే సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఆ తర్వాత ఇది మన చట్టం, గృహహింస నుంచి మహిళల పరిరక్షణ, ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మేడూరి శ్రీనివాస్ గారి వీణావాద్యం వింటారు. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో వింజమూరి సుమన గారి గాత్రం వింటారు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 12:10 యువమణి కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 చేను కబుల్రు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమాలు, 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ ఇంద్రావతి కథ, ఒగ్గు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ సింగారపు రాజ్కుమార్ బృందం వారు. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పత్తి పంటలు ఆశించే చీడపీడల నివారణ గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త ఓ శైలజ గారితో పరిచయం పరిచయకర్త డాక్టర్ వీరన్న బుక్య. 7:45 వికసిత్ భారత్. 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చా కా విషయ హై, ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి కార్యక్రమం ఉంటుంది. పి పూర్ణచంద్ర గారి వయలిన్ వాద్యం. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు, ఒకరికి లైఫ్ టైం అర్జున అవార్డు దక్కింది. 5 కోచ్లకు ద్రోణాచార్య అవార్డు లభించింది. రాష్ట్రంలో ఈరోజు, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో ఇండియా ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు.

0: సందర్భంగా మాట్లాడుతూ ఆయన తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలకు రాష్ట్రం స్వర్గధామం వంటిదని పేర్కొన్న ఆయన 2035 నాటికి 26,000 మెగావాట్ల సోలార్ సామర్థ్యం, 8,000 మెగావాట్ల విద్యుత్ నిల్వ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025 కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు ఈ అవార్డుల ప్రకటన వెలువడింది. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు, ఒకరికి లైఫ్ టైం అర్జున అవార్డు దక్కింది. 5 కోచ్లకు ద్రోణాచార్య అవార్డు లభించింది. పూణేలోని ఆర్మీ పారాలింపిక్స్ నోడ్కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం దక్కింది. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, షూటింగ్తో సహా వివిధ విభాగాల్లో ఈ పురస్కారాలు అందజేయనున్నారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025 అర్జున అవార్డుకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు ధనుష్ శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభినందనలు తెలిపారు. షూటింగ్లో ధనుష్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్లో గాయత్రి గోపీచంద్ సాధించిన విజయాలు తెలంగాణకు, దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. 22A నిషేధిత జాబితా సమస్యపై 24 గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 రిజిస్ట్రేషన్లు చేసినట్టు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు 22A జాబితా అప్లోడ్లో జరిగిన సాంకేతిక పొరపాట్లను ప్రభుత్వం సరిదిద్దుతోందని, సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి 15 రోజుల పాటు రోజువారీ దరఖాస్తులు పరిశీలిస్తామని వివరించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను రాష్ట్రంలోనే నంబర్1గా చేయాలన్నదే తన ధ్యేయమని, అందుకోసం ప్రభుత్వం తరపున ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉన్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో 24 కోట్ల విలువైన రహదారుల నిర్మాణానికి ఈరోజు మంత్రి శంకుస్థాపన, భూమిపూజ చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా నర్వా మండలంలో రైతులకు పంటల రవాణా ఖర్చుల కోసం 22 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, రైతులు పండించిన పంటను మార్కెట్కు తరలించే సమయంలో రవాణా ఖర్చుల భారం తగ్గించేందుకే ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. కాగజ్ నగర్లో సర్ ప్రక్రియపై బీఎల్ఏలతో నిర్వహించిన సమావేశానికి రాష్ట గ్రంథాలయాల చైర్మన్ రియాజ్తో కలిసి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నోటీసులు వచ్చిన వారికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు అందించాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉందన్నారు. మణుగూరు ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను కమర్షియల్ వెహికల్స్గా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహాయకారం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో ఎథిక్స్ కమిటీ ప్రాథమిక సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షులు, కమిటీ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మంత్రి శ్రీధర్బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడమే కమిటీ లక్ష్యమని మహేష్ గౌడ్ తెలియజేశారు. రాష్ట్రంలో ఈరోజు, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణ ఉద్యమకారుల వర్గీకరణ ముసాయిదా, సంక్షేమ విధి విధానాలపై గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు నివాసంలో కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుల అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి పొమ్మన ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మోతే శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అమరదీపం వేదికగా 16 రోజుల పాటు 13,000 మందికి పైగా ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, జేఏసీలతో జరిపిన సంప్రదింపుల ఆధారంగా రూపొందించిన ముసాయిదా నోట్పై చర్చించారు. గుర్తింపు కార్డులు, ఇంటి స్థలం, పెన్షన్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ డిమాండ్లతో పాటు జార్ఖండ్, ఉత్తరాఖండ్ తరహాలో చట్టబద్దత, శాశ్వత కమిషన్ ఏర్పాటుపై సూచనలు వచ్చాయి. త్వరలో ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తేనున్నట్టు, సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించనున్నట్టు కమిటీ వెల్లడించింది. స్టేషన్ ఘనపూర్లో మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 100 మంది నిరుపేద మైనారిటీ మహిళలకు 100% సబ్సిడీతో కుట్టు మిషన్లను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా దాచారం గ్రామంలో ఆయిల్ పామ్ తోటను జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె, రైతులు సాంప్రదాయ వరి సాగును వీడి ఆయిల్ పామ్ సాగు వైపు రావడం అభినందనీయమన్నారు. మంచిర్యాల వరంగల్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం పనుల పురోగతి, భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి, ఆశయాలు, పోరాటాన్ని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు. ఈరోజు హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో కల్తీ నెయ్యి ముఠాపై హెచ్ ఫాస్ట్ ఫుడ్ సేఫ్టీ శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. మొత్తం 130 ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించి 36 టన్నుల కల్తీ నెయ్యి, ముడి పదార్థాలు, హానికర రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. పామాయిల్, వనస్పతి, కృత్రిమ సువాసనలు కలిపి అసలు నెయ్యిలా మార్కెట్లోకి వదులుతున్నట్టు గుర్తించారు. తెలంగాణలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 3,38,00,000 ఓట్లకు గాను 73 లక్షలకు పైగా ఓట్లు తొలగించారని ఆరోపించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. అద్య నవదెహల్యాం సమనుష్ఠితే ద్వాదశే బ్రిక్స్ పర్యావరణ మంత్రి పరిషద్ అధివేశనె కేంద్రీయ పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవః ప్రావోచత్ యత్ భారతేన 25,000 తమ వర్షాత్ 22,000 తమ వర్షం యావత్ మాలిన్య విసర్జన తీవ్రతాయాం 37%తోప్యధికం భూయాన్ హ్రాసః సమాసాదితః. భారతీయ విశిష్ట ప్రత్యభిజ్ఞాన ప్రాధికరణేన రాష్ట్రవ్యాపి సంకల్పస్య అంగత్వేన శాలాఛాత్రాణాం 2,00,000తోప్యధికం అనివార్య ఆధార బయోమెట్రిక్ కార్యం సాఫల్యేన నిర్వ్యూఢం. భారతీయ జనతా పార్టీతి దళేన ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ రాజ్యేషు నూతనాః రాజ్యప్రభారిణః సహ ప్రభారిణః చ నియోజితాః. ప్రశాసనేన రాష్ట్రీయ క్రీడా పురస్కారాణాం ఉద్ఘోషణా విహితా. బ్యాడ్మింటన్ క్రీడాయాః తీస్రా జోలీ, పుల్లేలా గాయత్రీ గోపీచందః చ అథ 15 ఉత్కృష్టాః క్రీడకాః సమ్మాననీయాయ అర్జున పురస్కారాయ సమభ్యర్థితాః. అపి చ నెదర్లాండ్స్ దేశస్య అమ్స్టెల్వీన్ నగరస్థే వ్యాగ్నర్ హాకీ క్రీడాంగణే సంజాయమానాయాం స్పర్ధాయాం భారతీయ మహిళా హాకీ దళం దక్షిణ ఆఫ్రికా దళేన సహ స్పర్ధిషిష్ట. అథ వార్తాః విశదీకృత్య. నవదెహల్యాః భారతమండపె బ్రిక్స్ రాష్ట్రాణాం ద్వాదశః పర్యావరణ మంత్రిణాం శిఖర సమవాయః ప్రావర్తత. अस्य द्विदिवसीय सम्मेलनस्य अध्यक्षतां केन्द्रीय पर्यावरण वन

ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఎ బిజినెస్ ఈజ్ వాల్యూ కో క్రియేషన్ యాజ్ పర్సీవ్డ్ అండ్ డిటర్మైన్డ్ బై ద కస్టమర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాల్యూ ఇన్ యూజ్. దేర్ఫోర్ కన్స్యూమర్ బిహేవియర్ ఈజ్ ద స్టడీ ఆఫ్ హౌ ఇండివిజువల్ కస్టమర్స్, గ్రూప్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ సెలెక్ట్, బై, యూజ్ అండ్ డిస్పోజ్ ఐడియాస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ టు సాటిస్ఫై దేర్ నీడ్స్ అండ్ వాంట్స్. ఇట్ ఆల్సో రెఫర్స్ టు ది యాక్షన్స్ ఆఫ్ ది కన్స్యూమర్స్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ అండ్ ద అండర్లయింగ్ మోటివ్స్ ఫర్ దోస్ యాక్షన్స్. సో ఎ కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ కన్స్యూమర్స్ అండ్ దేర్ కన్సంప్షన్ బిహేవియర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ ఫర్మ్ టు సక్సీడ్. స్టడీ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్ ఎగ్జామిన్స్ హౌ ఎమోషన్స్, యాటిట్యూడ్స్ అండ్ ప్రిఫరెన్సెస్ ఎఫెక్ట్ బయింగ్ బిహేవియర్. ఇట్ ఇన్వెస్టిగేట్స్ ద ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ ద కన్స్యూమర్ ఫ్రమ్ గ్రూప్స్ సచ్ యాజ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రెఫరెన్స్ గ్రూప్స్ అండ్ సొసైటీ ఇన్ జనరల్. ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండివిజువల్ కన్స్యూమర్స్ సచ్ యాజ్ డిమోగ్రాఫిక్స్, పర్సనాలిటీ, లైఫ్ స్టైల్స్ అండ్ బిహేవియరల్ వేరియబుల్స్. మార్కెటియర్స్ ఎక్స్పెక్ట్ దాట్ బై అండర్స్టాండింగ్ వాట్ కాజెస్ ద కన్స్యూమర్స్ టు బై పర్టిక్యులర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దే విల్ బి ఏబుల్ టు డిటర్మైన్ విచ్ ప్రోడక్ట్స్ ఆర్ నీడెడ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్, విచ్ ఆర్ అబ్సలీట్ అండ్ హౌ బెస్ట్ టు ప్రెజెంట్ ద గూడ్స్ టు ది కన్స్యూమర్స్. నౌ వి విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్. సో వి విల్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద కన్స్యూమర్ బిహేవియర్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. కన్స్యూమర్ బిహేవియర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వేరియస్ ఫ్యాక్టర్స్. ద వేరియస్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద కన్స్యూమర్ బిహేవియర్ ఆర్ యాజ్ ఫాలోస్. 1. మార్కెటింగ్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ప్రోడక్ట్ డిజైన్, ప్రైస్, ప్రమోషన్, ప్యాకేజింగ్, పొజిషనింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో దీస్ ఆర్ ఆల్ ది మార్కెటింగ్ ఫ్యాక్టర్స్. 2. పర్సనల్ ఫ్యాక్టర్స్ లైక్ ఏజ్, జెండర్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్కమ్ లెవెల్. The third type of factors which influence the consumer behavior are psychological factors such as buying motives, perception of the product and attitudes towards the product. 4. Situational factors such as physical surroundings at the time of purchase, social surroundings and time factor. 5. Social factors. Social factors such as social status, reference groups and family. 6. Cultural factors such as religion, social class, caste and subcaste. These are all the various factors that influence the consumer behavior. So, the consumer behavior is influenced by various factors which are mentioned above. 2. The consumer behavior is also influenced by undergoing a constant change. Consumer behavior is not static. It undergoes a change over a period of time depending on the nature of products. For example, kids prefer colorful and fancy footwear, but as they grow up as teenagers and young adults, they prefer trendy footwear, and as middle-aged and senior citizens, they prefer more sober footwear. The changing in buying behavior may take place due to several other factors such as increase in income level, education level and marketing factors. So the consumer behavior is influenced by various factors. It also undergoes a constant changes. The third factor, the third characteristic feature of consumer behavior is it varies from consumer to consumer. All consumers do not behave in the same manner. They behave differently. The differences in consumer behavior are due to individual factors such as the nature of the consumers, lifestyle and culture. For example, some consumers are technoholics. They go on a shopping and spend beyond their means. They borrow money from friends, relatives, banks and at times even adopt unethical means to spend on shopping of advanced technologies. But there are other consumers who, despite having surplus money, do not go even for the regular purchases and avoid use and purchase of advanced technologies.

విచ్ ఇస్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. 3. హౌ డస్ ద కన్స్యూమర్ ఇవాల్యుయేట్ ద ఆల్టర్నేటివ్స్? దట్ ఈస్ డెసిషన్ ఇవాల్యుయేషన్. 4. హౌ డస్ ద కన్స్యూమర్ క్యారీ అవుట్ ద పర్చేస్ డెసిషన్? దట్ ఈస్ డెసిషన్ ఎగ్జిక్యూషన్. 5. హౌ డస్ ద కన్స్యూమర్స్ పోస్ట్ పర్చేస్ ఎక్స్పీరియన్స్ విత్ ద ప్రోడక్ట్ అఫెక్ట్ హిజ్ ఆర్ హర్ సబ్సీక్వెంట్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ టువర్డ్స్ ద ప్రోడక్ట్? దట్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్ట్ డెసిషన్ అసెస్మెంట్. ద 5-stage మోడల్ ఎంఫసైజెస్ దట్ బయింగ్ ప్రాసెస్ స్టార్ట్స్ లాంగ్ బిఫోర్ ద యాక్చువల్ పర్చేజ్ అండ్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్ లాంగ్ ఆఫ్టర్. ఇట్ ఎంకరేజెస్ ద మార్కెటియర్ టు ఫోకస్ ఆన్ ద హోల్ ప్రాసెస్ rather than on the purchase decision. Let's understand how consumer make choices among health services they need or they require. Study on consumer behavior can identify those in need of care, bring them under service care through persuasion and ensure satisfaction of the consumers. Gaining an understanding

ఇంతవరకు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక సినీ గీతం విందాం. చిత్రం రంగస్థలం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ బీజీఎల్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085252, మరొక నెంబర్ 2324085353, మరొక నెంబర్ 2955092 ఈ నెంబర్లకు కాల్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత ఆవశ్యకతల గురించి బీజీఎల్ గారితో నేరుగా మాట్లాడవచ్చు, మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. తర్వాతి కార్యక్రమం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ సాయి కుమార్. నేను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సిరిసిల్లాలో శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్గా సేవలు అందిస్తూ ఉన్నాను. ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకుందాం. అదే, ఖరీఫ్ పంటల్లో పోషక యాజమాన్యం అధిక దిగుబడికి ఎటువంటి మార్గం అనే అంశంపైన చర్చ చేద్దాం. రైతులు మంచి దిగుబడి సాధించడానికి నాణ్యమైన విత్తనం, సరైన పంట రకం, సమయానికి విత్తడం, నీటి యాజమాన్యం, కలుపు నివారణ, పురుగు మరియు తెగుళ్ల నియంత్రణ వంటి అనేక అంశాలపై శ్రద్ధ చూపుతారు. అయితే వీటితో పాటు పంటలకు అవసరమైన పోషకాలను సరైన సమయంలో సరైన మోతాదులో అందించడం కూడా అత్యంత ముఖ్యమైన విషయం. మంచి విత్తనం పంటకు ప్రారంభమైతే సమగ్ర పోషక యాజమాన్యం మంచి దిగుబడికి పునాది అవుతుంది. పంటలు ఆరోగ్యంగా పెరగడానికి మొక్కకు 17 రకాల పోషకాలు అవసరం. అందులో నత్రజని, భాస్వరం, పొటాషియం, అదేవిధంగా కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, జింక్, ఐరన్, కాపర్, బోరాన్ వంటి మూలకాలు మొక్కకు అవసరమైనటువంటి పోషకాలు. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని రైతులు గుర్తుంచుకోవాలి. మనం ఏమనుకుంటాము, ఎక్కువ రసాయనిక ఎరువులు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది సరైన ఆలోచన కాదు. పంటకు ఎంత అవసరమో అంతే పోషకాన్ని సరైన సమయంలో సరైన పద్ధతిలో అందించాలి. అదే మన సమగ్ర పోషక యాజమాన్యం. అయితే రైతు సోదరులు ఈ వానాకాల పంటల్లో ఎటువంటి పోషక యాజమాన్య పద్ధతులు పాటించాలి? ఈ పోషక యాజమాన్యంలో మొట్టమొదటి అంశము భూసార పరీక్ష. రైతు సోదరులు విచ్చలవిడిగా రసాయనిక ఎరువులను వాడకుండా పంటకు అవసరమైన మేరకే రసాయనిక ఎరువులను వాడాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి మొట్టమొదటి అంశము భూసార పరీక్ష.

పంట వేసే ముందే భూసార పరీక్ష చేసుకున్నట్లయితే, భూసార పరీక్ష చేసుకోవడం వల్ల మన పొలంలో ఏ ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఏ పోషకమైన తక్కువగా ఉంటే, ఉదాహరణకు మన పొలంలో నత్రజని తక్కువగా ఉంటే నత్రజని ఎరువును ఎక్కువగా వేయడం, ఒకవేళ భాస్వరం ఎక్కువగా ఉంటే తక్కువగా వేయడం, పొటాషు ఎక్కువగా ఉంటే తక్కువగా వేయడం, ఈ విధంగా భూసార పరీక్ష ఆధారిత ఎరువులను వాడినట్లయితే మనకు అధికంగా రసాయనిక ఎరువులను వాడడం తగ్గుతుంది, అనవసరంగా పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ అధిక రసాయనిక ఎరువులు భూసార పరీక్ష ఆధారంగా వేయకపోవడం వల్ల నేల ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిను దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులు తప్పనిసరిగా భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే మనం అధిక దిగుబడిని పొందడమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. అందుకే రైతు సోదరులు తప్పనిసరిగా ముందుగా భూసార పరీక్షను చేసుకొని తర్వాత మాత్రమే ఎరువుల వినియోగాన్ని చేపట్టాలి. ముఖ్యంగా ఈ వానాకాలంలో మనం వరిలో ఎటువంటి పోషక యాజమాన్య పద్ధతిని పాటించాలి? రైతు సోదరులు ముందుగా వరిలో ఇష్టారీతిన రసాయనిక ఎరువులను వాడడం మంచిది కాదు. ముఖ్యంగా నత్రజని యూరియా రూపంలో ఇవ్వడం జరుగుతుంది. నత్రజనిని ఒకేసారి కాకుండా పంటకు అవసరమైన మేరకు 3 దఫాలుగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అంటే నత్రజనిని మనకు అడుగు భాగంలో, అదేవిధంగా దుబ్బు వేసే దశలో, అదేవిధంగా అంకురం తొడిగే దశలో అవసరాన్ని బట్టి మాత్రమే మనము నత్రజనిని అందించాలి. అదేవిధంగా ఎరువులను పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. ఎరువులు వేసిన వెంటనే రైతు సోదరులు అధికంగా నీరు పెట్టడం జరుగుతుంది. అధికంగా నీరు పెట్టడం వల్ల రసాయనిక ఎరువులు అవి మనకు పంట మొక్కకు అందకుండా పోవడం జరుగుతుంది. కాబట్టి రసాయనిక ఎరువులు వేసిన వెంటనే అధిక నీరు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎరువు పొలంలో నిలిచి పంటకు అందేలా నీటి యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే మొక్కకు ఈ ఎరువులు అంది మొక్క ఎదుగుదలకు దోహదం చేస్తాయి. అదేవిధంగా భాస్వరం, వరిలో భాస్వరం మనకు వేల అభివృద్ధికి దోహదపడుతుంది కాబట్టి అది మనము అడుగు భాగంలో వేసుకోవాలి. పొటాషు కూడా మనకు 2 భాగాలుగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతు సోదరులు ముఖ్యంగా ఈ పొటాషు వాడకం తప్పనిసరిగా చేసుకోవాలి. పొటాషు వాడినప్పుడు మొక్కలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు వారి యొక్క పోషక యాజమాన్యంలో పొటాషును తప్పనిసరిగా చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ముఖ్యంగా జింక్ లోపం మనకు ఎక్కువగా కనబడతా ఉంది. రైతు స్థాయిలో ఈ జింక్ లోపాన్ని ఏ విధంగా గమనించవచ్చు? జింక్ లోపం ఏర్పడినప్పుడు మొక్క పెరుగుదల తగ్గిపోవడం, ఆకులపై రంగు మార్పులు గమనించడం జరిగినట్లయితే జింక్ లోపం ఉన్నట్టు మనం నిర్ధారణ చేసుకోవచ్చు. మరి ఈ జింక్ లోప నివారణకు రైతు సోదరులు ఏం చేయాలి? జింక్ లోప నివారణకు రైతు సోదరులు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ జింక్ లోప నివారణను మనం అరికట్టవచ్చు. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ వరి పండిస్తున్నటువంటి పొలాల్లో ముంపు గురవుతున్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా సల్ఫైడ్ దుష్ప్రభావం ఎక్కువగా కనబడతా ఉంది. అసలు ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం అంటే ఏంటిది? రైతు సోదరులు అధికంగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల నేల చౌడుగా మారి అధికంగా నీటిని పట్టుకొని ఉండడం వల్ల అది నీటి ముంపుకు గురవుతూ ఉంది. సో దానివల్ల సల్ఫైడ్ అనే మూలకం మన వరి పొలాల్లో అధికంగా కావడం వల్ల మొక్కలు వాటి పెరుగుదల తగ్గిపోయి గిడిసబారిపోయి దిగుబడి తగ్గడమే కాకుండా మొక్కలు ఆరోగ్యకరంగా ఉండకపోవడం జరుగుతుంది. దాన్నే సల్ఫైడ్ దుష్ప్రభావం అంటారు. ముఖ్యంగా రైతు సోదరులు కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ వాడడం కూడా ఒక ప్రధాన కారణం దీనికి. 20-20-0-13 ఈ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల ఈ సల్ఫైడ్ అనేది అధికంగా పెరిగి ఇది వరిలో చాలా సమస్యలకు దారితీస్తూ ఉంది. ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం మనం గమనించినట్లయితే రైతు సోదరులు అధికంగా ఉన్నటువంటి నీటిని ఎప్పటికప్పుడు తీసివేసినట్లయితే మొక్కకు గాలి అంది వేర్లు సమృద్ధిగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వారి పొలాల్లో ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించినట్లయితే వారు తప్పనిసరిగా అధికంగా ఉన్నటువంటి నీటిని తీసివేసి ఆ పొలాన్ని ఆరబెట్టిన

0: పెట్టినట్లయితే మొక్కకు గాలి ప్రసరణ జరుగుతుంది. అదేవిధంగా రైతు స్థాయిలో ఈ సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని గుర్తించడానికి మనం ఎప్పుడైతే పొలంలో దిగినప్పుడు గాలి బుడగలు ఎక్కువగా రావడం, అదేవిధంగా వేర్లు నలుపు రంగులోకి మారడం, ఇవి సల్ఫైడ్ యొక్క ప్రధాన లక్షణాలు. కాబట్టి రైతు సోదరులు అధికంగా ఈ కాంప్లెక్స్ ఎరువులను వాడడం, ముఖ్యంగా సల్ఫర్ ఉన్నటువంటి రసాయనిక ఎరువులు వాడడం తగ్గియాలి. అదేవిధంగా అమ్మోనియం సల్ఫేట్ వంటి రసాయనిక ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించినట్లయితే ఈ ప్రభావం నుంచి మనం గట్టెక్కడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో మరొక ముఖ్యమైనటువంటి ప్రధాన పంట ప్రత్తి. మరి ప్రత్తిలో ఎటువంటి పోషక యాజమాన్య చర్యలను చేపట్టాలి? ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ప్రత్తిలో చాలా చోట్ల మెగ్నీషియం లోపం గమనించడం జరిగింది. కాబట్టి మెగ్నీషియం లోప నివారణకు మెగ్నీషియం సల్ఫేట్ను మనం పిచికారీ చేసుకున్నట్లయితే మెగ్నీషియం లోపాన్ని నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు పడిన వర్షాలకు రైతు సోదరులు రసాయనిక ఎరువులైనటువంటి 25 కిలోల యూరియా, అదేవిధంగా 10 కిలోల పొటాష్ ఎకరానికి వేసుకున్నట్లయితే మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. ముఖ్యంగా నత్రజనిని ఒకేసారి కాకుండా 3 దఫాలుగా వేసుకున్నట్లయితే పంట అవసరాన్ని బట్టి వివిధ దశల్లో 3 భాగాలుగా విభజించి నత్రజని ఎరువు అందించాలి. పత్తిలో ముఖ్యంగా నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పంట దశను బట్టి సిఫార్సు చేయబడినటువంటి రసాయనిక ఎరువులను మాత్రమే అందించాలి. పైపాటి ఎరువులను ఒకేసారి అధిక మోతాదులో వేయకుండా పంట అవసరాన్ని బట్టి విడతల వారీగా అందించడం మంచిది. మరొక ముఖ్యమైన సూచన పత్తి రైతులకు, ఎప్పుడైతే నేలలో తేమ లేకుండా ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు రసాయనిక ఎరువులను వేయకూడదు. ఎప్పుడైతే నేలలో సరైన తేమ ఉన్నప్పుడు మాత్రమే ఎరువులను వేసినట్లయితే ఆ ఎరువులు మొక్కకు అందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే కాలంలో సెప్టెంబర్లో మనకు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని అర్థమవుతుంది. సో అందుకు అనుగుణంగా అప్పుడు ప్రత్తిని కాపాడుకోవడానికి రైతు సోదరులు 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కను బెట్ట పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, చిత్రం తోడికోడళ్ళు.

0: ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీల తయారీ లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలేలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ 4వ రోజు ఆటలో భారత జట్టు 2వ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, మాజీ సీబీఐ డైరెక్టర్ ఉంటారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ వాస్తవాలను నిర్ధారించడంతో పాటు నిరసనకారులైన మహిళలపై లైంగిక వేధింపులు, సోషల్ మీడియా వేధింపుల ఆరోపణలు కూడా పరిశీలిస్తుంది. 20 జూలై పార్లమెంట్ మార్చి నాటి సీసీటీవీ వీడియో ఫుటేజీలను కమిటీకి అప్పగిస్తారు. సీజేపీ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాజస్థాన్ బారాన్లో ఈరోజు మంత్రి 1258 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మహిళల స్వయం ఉపాధికి 13461 కోట్లు అందించామని, రాజస్థాన్లో రాజీవికా ద్వారా 32 లక్షల మంది లఖ్పతి దీదీలను తీర్చి

0: తీర్చిదిద్దుతామని చెప్పారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ విడుదల చేసింది. నేషనల్ పర్మిట్ వ్యవస్థ కింద నడిచే బ్యాటరీ, హైడ్రోజన్ ఫ్యూయల్, సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల ఫిట్నెస్ కాలపరిమితిని మరో 5 ఏళ్లు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్ పర్మిట్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం వాహనదారులు ప్రతి ఏటా కాకుండా ఒకేసారి 5 ఏళ్ల కాలపరిమితికి పర్మిట్ అనుమతి పొందవచ్చు. దీనికోసం 5 ఏళ్లకు 82,500 రూపాయల రుసుముగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు పంపించాలని మంత్రిత్వశాఖ కోరింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామం నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన రాష్ట కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఆయన 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు కృషి చేయాలని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం బీజేపీ రాష్ట అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. జనతా వారధి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించి ప్రజలు, యువత భాగస్వామ్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడాయ్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో పాఠశాల పిల్లలకు సంబంధించి 2 కోట్లకు పైగా నిర్బంధ బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసింది. ఇప్పటివరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలల్లో పిల్లలకు నేరుగా ఈ సదుపాయం కల్పించారు. 5-15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు బయోమెట్రిక్ సమాచారాన్ని నవీకరించడం తప్పనిసరి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు 7 నుంచి 15 సంవత్సరాల వారికి 1 ఏడాది పాటు రుసుమును మినహాయించారు. బయోమెట్రిక్ నవీకరించకపోతే ప్రభుత్వ పథకాలు, పోటీ పరీక్షల నమోదులో ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 10% పైగా స్వచ్ఛ ఇంధన వనరుల నుంచే వస్తోందని పేర్కొన్నారు. మానవత్వానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
1: The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. అంతకుముందు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నడ్డాను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. భారత్ సింగపూర్ 4వ విడత మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశం ఎల్లుండి సింగపూర్లో జరుగుతుంది. భారత్ తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద పాల్గొంటారు. ఈ పర్యటనలో మంత్రులు సింగపూర్ నేతలతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. నూతన, అభివృద్ది చెందుతున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక కీలక వేదికగా పనిచేస్తుంది. అమెరికాతో కుదుర్చుకున్న 14 పాయింట్ల అవగాహన ఒప్పందం కింద తన షరతులన్నీ పూర్తిగా నెరవేరేంత వరకు హార్మోజ్ జలసంధిని మూసి ఉంచుతామని ఇరాన్ తెలిపింది. విదేశీ ఆంక్షల రద్దు, సైనిక చర్యల నిలిపివేతతోనే ఈ జలమార్గాన్ని తెరిచే అంశం ముడిపడి ఉందని టెహ్రాన్ పేర్కొంది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాకర్ గాలిబాఫ్ మాట్లాడుతూ, ప్రత్యర్థులు దాడులకు దిగితే తీవ్ర పరాజయాన్ని చవిచూపిస్తామని హెచ్చరించారు. భారత్

0: శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య గాలేలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో నాలుగవ రోజు ఆటలో భారత జట్టు రెండవ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ 66 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారతీయ ఆటగాడిగా ప్రపంచంలో నాలుగవ క్రికెటర్గా పంత్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంక బౌలర్లలో అసిధా ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య రెండవ టెస్ట్ ఈ నెల 23 నుంచి కొలంబో వేదికగా జరుగుతుంది. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, ఈశాన్య ప్రాంతాల్లో కూడా తీవ్ర వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లక్పతి దీదీల తయారీ లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. భారత్ శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య గాలిలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ నాలుగవ రోజు ఆటలో భారత జట్టు రెండవ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఈనాటి ఇల్లు వాకిలీ కార్యక్రమంలో పంటలపై ఎల్నీనో ప్రభావం గురించి పెద్దపల్లి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం హెడ్ శాస్త్రవేత్త శ్రీ ఓదుల సంపత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వింటారు. ముందుగా కిసాన్ వాణి

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
6: కిసానవాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కిసానవాణి కార్యక్రమంలో పాల్గొనటానికి పెద్దపల్లి రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓదెల సంపత్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ ఓదెల సంపత్ గారు, ఎలినినో వలన పంటలపై ఎటువంటి ప్రభావం చూపెట్టబోతుంది?
7: నమస్కారం అండి. ముఖ్యంగా మనం ఈ సంవత్సరం చూసినట్టయితే ఎలినో ప్రభావం అన్నది చాలా ఎక్కువగానే కనబడతా ఉన్నది. ప్రపంచ సంస్థల నుండి మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జూన్ జూలైలో చూసినట్టయితే వర్షపాతం

0: చాలా మట్టుకు తగ్గడం జరిగింది. దాదాపు లోటు 30% ఉంది. ఆగస్టు వరకు చూసినట్టయితే ఇప్పటికి కొంచెం కోలుకొని 10% లోటుగా కనబడతా ఉన్నది. ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువ అవడం వలన మనకు ఈ వర్షాభావ పరిస్థితులు అనేటివి ఏర్పడతా ఉంటాయి. వర్షాలు ఆగిపోవడం లేదంటే వర్షాలు అధికంగా పడడం, వర్షాలు పడినా కూడా మధ్య మధ్యలో కొంచెం కొద్ది పిరియడు డ్రై స్పెల్స్ అంటే వర్షాలు పడకుండా ఉండడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ ప్రభావం వలన ముఖ్యంగా మనకు దక్షిణ భారతదేశంలో ఈ ప్రభావం మనకు ఈసారి ఎక్కువగా కనబడతా ఉన్నది. సో అందులో మనం తెలంగాణలో చూసినట్టయితే ఈ ప్రభావం జూన్ జూలైలో చూసినట్టయితే మనకు అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. ఆగస్టులో కొంచెం మనకు వర్షాలు పడినాయి. సో ఈ సమయంలో మనం రైతులను కొంచెం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వారికి సూచనలు సలహాలు ఇవ్వడం అనేది అత్యంత అవసరమైన చర్య. సో మనకు సెప్టెంబర్లో చూసినట్టయితే కూడా మనకు IMD శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రకారం సెప్టెంబర్లో కూడా మనకు వర్షపాతం చాలా తక్కువ పడే ఆస్కారం ఉంది కాబట్టేసి దానికి తగ్గట్టుగా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సో మనకు రైతులకు సలహాలు సూచనలు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
1: డాక్టర్ గారు, రైతులు పంటలను సంరక్షించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: సో మనకు చూసినట్టయితే జూన్ జూలైలో వర్షపాతం చాలా మటుకు తక్కువగా పడింది. పడిన వర్షపాతం వలన పంటలు కూడా లేటుగా అంటే చాలా లేటుగా వారు కూడా విత్తుకోవడం జరిగింది. సో కావున ఈ లేటుగా పంటలు వేసుకోవడం వలన కొంచెం చీడపీడలు కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల కొంచెం పంటలపై ప్రభావం ఎక్కువ పడే ఆస్కారం ఉన్నది. అందులో భాగంగా మనకు దిగుబడి కూడా తగ్గే ఆస్కారం ఉంది కాబట్టి చాలా మటుకు సస్యరక్షణ జాగ్రత్తలు కానీ అదేవిధంగా నీటి యాజమాన్య పద్ధతులు చాలా మటుకు మనం పద్ధతిగా పాటించినట్టయితే మనం ఈ ఎల్నినో ప్రభావం నుండి మనం బయటపడి మన దిగుబడికి ఎలాంటి నష్టం లేకుండా మన రైతుల్ని మనం నష్టపోకుండా నివారించిన వారం అవుతాం.
1: డాక్టర్ గారు, మీరు చెప్పారు వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలపై ప్రభావం పడుతుందన్నారు, అది ఎలాంటి ప్రభావం పడుతుంది?
0: వర్షాభావ పరిస్థితుల వలన మనం చూసినట్టయితే మనకు జూలై ఎండింగ్లో చివరి వారంలో ఆగస్టు మొదటి వారం చాలా మంది రైతులు నాట్లు వేసుకోవడం కానీ విత్తనాలు చల్లుకోవడం కానీ చేసినారు. సో ఇందులో భాగంగా వర్షాలు ఒకవేళ లేట్ అయిన సందర్భంలో విత్తనం వేసుకున్నా కూడా మొలకెత్తకపోవడం, మొలకెత్తినా కూడా ఒకవేళ మనకు వర్షాలు తక్కువైనట్టయితే ఆ ప్రభావం పంటలపై తీవ్రంగా పడే ఆస్కారం ఉన్నది. సో ముఖ్యంగా ఎత్తు తగ్గిపోవడం, ఆకులు ముడుచుకోవడం, దాని వలన మనకు ముఖ్యంగా మనకు మన ప్రధాన పంటలైన వరి కానీ పత్తి కానీ మొక్కజొన్నలు కానీ అధిక శాతం పిలకలు రాకపోవడం కానీ వరిలో, అదేవిధంగా పత్తిలో మనకు చీడపిడల సమస్య కానీ అదేవిధంగా మొక్కజొన్నలో కూడా మనకు ఆకులు రాలిపోవడం ముడుచుకుపోవడం వంటి సమస్యల వలన మనకు దిగుబడి తగ్గే ఆస్కారం ఎంతైనా ఉన్నది.
1: ఇప్పుడు మొక్కజొన్నలో మీరు చెప్పారు ఆకులు ముడుచుకుపోతున్నాయని చెప్పి, దాన్ని జరగకుండా అంటే ఆకులు ముడుచుకుపోకుండా మనం ఏం చేయాలంటారు?
0: మొక్కజొన్న పంటలో అది కొంచెం నీటి సమస్య ఏర్పడినా కూడా మొక్కజొన్న ముఖ్యంగా మనం చూసినట్టయితే ఆకులు ముడుచుకోవడం అనేది మనం ప్రధానంగా చూసే ఒక లక్షణం. సో అటువంటి సందర్భంలో ముఖ్యంగా మొక్కజొన్నలో మనం అంతర్ కృషి చేసినట్టయితే ఇంటర్ కల్టివేషన్ అంటాం, ఈ నేలలో ఉన్న తేమ సో బయటికి వెళ్లకుండా నేలలోనే ఉండిపోవడం వలన మనకు ఈ నీటి బిందువులు అనేటివి నీటిని మనం సంరక్షించుకున్న వారం అవుతాం. అదేవిధంగా నీరు ఒకవేళ తక్కువ ఉన్న ప్రాంతంలో ఒక కాలువ ఒక రోజు ఇచ్చినట్టయితే మరుసటి రోజు ఇంకో కాలువ ద్వారా నీరు ఇచ్చినట్టయితే మనం ఆ నీటిని మనం సంరక్షించుకున్నట్టయితుంది. అదేవిధంగా మనకు మల్చింగ్ అనే పద్ధతి ద్వారా మనం అంతర్ పంటలు వేసుకోవడం ద్వారా ఆ మల్చింగ్ పద్ధతి ద్వారా కూడా మనం నీటిని సంరక్షించుకోవచ్చు. ఈ చర్యలు తీసుకున్న ఎడల సో మొక్కజొన్నలో మనం నీటి ఎద్దడి నుండి కాపాడుకున్న వాళ్ళం అవుతాం.
1: అంతర్ పంటల వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
0: అంతర్ పంటలు అనేటివి చాలా ముఖ్యమైన అంశం ఇప్పుడు చూసినట్టయితే ఎల్నినో ప్రభావ పరిస్థితులు. ఎందుకంటే అంతర్ పంటల వలన మనకు ఒకటి మెయిన్ పంట ఒకటి ఉంటుంది, అదేవిధంగా అంతర్ పంట అనేది ఒక ఇన్సూరెన్స్ మాదిరిగా పనిచేస్తూ ఉంటుంది. అంతర్ పంటలు ముఖ్యంగా పప్పు దినుసులు అనేటివి మనం వేసుకుంటాం కాబట్టి వాటి యొక్క పెరిగిన దశలో వెడల్పాటి ఆకుల వలన ఎక్కువగా ఎదగకపోవడం వలన అవి నేలను మొత్తం కూడా కప్పివేయడం వలన నీరు ఏదైతే ఉంటుందో భూమిలో ఉన్న నీరు కానీ తేమ కానీ బయటికి వెళ్ళదు కాబట్టి అంతర్ పంటడం వల్ల మనకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది ఎల్నినో పరిస్థితుల, అదేవిధంగా భూమిలో ఉన్న తేమను కూడా మనం సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం.
1: వరి నారు ఎక్కువ వయసు అయితే నాటవచ్చా?
0: వరి నారు

0: మనకు ఇప్పుడు చూసినట్టయితే చాలా మటుకు చాలా ప్రదేశాల్లో రైతులు 45 రోజుల పైబడిన వరి నారు కూడా ఉన్నది, కానీ లోతట్టు ప్రాంతాల్లో వేరే పంట వేసుకోవడానికి ఆస్కారం లేదు కాబట్టేసి వరి నారును మనం కొన్ని చర్యలు తీసుకోవాలన, సో మనం పంటను దిగుబడి తగ్గకుండా చూసుకోవడానికి ఆస్కారం ఉన్నది. ముఖ్యంగా వరి యొక్క కొనలను చుంచేయడం వలన వరి నారు ఏదైతే ఉంటుందో ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వరి నాట్లు వేసే ఒక 5 రోజుల ముందు కానీ 6 రోజుల ముందు కానీ మనం కార్బోఫ్యూరాన్ గుళికలను ఇట్లా మనం వరి నారులో వేసుకున్నట్టయితే ఈ చీడపీడ సమస్యల నుండి కూడా మనం సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా వేసిన నాట్లలో కూడా మనం అధిక శాతం ఏదైతే నత్రజని ఉందో యూరియా రూపంలో వేసినట్టయితే ఫస్ట్ బేసల్లోనే మొదటి దఫాలనే ఎక్కువ వేసుకున్నట్టయితే పంట తొందరగా మనకు ఎదుగుదల అనేది కనబడతా ఉన్నది. లేని ఎడల సో ఎదుగుదల తగ్గి పిలకలు తగ్గి మనకు దిగుబడి తగ్గే ఆస్కారం ఎక్కువగా కనబడే సూచనలు ఉన్నాయి.
1: డాక్టర్ ఓదెల సంపత్ గారు, ఆలస్యంగా విత్తడానికి అనువైన పంటలేమిటి?
0: ఈ ఎలినో ప్రభావ దృష్ట్యా మనకు నీటి సమస్య ఎక్కువగా ఉన్నది కాబట్టేసి లోటు శాతం కూడా ఎక్కువ ఉంది కాబట్టేసి మనకు ముఖ్యంగా చూసినట్టయితే చిరుధాన్యాలు మనకు కొర్రలు గాని సజ్జలు గాని సామలు ఇలాంటి పంటలు చాలా తక్కువ నీటి అవసరం ఉంటది కాబట్టేసి వీటిని వేసుకోవడం వల్ల ఫస్ట్ మనకు ముఖ్యంగా మనం ఆ పంటల నుండి మంచి ఆదాయం రాబోసుకోవడానికి ఆస్కారం ఉంటది. అదేవిధంగా మనం చూసినట్టయితే పప్పుదినుసులలో కూడా చూసినట్టయితే మనకు ముఖ్యంగా ఈ సీజన్కి కంది అనేది మంచి పంటగా మనం సూచించవచ్చు. కంది అనేది వేరు వ్యవస్థ అనేది 1 మీటర్ నుండి దాదాపు 2 మీటర్ లోపలి వరకు వెళ్తుంది కాబట్టేసి ఒకవేళ మనకు 10 రోజులు కానీ 15 రోజులు కానీ వారం కానీ ఒకవేళ వర్షాలు పడని ఎడల నీటి సమస్య అనేది ఎంత మాత్రం పంటపై పడే ఆస్కారం లేదు. అదేవిధంగా మనం ఇలాంటి పంటలను తీసుకున్నప్పుడు కూడా ఆల్రెడీ మనకు కాలం కొంచెం ఎక్కువైంది కాబట్టేసి లేటుగా మనం విత్తడం జరుగుతూ ఉన్నది కాబట్టేసి కొంచెం స్వల్పకాలిక రకాలను మనం ఎంచుకున్నట్టయితే మనకు దిగుబడి ఏమాత్రం తగ్గకుండా సరైన టైంలో మనకు పంట చేతికొచ్చే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ చీడపీడ బాధల నుండి కూడా మనం సంరక్షించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.

0: ఇప్పుడు పురుగు మందులు ఇవన్నీ మందులు పిచికారి అంతా ఎండలు ఉన్నప్పుడు కూడా చేస్తుంటారు. అయితే ఎండ విరామంలో ఈ కలుపు మందుల పిచికారి చేయవచ్చా?
1: మనకు నీటి సమస్య, మధ్య మధ్యలో ఎండలు విపరీతంగా ఉన్నాయి, ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో ఒకవేళ కలుపు ఉన్న ఎడల మనకు రైతులు ముఖ్యంగా చేస్తూ ఉన్నారు, కలుపు కాని కలబడిన వెంటనే సో వాటిని తీసేయడానికి పురుగు మందులను పిచికారి చేస్తూ ఉంటారు. వాస్తవంగా చూసినట్టయితే భూమిలో ఎంతో కొంత తేమ లేని ఎడల మనం గిన ఈ కలుపు మందులను పిచికారి చేసినట్టయితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మీరు కలుపు మందు పిచికారి చేసేది ఒకటి, వాటి యొక్క ఆకుల మీద కానీ కాండం మీద కానీ

0: భూమిలో గాని భూమిపైన గాని. బట్ మనకి ఏంటంటే వేరు వ్యవస్థ దగ్గర నీటి తేమ లేని ఎడల ఆ మొక్క ఏదైతే ఉంటుందో కలుపు తీసుకోవడానికి ఆస్కారం ఉండదు కాబట్టేసి ఆ రసాయనాలను. సో కాబట్టేసి మనకు ఆ పిచికారి చేసినా కూడా పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. కాబట్టేసి రైతులు ముఖ్యంగా ఎంతో కొంత భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ కలుపు మందులను మనం పిచికారి చేసుకుంటే మనకు కలుపు తగ్గడానికి మంచి ఆస్కారం ఉంటుంది.
1: నేలలో తేమను ఎక్కువ కాలం ఎలా నిల్వ చేయొచ్చు అంటారు?
0: మనకు ఆల్రెడీ నీటి సమస్య ఎదురవుతా ఉన్నది. ఇది సెప్టెంబర్లో కూడా మనకు మాసంలో కూడా ఎక్కువ నీటి సమస్య ఎదురయ్యే ఆస్కారం ఉన్నది. సో భూమిలో కూడా మనకు గ్రౌండ్ వాటర్ టేబుల్ చూసినట్టయితే చాలా తక్కువగా ఉన్నది, ఆల్మోస్ట్ మనకు 4 మీటర్లు లోపలికి ఉన్నది. సో కాబట్టేసి మన సంరక్షణ చర్యలు, నీటి యాజమాన్య పద్ధతులు అనేటివి పాటించాలి. సో మంచి పద్ధతులు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా అంతర్ కృషి అనేది పంటల్లో అత్యంత మంచి కార్యక్రమం అది. ఎందుకంటే అంతర్ కృషి చేయడం వల్ల మనకు భూమే ఒక మల్చింగ్ లాగా ఏర్పడి మనకు లోపల ఉన్న ఏదైతే తేమ ఉంటుందో బయటికి రాకుండా సో అడ్డుకోగడానికి ఆస్కారం ఉంటుంది. లేని ఎడల భూమిలో ఉన్న తేమ ఈజీగా బయటకు వచ్చేసి నేలలో ఉన్న తేమ అంతా బయటికి వెళ్ళిపోయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టేసి అంతర్ కృషి చేయడం వల్ల మనకు నీటి యాజమాన్యం అనేది మంచిగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనం అంతర్ పంటలు వేయడం వలన కూడా నీటి యాజమాన్య పద్ధతులను పాటించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా సో మనం ఆల్టర్నేట్ స్కిప్ అండ్ ఫర్రో అంటే ఒక కాలువను వదిలేసి ఇంకో కాలువకు నీటిని ఇవ్వడం వలన కూడా నీటిని సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కాలువలు, బోదలు ఆ పద్ధతుల ద్వారా మనం నీటిని గిట్లా ఇవ్వగలిగితే సో మనకి ఏదైతే వర్షం కొంచెం పడ్డా కూడా ఆ కాలువల్లో నీరు ఇంకడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఈ ఎల్నినో ప్రభావం వల్ల అధిక వర్షాలు పడినా కూడా ఆ కాలువల ద్వారా నీటిని మనం బయటికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బోదలు, కాలువల ద్వారా మనం విత్తుకున్నట్టయితే నీటిని సంరక్షించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
1: మల్చింగ్ అంటే ఏమిటి?
0: మల్చింగ్ అంటే భూమిపై మనం ఒకటి పరిచినట్టుగా చేయడం. ఒకటి అంటే ఉదాహరణకు చూసినట్టయితే పాలిథీన్ షీట్లు మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. పాలిథీన్ పలచడం వలన భూమిలో ఉన్న తేమ ఏదైతే ఉంటుందో బయటికి రాకపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సూర్యరశ్మి అనేది ఈ భూమిపై పడని ఎడల కలుపు అనేది పెరగపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టేసి మల్చింగ్ ద్వారా మనకు రెండు పద్ధతులు రెండు ఏదైతే, ఒకటి కలుపు యొక్క యాజమాన్యం బాగా పాటించవచ్చు, కలుపు మొక్కలు రాకుండా మనం చూసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా భూమిలో ఉన్న తేమ ఏదైతే ఉంటుందో ఈ సమయంలో చాలా ముఖ్యం కాబట్టేసి ఆ తేమ కూడా బయటికి వెళ్ళకపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ మల్చింగ్ పద్ధతి అనేది రకరకాల పద్ధతుల ద్వారా మల్చింగ్. మనకు ఉదాహరణకు చూసినట్టయితే మన పొలాలనే చాలా మటుకు ఏదైతే ఆ స్టబుల్స్ ఉంటాయో స్టబుల్స్ ద్వారా మన పంటల్లో మనకు దొరికే ఈ పంట అవశేషాలు స్టబుల్స్ అంటూ ఉంటాం. ఆ పంట అవశేషాలను మనకు రెండు సార్ల మధ్యలో పెట్టుకున్నట్టయితే భూమిలో ఉన్న తేమ బయటికి వెళ్ళకపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా చాలా రకాలు, ఉదాహరణకు మనకు పల్లి పొట్టి ఉంటుందండి, పల్లి పొట్టి కూడా ఈ వరుస సార్లలో మధ్యలో మనం వేసుకున్నట్టయితే తేమను సంరక్షించుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనం అనుకుంటా ఉంటాం తేమ ఎక్కువ సంరక్షించుకోవాలంటే ఉదాహరణకి సేంద్రీయ ఎరువులు వాడకం వలన కూడా తేమను ఎక్కువగా కూడా మనం సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. భూమి ఏదైతే ఉంటుందో మట్టి ఆ ఉన్న తేమను, ఉన్న నీటిని చాలా పగడబందిగా పట్టుకుంటది. కాబట్టేసి ఆ భూమిని ఉన్న తేమ బయటికి పోకపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
1: వర్షాలు పడినప్పుడు పత్తిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: మనకు ప్రధాన పంటల్లో పత్తి అనేది కూడా చాలా ప్రధానమైన పంట. ఈ పంటను చూసినట్టయితే రైతులు ఆల్రెడీ చాలా లక్షల ఎకరాల్లో పత్తి వేయడం జరిగింది తెలంగాణలో. ముఖ్యంగా మనం ఇప్పుడు చూసినట్టయితే ఆగస్టులో చూసినట్టయితే కొన్ని ప్రాంతంలో వర్షాలు విరివిగా కూడా పడతా ఉన్నాయి. సో ఈ వర్షాలు విరివిగా పడినప్పుడు నీటి నిల్వ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. నీటి నిల్వ చేసుకోవడంతో పాటు ఒకవేళ నీటి ఎద్దడి ఏర్పడినా, నీరు నిలువున్నా కూడా మనకు కొన్ని సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్టయితే కాండం కుళ్ళు తెగులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది పత్తిలో. సో కాబట్టి ఈ కాండం కుళ్ళు తెగులు రాకూడదంటే ఒకటి ముఖ్యమైనది ఆ నీరు అనేది నిల్వకుండా చూసుకోవడం. ఒకవేళ కాండం కుళ్ళు తెగులు మనం పరిశీలించినట్టయితే ఆ మొక్క అనేది వాడిపోవడం మనం గమనించవలసిన లక్షణం. ఒకవేళ

0: ముక్కలు గిట్లా వాడిపోతుంటే, సో వాటి మొత్తానికి ఒకటి రెండు ఉన్న చోట వాటిని తీసేయడం కానీ, లేదు అంటే మనకు ఎక్కువ శాతం చూసినట్టయితే మనం మ్యాంకో జబ్బు కార్బన్ డైను 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదల్లో మనం వాటిని నీరుని గిట్లా పోసినట్టయితే ఈ కాండం కుళ్ళు తెగుల నుండి మనం పత్తిని కాపాడుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
1: అంతర్కృషి వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అంటారు?
0: అంతర్కృషి అనేది ఇప్పటి కాదు ఎప్పటికైనా కూడా రైతులు పాటించవలసిన ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే అంతర్కృషి వల్ల మనకు కలుపు అనేది రాకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా తేమను కూడా మనం సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి ఏంటంటే పంట సాళ్ళ మధ్యలో మనం కొంచెం అంతర్కృషి చేసుకున్నట్టయితే ఆ కలుపు ఒకటి మొక్క మొదల్లో ఆ మట్టి పడుతుంది కాబట్టి మొక్క అనేది పడిపోకుండా ఉండడానికి ఒక ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కలుపు కూడా మొత్తం మధ్యలో నుండి తీసేస్తాం కాబట్టి అంతర్కృషి వల్ల కలుపు కూడా రాకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తేమ కూడా బయటికి పోకుండా ఉండడానికి ఆస్కారం. అదేవిధంగా మనం ఇంకో విధంగా చూసినట్టయితే ఈ అంతర్కృషి వలన మనకు ఒకటి ఏంటంటే కలుపు మందుల నుండి కూడా మనం కొంచెం మన ఖర్చును తగ్గించుకోవడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం అంతర్కృషి చేయడం వల్ల వేరు వ్యవస్థతో పాటు మనం ఈ కలుపును మనం తీసేస్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ కలుపు రాకపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం కలుపు మందులను కూడా ఖర్చు తగ్గించుకొని ఆదాయం పెంచుకోవడానికి మంచి మార్గంగా మనం చూడవచ్చు.
1: తేమను భూమిలో కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: తేమను భూమిలో కాపాడడానికి రకరకాల పద్ధతులు మనం పాటించుకోవచ్చు. అందులో ముఖ్యమైనది ఈ పాలిథిన్ షీట్స్ ద్వారా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడైతే ఇప్పుడు 2 వరుసల మధ్య ఈ పాలిథిన్ షీటును పరిచినట్టయితే మనం తేమను రక్షించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా సేంద్రియ పద్ధతులు కొన్ని పాటించినట్టయితే ముఖ్యంగా వర్మీ కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ వీటిని మనం జీలుగా జన్ము పచ్చిరొట్ట లాంటివి భూమిలో ఎక్కువ శాతం మనం ఉపయోగించినట్టయితే ఈ తేమను భూమి గట్టిగా పట్టుకోవడం వలన తేమ అనేది బయటికి వెళ్లకుండా మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా అంతర్ పంటలు వేసుకోవడం వలన కూడా సాళ్లకు మధ్య ఏదైతే మనకు మెయిన్ పంట ఉంటుందో ఆ మెయిన్ పంటలో అంతర్ పంట కింద పప్పు దినుసులు లాంటి పంటలు వేసుకున్నట్టయితే పప్పు దినుసుల వల్ల ఒకటి ఏంటంటే మనకు నత్రజని భూమిలో ఫిక్సేషన్ జరుగుతుంది. అదేవిధంగా మనకు కలుపు కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకు భూమిలో ఉన్న తేమ కూడా బయటికి వెళ్లకుండా పప్పు దినుసు పంటలు ఏవైతే ఉన్నాయో ఇవి అడ్డుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. వీటి వేరు వ్యవస్థ ద్వారా కానీ లేదంటే వీటి ఆకుల ద్వారా కానీ భూమిలో ఉన్న తేమను బయటికి వెళ్లకుండా కాపాడుతూ ఉంటాయి.

0: ముఖ్యంగా మనం తేమ శాతం తక్కువ ఉన్నప్పుడు మనం పోషకాలు మనం ఎన్ని యూరియా రూపంలో కానీ సూపర్ రూపంలో కానీ డిఏపి ఏ రూపంలో అందించినా కూడా తేమ లేనప్పుడు అవి వేరు వ్యవస్థ ద్వారా తీసుకోకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టేసి బట్ మనకు మొక్కలకు ఖచ్చితంగా సరైన సమయంలో ఖచ్చితంగా పోషకాలు అనేటివి అందాల్సిన అవసరం ఉంటుంది. ఆ పోషకాలు అందాలంటే మనం ద్రవ రూపంలో మనం యూరియాని ఇట్లా మనం ఇచ్చినట్టయితే అవి ఇందులో రెండు రకాల లాభాలు ఉన్నాయి. ఒకటేమో మనం మొక్కకి పోషకాలు అందించిన వారం అవుతున్నాం, అదేవిధంగా పంట వర్షాభావ పరిస్థితుల్లో నీటి ఎద్దడికి గురయ్యే ఆస్కారం ఉంటుంది, అదేవిధంగా ఒత్తిడికి గురయ్యే ఆస్కారం ఉంటుంది. మొక్క ఒత్తిడికి గురి అయ్యి దిగుబడి తగ్గడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఆ మొక్కను ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ద్రవ రూపంలో మనం ఇట్లా యూరియాను లేదంటే పొటాషియం నైట్రేటు వీటిని ఇట్లా మనం పిచికారి చేసుకున్నట్టయితే ఆకుల మీద పంట ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
1: డాక్టర్ గారు, మొక్కజొన్నలో కత్తెర పురుగు సంరక్షణ చర్యలు ఎలా చేపట్టాలి?
0: మొక్కజొన్నలో మనం చూసినట్టయితే పంట కొంచెం మోకాలు ఎత్తు ఎదిగిన తర్వాత ఈ కత్తెర పురుగు అనేది తెలంగాణలో చాలా తీవ్రంగా కనబడతా ఉన్నది. సో వీటి సంరక్షణ కోసమని చెప్పేసి మనం ముఖ్యంగా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని వారం రోజులకు ఒకసారి, అంటే మనం వారం రోజులు వదిలేసి వారం రోజులు ఒకసారి అంటే 15 రోజులలో 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి ఈ కత్తెర పురుగు బిడద నుండి మనం పంటను రక్షించుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ వేప నూనె మనం 2 సార్లు 3 సార్లు పిచికారీ చేసినా కూడా ఈ కత్తెర పురుగు అనేది ఉధృతి తగ్గకపోతే మనం క్లోరాంట్రో నిలిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొనేసి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకు ఈ కత్తెర పురుగు నుండి దాదాపు మనం పంటను సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: తక్కువ నీటితో ఎక్కువ లాభం ఇచ్చే పంటలు ఏమిటి?
0: ఈ ఎల్నినో ప్రభావ పరిస్థితులలో మనకు కావాల్సింది ఏంటంటే తక్కువ నీటితో పంటలు ఏ విధంగా మనం పండించవచ్చు, అధిక లాభాలు కూడా ఉండాలి అందులో కూడా. సో కాబట్టేసి మనకు ఉన్న వాటిలలో చిరుధాన్యాలు అనేటివి చాలా చాలా ముఖ్యమైన పంటలుగా మనం చూడొచ్చు. చిరుధాన్యాలు కొర్రలు కానీ రాగులు కానీ సజ్జలు కానీ జొన్నలు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ నీటిని తీసుకుంటాయి. ఎకరానికి ఒక వరి వేసే నీటితోని దాదాపు 5 ఎకరాల చిరుధాన్యాలు మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టేసి తక్కువ నీటితో వచ్చే చిరుధాన్యాలు కావచ్చు. పప్పు దినుసులలో ముఖ్యంగా చూసినట్టయితే కంది అనేది చాలా ముఖ్యమైన పంటగా ఈ ఎల్నినో ప్రభావ పరిస్థితుల్లో మనం చూడవచ్చు. స్వల్పకాలిక రకాల కంది పంటను ఇట్లా మనం తీసుకున్నట్టయితే మనకి ఎల్నినో ప్రభావ పరిస్థితి నుండి మనం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో ఆముదం అనేది కూడా ముఖ్యమైన పంటగా ఉంటుంది. కాబట్టి ఈ ఆముదం పంట కూడా చాలా తక్కువ నీటితోని మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి ఈ ఆముదం పంటను కూడా మనం వేసుకున్నట్టయితే తక్కువ నీటితోని మనం మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
1: ఆకులపై పోషక ద్రావణాలు పిచికారీ చేయవచ్చా?
0: ఆకులపై పోషక ద్రావణాలు పిచికారీ చేయొచ్చు అండి. సో బట్ కొన్ని మనం ముఖ్యమైన సూచనలు తీసుకున్నట్టయితే ఈ పిచికారీ అనేది చేసుకోవచ్చు. ఉదాహరణకి మనకు పంట ఒత్తిడికి గురి అవుతా ఉన్నది, ఈ ఒత్తిడి గురి సందర్భంలో ముఖ్యంగా నత్రజని కానీ భాస్వరం కానీ పొటాష్ కానీ మనం 1 నుండి 2% అంటే 10 గ్రాముల నుండి 20 గ్రాములు లీటర్ నీటికి ఇట్లా మనం తీసుకునేసి పిచికారీ చేసినట్టయితే మనం పంటలను ఒత్తిడి నుండి కాపాడచ్చు, అదేవిధంగా పోషక లోపాలు లేకుండా కూడా మనం పంటలను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గమనించవలసిన ముఖ్య అంశం ఏంటంటే ఒకవేళ 1% కానీ 2% దాటినట్టయితే మొక్కలు కొంచెం ఆకులపై మనకు బర్నింగ్ అంటే ఆకులు అనేటివి కాలిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 10 గ్రాములు 20 గ్రాములు దాటి మనం వేసుకోకపోతే మనకు మంచి దిగుబడి వస్తుంది, అదేవిధంగా పంట కూడా ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది.
1: పంట ఒత్తిడికి గురైనప్పుడు ఏ లక్షణాలు పంటపై కనిపిస్తాయి?
0: పంట ఒత్తిడికి గురైనప్పుడు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఆకులు ముడుచుకుపోవడం, వాలినట్టు కనబడడం, అదేవిధంగా మొక్క అనేది ఎదుగుదల అనేది చాలా మట్టుకు తగ్గిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మనకు వరి అనేది ముఖ్యమైన పంట, అందులో ఈ పిలకలు అనేటివి రావు. అదేవిధంగా మొక్కజొన్నలో చూసినట్టయితే ఎదుగుదల అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. ఆకులకు మధ్య దూరం కూడా చాలా మట్టుకు తగ్గిపోతూ ఉంటుంది. ఆకులు కూడా పేలవంగా కనబడతా ఉంటాయి, ఆకులు ముడుచుకుపోవడం, ఈ లక్షణాలని ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం.
1: జీవరక్షక నీటి పారుదల ఎప్పుడు ఇవ్వాలి?
0: మనం ఈ ఎల్నినో ప్రభావ పరిస్థితులలో ఒకవేళ మనం వర్షాలు మధ్య మధ్యలో

0: రాకుండా ఉండడం వల్ల మనం పంటకు నీరుని ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకున్న కొద్దిపాటి నీరు ఉన్నట్లయితే వాటిని ఏ టైంలో ఇవ్వాలి, ఏ సమయం ఇవ్వాలి అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం పరిగణించాలి. ముఖ్యంగా ప్రతి పంటకు కొన్ని ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి, గ్రోత్ స్టేజెస్ అంటూ ఉంటాం. ఆ ముఖ్యమైన స్టేజెస్లో మనం పంటకు నీటిని ఇచ్చినట్టయితే మన దిగుబడి నుండి చాలా మట్టుకు మనం మంచి దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా వరిలో చూసినట్టయితే పిలక వచ్చే దశ కానీ, అదేవిధంగా మనకు గింజ గట్టిబడే దశ కానీ, పూత దశ కానీ, ఇవన్నీ ముఖ్యమైన దశలుగా మనం పరిగణించాల్సి ఉంటాయి. అదేవిధంగా మొక్కజొన్నలో మనం చూసినట్టయితే మోకాలు ఎత్తు ఎదిగిన దశలో కానీ, అదేవిధంగా పూత దశలో కానీ చాలా ముఖ్యమైన దశలు. ఈ దశల్లో మనం ఎంతో కొంత ఈ నీరు ఇచ్చినట్టయితే పంటను మనం రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: డాక్టర్ ఓదెల సంపత్ గారు, మీరు పెద్దపల్లి రైతు విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్త.

0: ధన్యవాదాలు.
1: నమస్కారం.
2: ఇంతవరకు మీరు పంటలపై ఎల్నినో ప్రభావం గురించి పెద్దపల్లి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం హెడ్ శాస్త్రవేత్త శ్రీ ఓదుల సంపత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కంట్రాతి.
3: उतला बोल ले
4: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
4: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग. अरे पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं.
4: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
4: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: किसान वाणी ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. తర్వాతి కార్యక్రమం వెంటనే.
6: ఆకాశవాణి వికసిత్ భారత్, వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం 2025 ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ చరిత్ర ఆచార్యులు శ్రీ కె బడే సాహెబ్ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
7: ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ కె బడే సాహెబ్ గారు ఉన్నారు. వీరు హిస్టరీ ప్రొఫెసర్గా సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మరి వీరిని అడిగి వికసిత్ భారత్లోని జీరామ్జీ చట్టము 2025 ప్రవేశపెట్టారు. మరి ఈ జీరామ్జీ చట్టం అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము. నమస్కారం అండి బడే సాహెబ్ గారు.
8: నమస్కారం సార్.
7: ముఖ్యంగా అండి వికసిత్ భారత్ జీరామ్జీ చట్టము 2025 అంటే ఏంటో మా శ్రోతలకు కాస్త వివరిస్తారా అండి?
8: అలాగే సార్. వికసిత భారత్ జీ రామ్జీ చట్టం మనకు 2025 కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు. మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ప్రజలకు మేలు చేయడానికి వికసిత భారత్ జీ రామ్జీ చట్టం 2025 జూలై 1 నుండి మనకు భారతదేశ వ్యాప్తంగా ఇది ఇంప్లిమెంట్ అవుతున్నది సార్. ఇది నిజంగా రైతులకు కానీ అలాగే కూలీలకు కానీ ప్రధానంగా నైపుణ్యం లేని కార్మికులకు వరమని చెప్పవచ్చు వికసిత భారజీ రామ్జీ చట్టం 2025 సార్.
7: చాలా సంతోషం అండి. ఇక మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ అనేది 2005 స్టార్ట్ అయిందండి గత ప్రభుత్వంలో. మరి 2005 మనం వచ్చేసి ఎన్ఆర్ఈజీఎస్ కింద మనకు ఈ ఉపాధి హామీ పథకము అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే పథకాన్ని అంటే కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ జీరామ్జీ అని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి 2025 అంటే 20 తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క పథకాన్ని 100 నుంచి 125 పెంచడం జరిగింది. ఇక ఈ చట్టము ఎన్ని రాష్ట్రాల్లో ఒకేసారి అమలవుతుందండి? ఇక ఈ చట్టం కింద 8 ఉపాధి హామీ ఉంటుంది? తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం కింద పథకాలను ఎలా రూపొందిస్తున్నారో తెలియజేస్తారండి.
8: అలాగే సార్. మహాత్మా గాంధీ ఎంఎన్ఆర్ఈజీ

0: మూడో తారీఖున 2006 నుండి దేశవ్యాప్తంగా మనకు అమల్లోకి వస్తున్న సరిది. అయితే ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏం చేస్తారంటే అర్హత కలిగిన గ్రామీణ కుటుంబానికి తప్పనిసరిగా 125 రోజులు కూలీ ఉపాధి హామీ ఉంటుంది సార్. దీంట్లో కుటుంబంలోని వయోజన సభ్యులు నైపుణ్యం అవసరం లేని మాన్యువల్ పనిని, అంటే నైపుణ్యం అవసరం లేని సార్ వాళ్ళకు, మామూలుగా మనం చెప్తుంటాం పల్లెటూళ్ళలో వాళ్ళకి ఏ
1: నైపుణ్యం,
0: అన్స్కిల్డ్ సార్, అన్స్కిల్ లేబర్ కూడా, అన్స్కిల్ లేబరే ఇంపార్టెంట్ సార్, మాకు నైపుణ్యం అవసరం లేదు దీంట్లో. నైపుణ్యం లేని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అనుగుణంగా కొన్ని పథకాలు చేస్తారు, అలానే కేంద్ర ప్రభుత్వం కూడా వీరికి తప్పనిసరిగా సాయం చేయాల్సి ఉంటుంది సార్ ఈ కొత్త వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం ప్రకారం.
1: చాలా సంతోషం అండి. ఇక పోతేనండి, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం కింద పథకాలను రూపొందించాయి కదా, మరి మహాత్మాగాంధీ ఎన్ఆర్జిఎస్ కింద ఇప్పటికే జరుగుతున్న పనులు పరిస్థితి ఏంటి
0: సార్? దానికి ఎటువంటి ఆటంకం ఏర్పడదు సార్. మనకు చాలా మంది ఏంటంటే ఒక అపోహ ఉంది, ఎంఎన్ఆర్ఈజీ తీసివేసి వికసిత భారత్ జీ రామ్జీ చట్టం వస్తే అదేమిటి రద్దు అవుతుందని. అటువంటిది ఏమీ లేదు సార్. ఈ పాటికే ఈ చట్టం అమల్లోకి వచ్చే తేదీన ఎంఎన్ఆర్ఈజీ పనులు ఒకవేళ జరుగుతూ ఉంటే ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం కూడా ఆ నిబంధనల ప్రకారం కొనసాగించవచ్చు సార్. అలాగే సజావుగా కొత్త చట్టంలోకి మార్పిడి చేయబడి అవి పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంటే ఇంతకుముందు మనకు స్టార్ట్ చేసిన వరకు, ఉదాహరణకు ఆ వరకు నిలిపివేయడానికి లేదు సార్. దాన్ని మళ్లీ ఈ వికసిత భారత్ జీరామ్జీ చట్టం ప్రకారం నిబంధనలకు లోబడి దాన్ని మళ్లీ కంటిన్యూ చేస్తారు. దీనివల్ల ఏంటంటే ప్రజా ఆస్తులు గాని లేకపోతే మనకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన పనులు గాని అసంపూర్తిగా మిగలకుండా ఉంటాయి, అలాగే సమాజానికి వాటి ప్రయోజనాలు గ్యారంటీగా చేకూరుతాయి సార్ ఇవి.
1: మరి ఈ జీరామ్జీ చట్టము అమల్లోకి వచ్చే వరకు ఎన్ఆర్జిఎస్ ఉపాధి ఇలాగే కొనసాగుతుందని మనకు ఏదైనా హామీ ఉందా అండి? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఉపాధి పథకము కింద పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా మేము రోడ్ల మీద పడినాము అని చెప్పి ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారండి. మరి ఈ పరిస్థితుల్లో ఇది కంటిన్యూ అవుతుందా అండి?
0: సార్ ఇది నిజంగా చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. ఎందుకంటే చట్టంలోనే చెప్పారు సార్, వీజీ రామ్జీ చట్టంలో ఏం చెప్పారంటే కొత్త చట్టం అమల్లోకి వచ్చే వరకు ఎంఎన్ఆర్ఈజీ ఉపాధి కొనసాగుతుంది, కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరిని కూడా ఇక్కడ ఉద్యోగం తీసివేయడం కానీ లేదా కూలివారికి కానీ ఎవరికి కూడా ఉపాధి పోదు సార్, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉంటాయి. వీబీజీ రామ్జీ చట్టం వచ్చిన తర్వాత మహాత్మాగాంధీ ఎన్ఆర్ఈజీఏ కింద ఉపాధి అంతరాయం లేకుండా కొనసాగుతుంది సార్, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇవన్నీ అపోహలు తప్పితే మనం అంటే సమాజంలో అపోహలు క్రియేట్ చేస్తున్నారంతే, కానీ ఎప్పటికి కూడా ఇది కొనసాగుతుంది, దానిలో పనులు దీన్ని నిరంతరాయంగా చేసుకోవచ్చు.
1: మామూలుగా అండి మన గ్రామీణ ప్రాంతాల్లో, మన కర్నూలు అయితేనేమి మన చుట్టుపక్కలన్న ఇడ మన చుట్టుపక్కలన్న అనంతపూర్ కానీ కడప కానీ తర్వాత ఇటు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో అయితేనేమి ఇవి నిజంగా చెప్పాలంటే వ్యవసాయంలో కొద్దిగా వెనుకబాటుతనం ఎంతో ఉందండి. ఇక వీళ్ళందరూ కూడా ఎన్ఆర్జిఎస్ పథకంలో ఉండి తర్వాత ఈ 100 రోజుల పని అయిపోయాక సిటీకి వెళ్ళి సిటీలో పనులు చూసుకుంటూ ఉంటారండి. అయితే ఈ ఎన్ఆర్జిఎస్ పథకం కింద వాళ్లకు జాబ్ కార్డ్స్ అని ఇచ్చేస్తూ ఉంటారు. ఆ జాబ్ కార్డులు ఇప్పుడు ఈ ఎన్ఆర్జిఎస్ పథకం కింద ఉన్న జాబ్ కార్డులు ఇప్పుడు మనకు జీరామ్జీ చట్టంలోకి కూడా వర్తిస్తాయి అవే జాబ్ కార్డులు, లేదంటే మార్చుకునేది ఏమన్నా ఉంటుందా?
0: అవే వర్తిస్తాయి సార్. ఇంతకుముందు మీకు ఏ జాబ్ కార్డులు ఉన్నాయో, అయితే ప్రస్తుతం ఏం చేయాలంటే మీరు మళ్ళీ ఒకవేళ ఈ కేవైసీ ఆల్రెడీ అయిపోయింటుంది మీకు, ఒకవేళ అయిపోకపోయినా కూడా కొత్త జాబ్ క్రియేట్ చేయచ్చు సార్. పాత కార్డు చెల్లుతుంది, ఆ జాబ్ కార్డు లేకపోయినా కూడా కొత్త కార్డు క్రియేట్ చేయొచ్చు. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం వారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఎంజీఎన్ఆర్ఈజీ జాబ్ కార్డు లేని గ్రామీణ కుటుంబం గాని కుటుంబంలో సభ్యులు ఎవరికైనా లేకపోతే కూడా ఆ సభ్యులలో ఒకరు వయోజన సభ్యుడి ద్వారా కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సులు, చిరునామా వివరాలను సంబంధిత గ్రామ పంచాయతీకి సమర్పించి గ్రామీణ ఉపాధి కోసం కార్డు తీసుకుని నమోదు చేసుకోవచ్చు సార్. అట్లాగే పనులు వెళ్ళిన తర్వాత వాళ్ళు నిజంగా మీరు చెప్పినట్లు 100 రోజులు లేదా 120 రోజులు పనులు చేసిన తర్వాత వాళ్ళు పట్టణాలకు వలస వెళ్తారు, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా జాబ్ కార్డు గ్యారంటీ ఉంటుంది సార్. కార్డు మాత్రం తీసేందుకు అవకాశం లేదు, ఈ కార్డు కొనసాగుతుంది సార్. ఒకవేళ లేకపోయినా కూడా కొత్త కార్డు మనం క్రియేట్ చేసుకోవచ్చు.
1: ఇకపోతే అండి ఈ గ్రామీణ ఉపాధి హామీ కార్డు కోసము కుటుంబం ఎలా నమోదు చేసుకోవాలో తెలియదు.

0: చేస్తారండి? అంటే కుటుంబంలో 5-6 సభ్యులు ఉంటారు, వారందరూ కూడా దీని మీద ఆధారపడి ఉంటారు. అంటే పంటల ముఖ్యంగా ఖరీఫ్ రబీ కాలంలో వారు ఊర్లో ఉంటారు, తర్వాత సమ్మర్లో వచ్చేసి వారు హైదరాబాద్ వలస వెళ్ళడం ఎందుకు, ఇక్కడే చేసుకుందాం మనము అని చెప్పి కొద్దిమంది ఆలోచిస్తూ ఉంటారు. ఊర్లో అందరికీ అంటే కుటుంబంలో ఒక 5-6 మంది ఉంటే 15 సంవత్సరాలు నిన్న వారందరూ కూడా అప్లై చేస్తూ ఉంటారు. మరి వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ఎలా నమోదు చేసుకోవాలో తెలియజేస్తారా?
1: ఇది చాలా సింపుల్ సార్. ఎవరైతే ఉపాధిని కావాలని కోరుకుంటారో వాళ్ళు వయోజనులై ఉండాలి, ప్రధానంగా గ్రామీణ ప్రాంత సభ్యులే ఉండాలి. గ్రామ పంచాయతీ ద్వారా ఉపాధిని కోరవచ్చు. ఎలా కోరుతారంటే ఇంతకుముందు మౌఖికంగా కూడా చేసుకునేవారు, ఇప్పుడు కూడా మౌఖికంగా కానీ గతంలో సమర్పించిన ఫారం 6 ద్వారా లిఖితపూర్వకంగా లేదా డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా కూడా గ్రామ పంచాయతీ లేదా ప్రోగ్రామ్ అధికారి లేదా సంబంధిత అధికారికి ఆ ఫారం 6 సమర్పిస్తే సరిపోతుంది సార్. లేదంటే చదువు రాకపోతే కూడా వీళ్ళు మౌఖికంగా చెప్పడం ద్వారా కూడా మనం వాళ్ళ పేరు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి వారికి సంబంధించిన 120 రోజుల పనిని వాళ్ళు అక్కడ నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది సార్.
0: ఇక దరఖాస్తు చేసుకున్నాక ఎన్ని రోజుల్లోపు మనకు ఈ పథకాన్ని కల్పిస్తారండి?
1: కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు సార్, ప్రతి వ్యక్తి కూడా దరఖాస్తు చేసిన తేదీ నుండి 15 రోజుల్లోపు మనకు ఉపాధి కల్పించాలి సార్. ఇది
0: ఇక ఉపాధి కల్పించకపోతే ఎంత నిరుద్యోగ వృత్తి చెల్లిస్తారండి?
1: ఇది చాలా మంచి అంశం సార్. ఇంతకుముందు లేని అంశం ఇది మనకు ఇక్కడ జీరామ్జీలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి పొందే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది. ఆ డిమాండ్ పైన ఏం చేస్తున్నారంటే రాష్ట ప్రభుత్వం పని లేనప్పుడు నిరుద్యోగ వృత్తిని చెల్లించాలి సార్. ఉదాహరణకు ఆర్థిక సంవత్సరంలోని మొదటి 30 రోజులకు ప్రకటించిన కూలీ రేట్లో కనీసం 4వ వంతు, మిగిలిన కాలానికి కనీసం సగం చెల్లించాలని చట్టం చెబుతుంది సార్.
0: ఇక పోతే అండి, గ్రామ పంచాయతీలు పాత్ర ఎంతో ఉంటుందండి దీంట్లో. ఎందుకంటే ప్రతి ఒక్క ఎన్ఆర్ఈజీఎస్ పథకం కానీ జీఎరాంజీ పథకం కానీ ఈ గ్రామ స్థాయిలోనే జరుగుతూ ఉంటాయి. మరి గ్రామ పంచాయతీల పాత్ర, అలాగే కాంట్రాక్టర్లకు ఈ పనులు నియమించవచ్చా?
1: ఎస్ సార్, గ్రామ పంచాయతీల పాత్ర విలువేనే సార్. మనకు గాంధీ గారు చెప్పినట్లు గ్రామ స్వరాజ్యం వెలసిల్లాలంటే గ్రామ పంచాయతీల పని పాత్ర చాలా ముఖ్యం సార్. ఈ పథకం అమలులో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి సార్. అంటే కుటుంబాల నమోదు, ఉపాధి దరఖాస్తుల స్వీకరణ, పనుల అమలు, రికార్డుల నిర్వహణ, అట్లాగే వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికలు కూడా తయారు చేసే బాధ్యత గ్రామ పంచాయతీలకు ఉంటుంది సార్. దీనివల్ల ఏంటంటే ఈ పంచాయతీలకు తెలుసు, అంటే గ్రామాల్లో ఏ ఏ పనులున్నాయి, ఎక్కడ ఉపయోగపడతాయో తెలుసు కాబట్టి వారి ద్వారానే ఇవి తయారు చేయించాలి సార్. అందుకే గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయి సార్.
0: ఇక మామూలుగా అండి, కాంట్రాక్టర్లు కూడా మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు, కాంట్రాక్టర్లు కూడా వస్తూ ఉంటారు. ఇది కాంట్రాక్టర్లకు అప్పగించారు, నాకు తెలిసి అప్పగించారండి. అపార్డ్ సంస్థ ఇంతకుముందు ఇది నిర్వహించేది, అపార్డ్ నుంచి ఈ ద్వామ డిఆర్డీఏ పీడీ, తర్వాత ఎండిఓ స్థాయి అధికారులు, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్లు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు. ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామంలో, టెక్నికల్ అసిస్టెంట్లు మండలంలో, తర్వాత ఎండిఓ మండలానికి ఇన్ఛార్జ్గా ఉంటాడు కాబట్టి ఇది చాలా వరకు వాళ్ళు చూసేవాళ్ళు. తర్వాత పీడీ లెవెల్లో ఉంటుంది, డిఆర్డీఏ పీడీ లెవెల్లో ఉంటుంది. మరి ఇప్పుడు కూడా అలాగే వర్తిస్తుందా అండి?
1: ఇది కాంట్రాక్టులు అనుమతించరు సార్. ఎందుకంటే కాంట్రాక్ట్ అనుమతిస్తే డబ్బులన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి సార్. అందుకేం చేస్తున్నారంటే ఇక్కడ కాంట్రాక్ట్ అవకాశం లేదు. ఈ చట్టం కింద నిధులతో చేపట్టే పనులకు కాంట్రాక్టర్ నియమించకూడదని చట్టం చెబుతుంది సార్.
0: అప్పుడు కూడా ఇది ఉండిందండి.
1: అవును, అప్పుడు కూడా ఉన్నది,
0: కూడా ఉండింది.
1: అంటే గ్రామ పంచాయతీ చేయాలి సార్, కాంట్రాక్టులకు అవకాశం లేదు దీంట్లో.
0: ఇక పోతే అండి, ఈ చట్టం కింద కేంద్ర రాష్ట్ర నిధులు వాటా ఎలా ఉంటుందో తెలియజేస్తారా అండి?
1: ఇది చాలా మంచి ప్రశ్న సార్. ఇది ఎందుకంటే మనం అందరూ కూడా తెలుసుకోవాలి ఎంత శాతం గవర్నమెంట్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందని మనకు చాలా అవసరం ఇక్కడ. ఈ చట్టం కింద ఏంటంటే రాష్ట్ర కేంద్ర నిధులు అని చెప్పేసి ఒక వాటా ఉంది సార్. ఉదాహరణకు ఈశాన్య మరియు హిమాలయ రాష్ట్రాలకైతే 90% కేంద్ర నిధులు, 10% రాష్ట్ర నిధులు కేటాయించాలి. శాసనసభ కలిగిన అంటే మనలాంటి ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, అట్లాగే కేంద్రపాలిత రాష్ట్రాలు అయితే 60:40 ఏంటం సార్, అంటే 60% కేంద్ర ప్రభుత్వము, 40% రాష్ట్రాలు భరించాలి సార్. అట్లా శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలు ఇక్కడైతే పూర్తిగా కేంద్రమే 100% నిధులు ఇస్తుంది సార్. మనలాంటి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు మాత్రం 60:40 అని, 60% కేంద్రము, 40% రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది సార్. ఇది వీజీ రామ్జీ పథకంలో.

0: ఇకపోతే అండి, చివరి ప్రశ్న అండి, మన ప్రదేశంలో పారదర్శకత ఎలా నిర్ధారిస్తారో, పథకం పురోగతిపై ప్రజలకు ఎలా సమాచారం అందిస్తున్నారో తెలియజేస్తారండి.
1: ఎస్ సార్, మనం జీరావంజీ పథకంలో భాగంగా ఏంటంటే ప్రతిరోజు పని ప్రదేశంలో జనతా బోర్డు ప్రదర్శించాలి. అందులో పని వివరాలు, అంచనా, కూలీ రోజులు, మెటీరియల్ పరిణామాలు, పరిమాణాలు, ఒక అంశానికి సంబంధించిన ఖర్చులోని వివరాలు కూడా అక్కడ రాసి పెట్టాలి సార్. దానివల్ల ఏంటంటే అక్కడ వచ్చిన సభ్యులకందరికీ కూడా తెలిసిపోతుంది పని ఏమున్నది, ఎన్ని రోజులు పని కల్పిస్తున్నారు, ఏ మెటీరియల్ వాడుతున్నారు. ఇవన్నీ కూడా అంటే కూలకుషంగంగా మనకు వికసిత భారత్ వీజీ రామజీ ప్రోగ్రాంలో పెట్టడం జరిగింది సార్. అందువల్ల ఈరోజు ఇది పెద్దగా విజయవంతమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ కూడా ఉపాధి అవకాశాలను దాదాపుగా 100 రోజుల నుంచి 120 రోజులకు పెంచడం అనేది చాలా అత్యంత ముఖ్యమైన సార్. ఎందుకంటే వారికి ఈరోజు మనం ఒక కూలీని నిర్ధారించి లేదంటే వాళ్ళకు ఉపాధిని కల్పిస్తున్నది వికసిత భారత్ వీజీ రామజీ సార్.
0: చాలా సంతోషం అండి డాక్టర్ కె బడేసాహెబ్ గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి వికసిత్ భారత్లోని ఈ ప్రత్యక్క చట్టం అంటే అమలు అవుతా ఉంది. ముందుగా 2024 సూర్యగారి యోజన కూడా ప్రారంభమైంది. ఇప్పుడు 2025 జీరామ్జీ చట్టము అమలైంది. ఈ జీరామ్జీ చట్టం అమలు గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించారు. అలాగే మా ఆకాశవాణి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మా శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
1: ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం 2025 ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఆచార్యులు శ్రీ కె బడేసాహెబ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమం సమర్పణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బహుజనుల హక్కుల పోరాటంలో పాపన్న గౌడ్ వీరుడని కొనియాడారు. ట్యాంక్ బండ్కు వచ్చే ప్రతి పర్యాటకుడికి స్పష్టంగా కనిపించేలా ఈ స్థలాన్ని తానే స్వయంగా ఎంపిక చేశానని తెలిపారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025లో అర్జున అవార్డుకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు ధనుష్ శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభినందనలు తెలిపారు. షూటింగ్లో ధనుష్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్లో గాయత్రి గోపీచంద్ సాధించిన విజయాలు తెలంగాణకు దేశానికి గర్వ కారణమని పేర్కొన్నారు. ఈ నెల 25న నిజామాబాద్లో నేషనల్ టెర్మరిక్ బోర్డు నిర్వహించే పసుపు మార్కెట్ లింకేజీ కార్యక్రమం, సునహరి మిట్టి అభియాన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, టెర్మరిక్ బోర్డు చైర్పర్సన్ పల్లె గంగారెడ్డి లోక్భవన్లో కలిసి ఆహ్వానించారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్ హైటెక్స్లో ఇండియా ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026ను ఈరోజు ప్రారంభించారు. 22A నిషేధిత జాబితా సమస్యపై 24 గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 రిజిస్ట్రేషన్లు చేసినట్టు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు 22A జాబితా అప్లోడ్లో జరిగిన సాంకేతిక పొరపాట్లను ప్రభుత్వం సరిదిద్దుతోందని వివరించారు. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, మాజీ సీబీఐ డైరెక్టర్ ఉంటారు. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. నారాయణపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్తో సహా 20కి పైగా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పసుపు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో సి రమణ గారు ఆలపించిన లలిత గీతాలు విందాం.

ఇంతవరకు మీరు లలిత సంగీత కార్యక్రమంలో సి రమణగారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా ప్రేమికుల రోజు చిత్రం నుంచి దేవన్, యోగేంద్రన్, ఫెబ్ ఆలపించిన ఏఎం రత్నం, శివగణేష్ గీతం విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు విందాం ప్రేమతోరా చిత్రం నుంచి పాట. Hey,

మీరు వింటున్నారు సినీ గీతాలు. ఇప్పుడు శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం, రారండి చిత్రం నుంచి విందాం.

మీరింతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ పిఎన్జీ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ బీజీఎల్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు

ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852. మరొక నెంబరు 2324-40853. మరొక నెంబర్ 2955-0923. 2955-0923. ఈ నెంబర్లకు కాల్ చేసి బైపుడు న్యాచురల్ గ్యాస్ పిఎన్జి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజిఎల్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
2: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ప్రవర్తకులు శ్రీ యమ్మాని వెంకటేశ్వర్లు భాగవతార్, వయోలిన్ సహకారం శ్రీ కొత్తకోట శంకర్, మృదంగ సహకారం శ్రీ ఎస్ ఒన్నూరు స్వామి. వినండి తులసీ జలంధర హరికథాగానం.

మహాభక్తులారా, ఆకాశవాణి శ్రోతలకు నమస్సుమాంజలులు. ఈనాటి సత్కథ తులసీ జలంధర. ఈ భూమండలంలో అనేక వృక్ష సంపద ఉంది. అయితే తులసీదళం యొక్క ప్రత్యేకత వేరు. ఎందుకు తులసి

చెట్టుకు, తులసి తీర్థానికి, తులసి మాలకు ఆ ప్రత్యేకత అంటే ఆ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులసి చరిత్రలు ఒక్కసారి గట్టిగా గోవిందనామస్మరణం చేసుకుని కథా ప్రారంభం చేసుకుందాం.

మునుదంభుడను దయచుడు అని విషాదిపు గెల్వనగు కుమారుని గల్చ అడవికి చేరి చితి కంటు గూర్చి ఘోర తపు పునర్పావు అయ్యది ఎరిగి బిడూ చూడు ఆగ్రహముల జలి వజ్రనిగతి.

పెద్దలారా, పూర్వకాలంలో దంభుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతను దేవేంద్రుణ్ణి గెలిచే కుమారుణ్ణి పొందాలని పరమేశ్వరుని గూర్చి కఠోరంగా తపస్సు చేయగా, అది తెలిసి ఇంద్రుడు అమాంతంగా స్వర్గలోకంలో బయలుదేరాడు. ఓరీ దంభా, నువ్వు 4 కాలాలు పాటు బతికి బట్టగడితే కదరా, నీకు పిల్లలు పుట్టేది, పుట్టి పెరిగివాడు నా స్వర్గాన్ని ఎదిరించేది అనుకుంటూ ఆవేశపూరితంగా

ఇంద్రుడు వజ్రాయుధాన్ని తీసుకొని వేగంగా వస్తూ వస్తూ ఆ తొందరపాటులో దంభుడు అనుకొని ఆ సమీపములో తపస్సు చేసుకుంటున్నటువంటి సుధాముడు అనేటువంటి ఒక శివభక్తుణ్ణి చంపేశాడు. ఈ విషయం తెలిసిన పరమేశ్వరునికి కోపం వచ్చింది. ఆవేశంతో శివయ్య మూడవ కన్ను తెరవగా పాల నేత్రాగ్ని బయలుదేరి ప్రజ్వరిల్లి ఇంద్రుణ్ణి తరుముకొస్తోంది ఆ జ్వాల. ఆ వాడి వేడి కీలల జ్వాలలు భరించలేని ఇంద్రుడు ముక్కోటి దేవతలను ప్రార్థించగా అప్పుడు దేవతలందరూ కలిసి ఇంద్రుణ్ణి కాపాడే నెపం మీద స్వామి మహాదేవ తండ్రి అంటూ దేవతలు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు పరమశివుని.

మహాదేవా, శంకరా, స్వామి, విషవృక్షోపి సంవర్జ్య స్వయం చేత్తు మసాంప్రతం. మన చేత్తో మనం నాటిపించిన విషపు మొక్కను మనమే తుంచివేయకూడదు కదా. ఇంద్రుడు మీ దయ వల్లనే ఆ పదవిలో నిలబడ్డాడు, ప్రపంచాన్ని శాసించగలుగుతూ ఉన్నాడు. అటువంటి ఇంద్రుణ్ణి మీరే భస్మం చేస్తే స్వర్గం ఏమైపోతుంది? అరాచకం పాలు కాదా? ఇబ్బందులు పడిపోరా అని దేవతల ప్రార్థన విన్నటువంటి ఆ యొక్క పరమశివుడు దేవేంద్రుణ్ణి రక్షిద్దాము అని అనుకొని వెంటనే ఆ నేత్రాగ్ని వెనక్కు తీసుకున్నాడు. కానీ అకారణంగా నా భక్తును చంపాడన్న కోపం శివయ్యకు పోలేదు.

ఓ ఇంద్రా, ఈ దంభుడి తపస్సు ఫలిస్తే అతనికి ఒక కొడుకు పుడితే నీ స్వర్గ పట్టణాన్ని అపహరిస్తాడనే పాపిష్టి బుద్ధితో ఈ పని చేశావు. నీ చేతిలో చనిపోయిన ఈ సుధాముడనే భక్తుడే రాక్షస బాలుడుగా మారి ఆ దంభుని ఇంటిలోనే పెరిగి పెద్దవాడై ఒకనాటికి నీ స్వర్గ పట్టణాన్ని అపహరిస్తాడుగాక అని శపించి పరమశివుడు వెళ్ళిపోయాడు. చేజేతులారా చేసుకున్నటువంటి పాపానికి మనస్సులో బాధపడుతూ ఇంద్రుడు కూడా చింతిస్తూ ఉన్నాడు. ఇంతలో శివయ్య

ఈ విధంగా శపించి పరమశివుడు నందివాహనారూఢుడై కైలాసానికి వెళ్ళిపోయారు. ఇంద్రుడు ఎంతో బాధపడి దారిని పోయే గొడవ మెడకు చుట్టుకోవడం అంటే ఇదేనేమో, పొరపాటు చేశానని బాధపడుతూ స్వర్గానికి చేరుకున్నాడు. ఇదంతా చూశాడు దంభుడు. నేననుకుని పక్కవాణ్ణి చంపాడు, నన్ను చంపుంటే నా గతేం గన్రా నాయనో అనుకుంటూ బాధపడుతూ, పిల్లలు లేకపోతే పేడా పోయ, ప్రాణాలుంటే 10,000 అనుకొని తపస్సు మానుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు దంభుడు. దారిలో దక్షిణ సముద్రం తీరానికి వచ్చేటప్పటికీ చెంపకు చేరాడు. కళ్ళతో, పాల బొగ్గలతో, ఉంగరాల జుట్టుతో ఒక పిల్లవాడు నీళ్ల మీద ఆడుకుంటూ కనిపించాడు. ఆహా, ఆ బిడ్డను చూచి దంభుడు ప్రమానంద పడిపోయాడు. బిడ్డలు లేని నాకు శివుడిచ్చిన ప్రసాదమని భావించి తీసుకొచ్చి భార్య చేతికిచ్చాడు. ఆనందంలో మునిగిపోయింది ఆ తల్లి. 11వ రోజు నామకరణం చేసి గురువుగారు శుక్రాచార్యుల వారి వద్ద జలంధరుడు అని వారి ద్వారా పేరు పెట్టించారు. దినదిన ప్రవర్ధమానుడై 16 సంవత్సరాల వయసు వచ్చింది బిడ్డకు. ఆ జన్మ స్వరద్వేషి గనుక దేవతలపై ద్వేషం పెరుగుతోంది. తాను కూడా చావులేని వరం పొందాలని, పరమేశ్వరుని గూర్చి తపస్సు చెయ్యాలని నారచీరలు ధరించి స్థిరబుద్ధి అయి అసందిగ్ధుడై ఊర్ధ్వబాహుడై నిరాహారుడై నిశ్చలుడై మహాదేవుణ్ణి గురించి ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. నమో నమో నట

విధంగా ప్రార్థించగా కైలాసం కదిలింది, పరమేశ్వరుని మనస్సు కూడా కరిగింది. భక్త మానస వశంకరుడు, ఆర్తజన శుభంకరుడు, సకలలోక అభయంకరుడు, దుర్జన భయంకరుడు శంకరుడు బృంగేరిటి నందీశ్వర చండీశ్వర అంధకాసురాది ప్రమథ గణాలతో జలంధరుని ఎదుట పార్వతీదేవితో సహితంగా ప్రత్యక్షమయ్యాడు. ఆది దంపతుల దర్శనంతో అమందానంద కందలిత హృదయారవిందుడై జగదీశ్వరుని పాదాల మీద పడి కన్నీళ్లతో కాళ్ళు కడిగి, స్వామి అజమే సఫలం జన్మ జీవితంచ సుజీవిత, మిమ్మల్ని చూశాను, అమ్మను కూడా చూశాను, నా జన్మ తరించిపోయింది. పరమశివుడు, నాయనా జలంధర, నీ తపస్సుకు నేను కూడా మెచ్చానురా, ఏ వరమో కోరుకో అనగా జలంధరుడు నాకు మృత్యువు లేని వరము ఇవ్వు స్వామి అన్నాడు. స్వామి ఒక శంఖం ప్రత్యక్షం చేసి జలంధరుడి చేతికిచ్చాడు. ఇది నీ దగ్గర ఉన్నంతకాలం మూడు లోకాలు ఏకమైనా నిన్నేం చెయ్యలేవు, జాగ్రత్తరా అని అదృశ్యమైపోయారు స్వామి అమ్మవార్లు. ఆ శంఖాన్ని తన శిరస్సున ధరించి నేరుగా రాక్షస సేనానాయకులందరినీ కలిసి తండ్రి పగ తీర్చాలని, స్వర్గలోకం మీద దండయాత్ర చేయాలని సిద్ధమవుతూ ఉండగా తండ్రి దంభుడు అక్కడికి వచ్చాడు. కుమారా జలంధరా,

నాయనా, నిన్ను పెంచాను, పెద్ద చేశాను, గురువు శుక్రాచార్యుల వారి వద్ద విద్య కూడా నేర్పించాను, పరమేశ్వరుని మెప్పించి చావులేని వరం కూడా పొందావురా, నాకు ఆనందంగా ఉంది. చేతికందు వచ్చా, ఒక కొడుకు కొడుకు కాదు, ఒక కన్ను కన్ను కాదు అంటారు. నాయనా, నేనా వృద్ధుడైపోతూ ఉన్నాను, నీ పెళ్లి చూడాలని ఆ ఆశ మనస్సులో మిగిలిపోయింది నాయనా. కాలనేమి కూతురు, చక్కదనాల చుక్క, అపురూప సౌందర్య రాశి, శృంగార మృదు కలసి, ఆ పిల్ల పేరు తులసినాయనా. నీకు అమ్మాయికి ఇడుజోడు బాగుంటుందయ్యా, నా మాట వినరా అనేటప్పటికీ కొడుకు జలంధరుడు, నాన్నా పగ తీర్చుకుంటానంటే ఎందుకు నా నాన్న నన్ను అడ్డు పెడుతూ ఉన్నావు,

0: పోయారా?
1: ఏమిటినా నా కంగారు పడతావు? యుద్ధరంగమే వివాహ వేదికగా, ఆకాశమే పందిరిగా, శత్రువుల కపాలాలు తోరణాలుగా, శత్రువుల ఆహాకారాలు మంత్రాలుగా, నా రాక్షస వీరులు వికటాట్టహాసములే ఆశిస్సులుగా, దేవతా స్త్రీలు రోదనలు మంగళధ్వనులుగా, వాయిద్యాలుగా, గుడ్లగోపుల యొక్క ముత్తయిదువులు, అలాగే పిశాచ తాండవములే సానిమేళంగా, భేతాళుడే పెళ్లి పెద్దగా, విదలితాహిత కరికుంభ విసర ముక్త మౌక్తి కానీకమే తలంబ్రాలుగా విజయలక్ష్మిని వాహనం చేసుకుంటాను నాన్నా. మీరెందుకు కంగారు పడతారు? మీ కొడుకేమిటో, మీ కొడుకు శక్తి ఏమిటో మీరు గ్రహించడం లేదా అని అంటూ ఉండగా చోటుకొచ్చాడు గురువు శుక్రాచార్యుల వారు. కొంత గట్టిగా చెప్పిన ఆయన, ఇప్పుడు మనకు బలగం తక్కువ, అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సైన్యం, కాలనేమి సైన్యం మనలో చేరుతుంది, మనకు బలం పెరుగుతుంది అనగానే పెళ్లి ఒప్పుకున్నాడు. ఇరువురికి కబురు పెట్టేటప్పటికీ పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. అందరూ కళ్యాణ వేదికలేకి రాగానే అంగరంగ వైభవంగా జరుగుతోంది వివాహ వేడుకలు. అసలే వీడు దుర్మార్గుడే, పైగా పరమేశ్వర వరప్రసాది కూడా. వీడికింతటి గుణవతి, రూపవతి, శీలవతి అయినటువంటి తులసి వీడికి భార్య అయితే ఇట్లాంటి వాణ్ణి పట్టుకోవడం ప్రమాదం కదా అని ఆలోచిస్తూ ఉన్నారు దేవతలు. వివాహతంతు కార్యక్రమాలు ముగిస్తూ ఉండగా జలంధరుని మెడలో పూలమాల వేయబోయింది తులసి. దేవేంద్రుడు మోహినినే మాయను ప్రయోగించాడు. జలంధరుడికి పూలమాల పూలమాలలా కాకుండా తులసి వేస్తున్నటువంటి మాల కాలసర్పంలాగా కనిపించింది. తల పక్కగా తిప్పేటప్పటికీ పూలమాల కిరీటం రెండూ చిక్కుకొని మాలా కిరీటం రెండూ నేల మీద పడిపోయింది. అది చూచిన జలంధరుడు మహాకోపంతో ఊగిపోతూ, ఏయ్ ఎవరక్కడా, ఈవిడ నాకు భారీగా పనికిరాదు, మహాదురహంకారి, తీసుకెళ్ళండి దూరంగా అన్నాడు జలంధరుడు. వెంటనే కొత్త పెళ్లి కూతురు కదా, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా తనకు తప్పదే, నోరు విప్పక తప్పలేదు. పరిస్థితి ఆ పాపం ఆ అమ్మాయిది. ఏమండి,

పారాయణ కూడా ఆరలేదు. కొత్త పెళ్లి కూతురు కాళ్ళా వేళ్లాబడి బ్రతిమాలుకుంటోంది. స్వామి, నాకు అహంకారం కాదు, పొగరు పట్టిన ఆడదాన్ని అంతకన్నా కాదు. స్వామి, నా మాట వినండి, పొరపాటుగా చేయిజారి కింద పడిపోయింది. నిజానికి జలంధరుడు తలదిప్పడం వల్ల పడిపోయింది. ఆ తల్లి సరిగ్గానే వేసింది. ఇది దేవేంద్రుడి యొక్క మాయా ప్రభావం. జలంధరుడు కాని ఒప్పుకోలేదు. పెళ్లి మండపంలో ఎంతమంది చెప్పినా వినకపోతే చివరికి గురువు శుక్రాచార్యుల వారి మాటతో వివాహానంతరం ఇంటికి తీసుకెళ్లిపోయాడు భార్యని. ఇక కొత్త కాపురం అంటే ఎన్ని ఆశలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని మైమరిచేటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఆ జీవనంలో ఉంటుందని ఆశపడిందా తల్లి. ఎలా ఉందో ఇక్కడ కవిగారు చెబుతారు, తులసి కొత్త కాపురం.

అర్థమై ఉష్ణ జలమేనియుల్ తోడనీయుడు తోడిన తానమాడబోడు. అందచందము అందచందము.

పొరపాటును కూడా తులసిని వంట చేయనీయుడు, చేసినా తాను ముట్టబోడు, పిలిస్తే పలుకడు. తులసి ఏ పని చేసినా తనకు నచ్చడం లేదు, ఇష్టం లేనప్పుడు కాపురాలు ఇట్లాగే ఉంటాయి. ఆనాడు పెళ్లి మండపంలో దండ నేలపాలైన క్షణం నుంచి ఆమె యందు అకారణ వైరం పూని కోపగిస్తూ ఉన్నాడు, ఇష్టం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇలా కాలం గడిచిపోతోంది. ఇంతలో శ్రావణమాసం వచ్చింది. మన భారత స్త్రీలకు పవిత్రమైన మాసం అది. భర్త ఎటువంటి వాడైనా చూసినా చూడకపోయినా భర్తకు ఆయురారోగ్యాలు కలిగించాలని మన ఆడపడుచులు మంగళ గౌరీదేవి వ్రతాలు చేస్తారు. అలాంటి మాసం అది. ఆ శ్రావణ శుక్రవారం నాడు తలార స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి జగన్మాత, లోకమాత, కాత్యాయని, కాళరాత్రి, కరుణారస వాహిని, మహిషాసుర మర్దినిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు తులసి.

తులసమ్మ ఆమె భక్తికి జగన్మాత ప్రత్యక్షమై, మాయ్ తులసీ నీ భక్తికి మెచ్చాను, నీకో వరం ఇవ్వదలుచుకున్నానమ్మా. నీ పాతివ్రత్యం అడ్డుండగా ఈ మూడు లోకాలు ఏకమైనా నీ భర్త మీద ఎవ్వరూ కించిత్తు హాని చేయడానికి కూడా లేదు తల్లి, నీ శీలం జాగ్రత్త అమ్మా అని వరమిచ్చి అమ్మవారు అదృశ్యమైపోయారు. ఆ మాట భర్తకు చెప్పాలని, భర్తతో చెప్పి ఆ విధానంతో ఆశీస్సులు పొందాలని ఆ తల్లి గబగబా గబగబా భర్త పాదాల చింత పూజా సామాగ్రి ఉంచి నమస్కరిస్తూ

నాథ, మీరు జగదేక వీరులు, మీ బోటి వారికి అర్ధాంగనయ్యే భాగ్యం నాకు కలిగింది. మీకు సేవ చెయ్యాలని, ఆ సేవలో నా జీవితాన్ని పండించుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను అన్నది తులసి. ఆ మాటలు విన్న జలంధరుడు, ఓహో, ఈ దారిలే కూర్చావా? నీ నక్క వినయాలు నా దగ్గర పనికిరావు. నువ్వు రంభ కంటే అందగత్తెవు కావచ్చు, నాకనవసరం. నువ్వు చాలా మదాంధవు, లేకపోతే కళ్యాణ మండపంలో మెడలో వేయవలసిన పూలమాల నేలపాలు చేస్తావే. ఆఖరిసారిగా చెబుతున్నాను, రోజు నాకు అటు ఇటు అడ్డం పడి అటు ఇటు మాట్లాడద్దు తులసి. సకల దోషాకరణ చవి దిచిన దురుణైన చూతులు నీ ఓమును చూడనుకా.

కథలనోత్సాహ వక్త్రయుత మృత్యువు ఆదరితు నిన్నదరూపను వేయి మాటలికేల తక్షణం వీవు ఎటకేని తరణమనయు బ్రతికియుండగ నా కంట పడగర.

అయ్యేటప్పటికీ నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టం లేదన్నాడు. పైగా వెళ్ళిపో, గడగడ వణిగిపోయింది పాపం, పెనుగాలికి లతలాగా ఊగిపోయింది. అమాంతంగా స్రహదప్పి భర్త పాదాల మీద పడిపోయిందా తల్లి. పడిపోయి కాసేపటికి తేరుకొని తవునకింతయు కుర్రగాని తనువదేలా విభుడు మెచ్చని తను విభవమేళ దూరమున నన్ను ఎచ్చటికో తోలనేలా.

ప్రపంచంలో ఇంకా తనకెవరూ దిక్కు లేదన్నట్టుగా బిగ్గరగా ఏడుస్తూ అలాగే మళ్ళా స్పృహదప్పి పడిపోతే వెంటనే ఇదే మంచి అదననుకున్నాడు జలంధరుడు. ఆవిడ్ని తీసుకెళ్లి వాళ్ల సొంత ఊరు బలినగరములో పాతాళములో విడిచిపెట్టి వచ్చేశాడు. ఆ సమయంలోనే బ్రహ్మ మానసపుత్రుడు, వేద వేదాంగ విశారదుడు, నారదుడు గానం చేసుకుంటూ స్వర్గం వైపు నడుస్తూ ఉన్నాడు.

ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయి సెంటర్లో ఒంటరిగా ఉంది. ఆలోచన తప్పితే అది నీకే మంచిది. ఆవిడ పాతివ్రత్యం అడ్డున్నంతకాలం జలంధరుని ఏమీ చేయలేరని కూడా అమ్మవారు వరమిచ్చి ఉన్నారు. అనగానే మంచి అదునని అవకాశమని గబగబా గబగబా నేరుగా దేవేంద్రుడు తులసి ఉన్నటువంటి చోటుకొచ్చాడు. తులసి భర్త చిత్రపటాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటే, ఎంత పిచ్చిదానివి తులసి నువ్వు,

తులసి, ఎంత అమాయకురాలు! నిన్ను కాదని పరిత్యజించిన మూర్ఖుడు, అవివేకి, దుండగుడు అతన్ని పూజిస్తున్నావా అని ఇంద్రుడు ఆమె పట్ల తన గొప్పలు చెబుతూ నాకర్ధాంగి వై చింతామణి భద్రపీఠాన్ని అధిష్ఠించు, అప్సరసల నృత్యగానాలు తిలకించు, స్వర్గభోగాలు అనుభవించు రా అని మీద మీదకొస్తున్న ఇంద్రుణ్ణి భార్య నుండి తప్పించుకుని పరుగులు పెడుతోంది ఆ తల్లి. ఎంత వారించినా ఇంద్రుడు విడిచిపెట్టకుండా మీదకొస్తూ ఉంటే ప్రాణం వాపి పరిత్యజ్య మానమే వాపి అనిత్యో భవతి ప్రాణో రక్షతం మానమాచంద్ర తారకం. ప్రాణం కంటే శీలం ఎన్నో రెట్లు విలువైంది గనుక ప్రాణం పోయినా పర్వాలేదని అలసిపోతూ అమ్మను ప్రార్థించేటప్పటికి ఒక్కసారి అమ్మ తులసి శరీరంలో ప్రవేశించింది. ఇంద్రుడు పట్టుకోబోగా ఆయన కళ్లకు లోకభీకర విస్తృత వదన గహ్వర కరాళ ధనుష్ట్రాయుత ఆదిశక్తిలాగా కనపడింది తులసి. పాదాల మీద పడిపోయాడు. అమ్మా నన్ను మన్నించు, పార్వతనుకొని భయపడ్డాడు తులసి శరీరంలో అమ్మ కనపడేటప్పటికీ ఉక్కిరి బిక్కిరైపోయి ఒక్కసారిగా వెంటనే ఇక్కడ తులసి కాళ్ల మీద పడినటువంటి ఇంద్రుడు ఈ విధంగా ఉండగా నారదుల వారు నెమ్మది నెమ్మదిగా వెళ్ళి జలంధరుడికి చెప్పాడు. మీ భార్య ఒంటరిగా ఉందని ఇంద్రుడికి ఎవరో చెప్పారంట, నేను చెప్పానని చెప్పలే పాపం, నువ్వు కాపాడుకుంటావో మానుకుంటావో నీదే నాయన అనేటప్పటికీ ఇంద్రుడే నా ఇంటికి వచ్చాడా అని భక్కున మండిపడి కాళ్ల మీద పడి లేస్తున్న ఇంద్రుని జుట్టుబట్టి లేపుతూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఎరా ఇంద్రా, మాయావడి జోలుకొస్తావురా మూర్ఖుడా అధమాధ.

అంటూ ఇంద్రుణ్ణి ఈడ్చుకుని దేవలోకానికి తీసుకెళ్లి శశీదేవి ముందర పడేసి శశి మీదకు విడుతూ ఉండగా వెనకాలే ఆ తులసమ్మ కూడా వచ్చేసింది. ఏమండి మీకు కోపం ఉంటే నాలుగు దెబ్బలు ఆ పెద్ద మనిషిని కొట్టండి, ఆ తల్లి ఏం చేసింది, విడిచిపెట్టండి, ఏ ముహూర్తంలో ఉన్నాడు, ఇన్నాళ్లకు భార్య మాట విన్నాడు, అది పోని ఇప్పుడన్నా విన్నాడు సంతోషం. వెంటనే ఇంద్రుణ్ణి కొట్టావన్న ఆనందంలో భార్యను తీసుకు ఇంట్లో వదిలిపెట్టేశాడు. ఎప్పుడు అవకాశం దొరికితే ఈ దేవలోకం మీద ముట్టడిద్దామా దాడి చేద్దామా అని ఆ మరుసటి రోజు నుంచి కూడా తన ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. లోక కంటకుడైపోయాడు, పతివ్రతలను భంగపరుస్తూ ఉన్నాడు, మునీశ్వరుల యజ్ఞాలు పాడు చేస్తూ ఉన్నాడు, దేవతలను బాధిస్తూ ఉన్నాడు. అతని చేష్టలు వ్రాయడం నా తరమా అంటారు వాచస్పతి పరిమి సుబ్రహ్మణ్యం భాగవతుల కవిగారు. అయ్యలారా, దేవతలను మునులను హింసిస్తూ కొంతమంది స్త్రీలను ఒకనాడు రథంలో ఎక్కించుకొని మునీశ్వరుల్నే ఆ యొక్క గడ్డాలు మీసాలు పగ్గాలుగా కట్టి గుర్రాలుగా కట్టి తోలుకు పెడుతూ ఉంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, కాలం దాపురిస్తే ఇట్లాంటి ఆలోచనలు పుడతాయి. ఎవరికైనా ఈ జలంధరునికి కాలం దాపురించింది అని భావించిన నారదుల వారు, నాయనా జలంధరా ఎవరయ్యా ఈ అందగత్తెలు, స్వామి మా ముద్దుగుమ్మలు మేము విలాసంగా ఆడుకోవడానికి ఇవాళ రథములు ఎక్కించుకుపోతున్నాం పిచ్చివాడా, ప్రపంచంలో నువ్వు చాలా సౌందర్యవంతుడివి, పైగా చావులేని వరం పొందావు, ఈ దేశంలో అయినా ఈ ప్రపంచంలో అయినా 14 లోకాలైనా ఒకే ఒక్క అందగత్తుంది, ఆవిడే పార్వతి, వీళ్ళెవరూ నీకు సరిపోరు, నువ్వెక్కడా, నీ స్థాయి ఎక్కడా, నీ అందం ఎక్కడా, ఆహా నువ్వు చెబుతాను చూస్తావా అన్నాడు. తన మాయా ప్రభావం చేత కైలాసంలో పార్వతిని చూపించేటప్పటికీ ఉక్కిరి విక్కిరైపోయాడు. స్వామి అనేక సార్లు చూశాను పార్వతిని, ఇంత అందగత్తని నాకు ఎప్పుడూ తెలియదు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల నేరుగా కైలాసానికి వచ్చేశాడు. వంకర టింకరగా ఆవిడ వైపు చూస్తూ పరమశివుడు ఉన్నాడన్నటువంటి బుద్ధి జ్ఞానం కూడా లేదు అమ్మవారి వైపు చూస్తూ ఉండేటప్పటికీ వెంటనే శివుడు అన్నాడు, ఏమిట్రా ఎందుకు వచ్చావు ఇలాగా, ఏమీ లేదు, పార్వతి చాలా అందగత్తె అని నాకు తెలిసింది, అందుకని ఆమెని చెరపడదామని వచ్చాను అన్నాడు. ఓహో నీకు ఆ స్థాయి వచ్చిందా, అయినా నా మాట విను, ఆవిడ నీకు తల్లి నేను తండ్రి, పైగా పార్వతమ్మ కూడా వివిధ రకాలుగా చెబుతోంది, నా మాట విన్నాయినా ఇది మంచిది కాదు, ఇలా ప్రవర్తించడం నీకు ధర్మం కాదు అంటూ ఉండగా ఔచిత్యం లేకుండా పార్వతీదేవిని చూసి వెకిలిగా నవ్వుతూ, పార్వతి ఈ భైరాగిని ఈ జంగమయ్యని ఈ అడుక్కు తినేటువంటి శివుణ్ణి ఎలా పెళ్లి చేసుకున్నావు, నువ్వెక్కడా, నీ స్థాయి ఎక్కడా, శ్మశానంలో నివాసం, భూతగణాలతో సహవాసం, భికారి వేషం, ఒంటి నిండా బూడిద పూసుకొని పిచ్చివాడులా తిరిగేటువంటి ఈ శివుణ్ణా నువ్వు మోహించింది, ఈ శివుడి కోసమా తపన పడింది, ఈ శివుడి కోసమా నువ్వు ఆరాటపడింది, నన్ను చూడు నా స్థాయి చూడు అంటూ యక్షరచోర గరుడ గంధర్వ సిద్ధ సాధ్య కిన్నెర కింపురుష చారణ విజయాధరాది సమస్త జాతులు నా పాదదాసులు పార్వతి అంటూ ఆవిడ మీదకొస్తూ ఉండగా చూశారు అమ్మవారు. ఎంతటి పాప కార్యమునకీవు తెగిన చితివో దురాత్మక కామాంతక పాలనేత్ర.

ఈ రకంగా ఉండగా వెంటనే తులసి అన్నది, ఏమండి ఆవిడ జోలికి పోవద్దండి, ఎన్ని చెప్పినా ఉపదేశాలు కట్టుపెట్టు, నోరు మూసుకొని ఇంట్లో ఉండు అని ఇలా వెంటనే ఆ మహానుభావుడు పరమేశ్వరుడు కైలాసంలో ఉంటే ఈ జలంధరుడు కైలాసం చుట్టూతా తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో పెద్దలారా వెంటనే ఇంద్రాది దేవతలు అలాగే బ్రహ్మదేవుడు శివుడు మహావిష్ణువు దగ్గరికి వచ్చారు. స్వామి, వాడి ఆగడాలు తట్టుకోలేకపోతూ ఉన్నాం, వాడి యొక్క విధానం ప్రవర్తన విధానం చాలా జుగుప్సాకరంగా ఉంది, కొంచెం ఆలోచన చేయండి అనగానే వెంటనే బ్రహ్మదేవుడితో చెప్పి నువ్వు ఒక మాయాపార్వతిని సృష్టించి నెత్తి మీద ఉన్న శంఖాన్ని లాక్కురమ్మను, శివ నువ్వు క్షణం తీరిక లేకుండా వాడితో నువ్వు యుద్ధం చెయ్యి, అలాగే ఇంకా ఆవిడ పాతివృత్యం అంటావా అది నేను చూసుకుంటాను అని సాక్షాత్తు స్వామివారే త్రిమూర్తులే ఏకమయ్యారు ఈ దుర్మార్గుణ్ణి మటుమాయించడానికి. మాయాపార్వతిని సృష్టిలో లేని సౌందర్యమంతా ఆ యొక్క అందుకనే గోల్డ్ కన్నా ఉమా గోల్డ్ కాంతి ఎక్కువ. అయ్యా ఆ మాయాపార్వతి ప్రభావం చేత అమాంతంగా వాణ్ణి ప్రేమించి నటించి నెత్తి మీద ఉన్నటువంటి శంఖాన్ని అపహరించింది ఆ స్త్రీ. పరమేశ్వరుడితో యుద్ధం మొదలుపెట్టి హోరాహోరీగా ఇద్దరికి యుద్ధం జరుగుతూ ఉండగా వెంటనే ఆ యొక్క మహావిష్ణువు ఈ దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం ఒక్క తులసిని ఆలోచిస్తే దుర్మార్గుడైనటువంటి జలంధరుడి కారణంగా అనేక మంది ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఒక్కళ్ళను తీసైనా 100 మందిని కాపాడాలన్నా జగన్నాథుడు, జగదానంద కారకుడు, జగద్రక్షకుడు, జగదేక సుందరుడు ఆ మహానుభావుడు వెంటనే మాయా జలంధరుడి వేషం వేసుకొని ఆ తులసి భర్త చిత్రపటాన్ని పూజ చేసుకుంటూ ఉండగా తులసి అని ప్రేమగా పిలిచాడు. ఆహా, పెళ్ళైన నాటి నుండి ఇంత ప్రేమ కానీ, ఇంత వాత్సల్యం కానీ, ఇంత మమకారం కానీ, అనురాగం కల్పించకపోయేటప్పటికీ అమాంతంగా వచ్చి తులసి మహాస్వామి యొక్క పాదాలు పట్టింది. అది బ్రహ్మ గడిగిన పాదం, బ్రహ్మాండను ఆవహించిన పాదం, బలితల మోపిన పాదం, నిత్య నిరంతరం లక్ష్మీదేవి పాదసేవ చేసిన పాదం, గంగ పుట్టిన పాదం, ఇలవేలుపుగా కొలిచిన పాదం, ఇందిరాశతకు మూలం ఆ పాదం, ప్రపంచానికి ఆధారం ఆ పాదం, ఆ పవిత్ర పాదాలతో కన్నీళ్లతో కాళ్ళు కడిగేసింది. ఆహా, ఏమరపాటులో తులసీదేవిని అమాంతంగా లేవనెత్తారు. అలా బిగి కౌగిళ్ళేకి చేరేటప్పటికీ శిలభంగం జరిగిపోయింది. భర్త యొక్క శిరస్సులో ఆ యొక్క శంఖం లేదు, ఇక్కడ శిలభంగం అయిపోయేటప్పటికీ జలంధరుడి యొక్క తేజస్సు తగ్గిపోయింది. ఇంతలో అమాంతంగా స్వామి స్వామి అని తులసి ఇంకా బిగి కౌగిళ్ళేకి వచ్చేటప్పటికీ అయ్యా పరమేశ్వరుడు ఆవేశంతో ఊగిపోతూ ఆ శూలాన్ని తీసి ఒక్క పోటు పొడిచాడు. శిరస్సు లేచిపోయింది, తులసి సాన్నిధ్యానికి వచ్చి పడింది. అయ్యో నేనెవరి కౌగిల్లో ఉన్నానని స్వామిని వెనక్కు నెట్టేటప్పటికీ స్వామి మహావిష్ణువు ఎవరు ఎవరు అనేటప్పటికీ ఆ రూపం కనిపించింది. అయ్యో మీరా, మిమ్మల్ని పూజించాని నా కుటుంబాన్ని పాడు చేస్తారా? మీరెవరైతే నాకెందుకు? నేను శీలవతిని ప్రపంచానికి చెప్పేంత వరకు నీవు పాషాణమవుదువుగాక ఎటల్చు తులసి శాపము బిచ్చి ఇందిరారమణ గోవింద. తులసి తులసి బ్రతిమాలిపడేటప్పటికే ఆవిడ శాపం ఇచ్చేసింది. భర్త శిరస్సును ఆ చేత పట్టుకొని ఒడిలో ఆ చితిని రగిలించుకొని మీరు లేని జీవితం నాకెందుకండి, నేను మీతో వచ్చేస్తానని దానవ వంశవార్నిధి సుధాకర ప్రాణపతి జలంధర అద్దేచ ధర్మేచ కామేచ మోచేచ నాతిచరామని ప్రమాణ స్వీకారం చేశారే, కలిసి జీవితం నడిపిస్తానన్నారే, మీరు లేని జీవితం నాకెందుకండి, నేను మీతో వచ్చేస్తాను. అప్పటికే ముక్కోటి దేవతలు ఆ సాన్నిధ్యానికి చేరుకో ఉన్నారు. అయ్యలారా, లక్ష్మీదేవి మహావిష్ణువు యువతల ఆయన పాషాణంగా మారిపోతూ ఉన్నారు. శివబ్రహ్మలు అందరూ అక్కడికి చేరేటప్పటికీ ఆ సందర్భంలో మహానుభావుడు నారాయణమూర్తి ఒక్క మాట చెప్పాడు. అయ్యా, యన్మూలే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవతాః, యదగ్రే సర్వ వేదాక్ష తులసీతాం నమామ్యహం. ఎక్కడ తులసి చెట్టు ఉంటుందో, ఎవరు తులసి తీర్థాన్ని తీసుకుంటారో, ఎవరు తులసి ఆకులను 4 ఆకులు తింటారో, తులసి యొక్క కొమ్మలకు పసుపు కుంకుమ రాచుతారో, ఏ హిందూ ఇంట్లో ఆ తులసి యొక్క విధానం కనపడుతుందో, భారతీయ ఔన్నత్యం, సనాతన ధర్మం, ఆగమ శాస్త్రం, తులసిలో అన్ని ఔషధాలు ఉన్నాయి, అందుకే చనిపోయే ముందు కూడా తులసి నీళ్ళు తీసుకురండి అంటారు. అలాగే వేప చెట్టు అయినా, రావి చెట్టు అయినా, తులసి చెట్టు అయినా ప్రత్యేకంగా తులసి మాలతో కూడా
భవానీమాల, ఓంకారమాల, అయ్యప్పమాల, గోవిందమాల, ఇలా రకరకాల మాలలన్నీ కూడా అమ్మవారి యొక్క తులసి

ఆ తల్లి ఎన్ని నీతులు చెప్పినా వాడి చెవికెక్కలేదు. వెంటనే పరమశివుడు తన శూలాన్ని తీసి అమాంతంగా ఒక్క పోటు పొడిచేటప్పటికీ అప్పటికే నారదుల వారు తులసికి చెప్పడంతో ఆవిడ కైలాసానికి వచ్చింది. వెంటనే ఆ శూల ధాటికి తట్టుకోలేక పడిపోయిన భర్తను తన ఒడిలో పడుకోబెట్టుకుని సేద తీర్చి వెంటనే కళ్ళు తెరిచాడు జలంధరుడు. పార్వతి ఒళ్ళో పడిపోయినాం అనుకున్నాడు, సొంత భార్య మొహం కనపడింది. చి, రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదని ఇక్కడ కూడా దాపురించావే అన్నాడు. ఆవేశంగా తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టి ఎప్పుడు పార్వతి ఒంటరిగా దొరుకుతుందా పట్టుకుందామని కైలాసం చుట్టూ తిరుగుతా ఉన్నాడు. అయ్యా, వెంటనే

మాలతోనే సంప్రోక్షణ చేస్తారు. తులసి చాలా పవిత్రం. తులసి ఉన్న చోట గాలి ధూళి కూడా చేరదు. తులసి యొక్క ఉన్న చోట భూత ప్రేత పిశాచాలు కూడా దగ్గరికి రావు. తులసి యొక్క సంప్రోక్షణ భారతీయ ఔన్నత్యానికి, ఉత్కృష్టమైన సనాతన ఆర్ష సంప్రదాయానికి మూలం నా దేశపు తులసి ఆకు. అందుకనే తులసి బృందగా రాక్షస కులంలో పుట్టిన ఒక గురువారం, బేస్తవారం, లక్ష్మీవారం, కాసు బంగారు కూడా ఒంటి మీద లేకుండా కేవలం తులసి మాలలతో, నేత్రమాలతో కనపడతాడు నా వెంకటేశ్వర స్వామి. అంత అపారమైనటువంటి దివ్య ఫలం ఒక తులసి ఆకులో కనపడుతుంది. అందుకే కొబ్బరికాయలో నీళ్లు లేకపోయినా గ్లాసులో మంచినీళ్లు పెట్టి రెండాకులు తులసి వేస్తే ఆ తీర్థం నాకు ప్రాణం అంటాడు. తులసి లేకుండా తీర్థం నేను స్వీకరించును అంటాడు మహానుభావుడు. అంత అపారమైనటువంటి దివ్య మహత్యం ఆ తులసి యొక్క దళం. పెద్దలారా, ఇప్పటికైనా నాటుకోకుండా ఉంటే కృష్ణ తులసి, రామ తులసి, లక్ష్మీ తులసి, ఏదో ఒక తులసి ఆ హిందవ సంస్కృతి ప్రకారం ఇంటి ముందర తులసి చెట్టు నాటండి, ప్రదక్షిణాలు చేయండి. ఒక తులసి చెట్టు ప్రదక్షిణ చేస్తే భూమిని చుట్టి వచ్చినంత ఫలితం వస్తుంది. ఆ వేదాలు ధరించినంత ఫలితం వస్తుంది. తులసాగు ధరిస్తే భారతీయ ఔన్నత్యానికి, నా భారత స్త్రీలకు, నా భారత జాతికి ఉత్కృష్టమైనటువంటి వ్యవస్థగా ఈ తులసి మహత్యం, తులసి జలంధర కథ సమాప్తమని తెలియజేస్తూ ఆ స్వామి శీలవతిగా ప్రకటించేటప్పటికీ యథార్థ రూపం వచ్చేసింది మహావిష్ణువుకి. ముక్కోడి దేవతలు ఈ రకంగా మంగళహారతులు ఇస్తూ ఉన్నారు.

మీరింతవరకు తులసీ జలంధర హరికథ విన్నారు. కథకులు శ్రీ యమ్మాని వెంకటేశ్వర్లు భాగవతార్, వయోలిన్ సహకారం శ్రీ కొత్తకోట శంకర్, మృదంగ సహకారం శ్రీ ఎస్ వన్నూరు స్వామి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: the pledge to officials of both ministries in national capital. Mr. Chauhan said, through Shakti Ki Saptadhara, Prime Minister Narendra Modi has presented a clear roadmap for building a developed India. India Today said that the credibility and robustness of its election machinery are well established globally. Spokesperson of the Ministry of External Affairs, Randhir Jaiswal, stated this while briefing media in New Delhi this evening. Mr. Jaiswal was responding to US President Donald Trump's praise for India's election system and his reference to Chief Election Commissioner Ganesh Kumar's remarks on the lack of voter identification in US elections. On massive earthquake in Indonesia, Mr. Jaiswal said, India is deeply saddened by this tragedy. On the reports of India receiving energy requests from Bangladesh, Mr. Jaiswal said, India has an ongoing energy cooperation with the neighbouring country. On Pakistan's reaction to India's claims over Shehzad Bhatti terror network, the spokesperson said, India takes issue of terrorism very seriously. The Supreme Court today said that it would constitute a high-powered committee comprising retired Apex Court and High Court judges, a former DGP and an ex-CBI director to examine allegations of police excesses against students during recent protests in Delhi and violence against police personnel. A three-judge bench headed by Chief Justice Surya Kant said an order for constituting the committee would be released tomorrow after it receives suggestions from different parties on other members to be included in the panel. The top court further said that it will direct the handing over of video footage and CCTV recordings of the violence during the 20th of July Parliament March in Delhi to the high-powered committee for examination. National Testing Agency has revamped its examination team by removing 600 experts and onboarding new experts. In a social media post, Ministry of Education said that a four-tier question paper checking system will be put in place by NTA to strengthen the scrutiny of examination papers. The NTA will also induct 20 to 25 officials in the next 2 to 3 weeks. Further, NTA officers will be shifted to the new premises, where security will be reinforced with CISF teams. In the BWF Badminton World Championships, Indian women's doubles pair of Tressa Jolly and Gayatri Gopichand have advanced to the pre-quarterfinals in Delhi. The Indian duos outshined United States' Lauren Lam and Alison Lee in straight games 21-15, 21-12. A shuttlers Lakshya Sen and Unnati Huda have sailed into the second round of their respective singles events. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 భావనలో ఆక్రందన డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు. 7:00 ఖమ్మం జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్. 7:15 ఉదయతరంగిణిలో ఇది మన చట్టం గృహహింస నుండి మహిళల పరిరక్షణ ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మోడూరి శ్రీనివాస్ గారి వీణావాద్యం. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో వింజమూరి సుమన డిఎం గారి గాత్రం వింటారు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అద్వైత్ రాయ్ గారి గాత్ర సంగీతం. 12:10 యువవాణి కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం. 2:30 నిషిగంద్ మరాఠీ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ ఇంద్రావతి కథ ఒగ్గు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ సింగారప్ రాజేష్ కుమార్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పత్తి పంటలో ఆశించే చీడపీడల నివారణ గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త

ఓ శైలజ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ వీరన్న భుక్యా. 7:45 వికసిత్ భారత్. ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:03 నాటిక ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చక విషయహై. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం ఉంటుంది. పి పూర్ణచందర్ గారి వయలిన్ వాదన. 10:45 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు 11:12 దాటి 55 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.